মধুমিতা ধ্রুবদল শোভিনী সুহাসিনী সুমধুর ভাষিণী।

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 10వ తేదీ ఆదివారం. శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Singh Stadium in Jaipur last night. Today, Chennai Super Kings and Lucknow Super Giants will clash at M.A. Chidambaram Stadium. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం భక్తిరంజని ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో పిఎస్సిల నాగూరుబాబు బృందం పాడిన భక్తి గీతాలు వింటారు. అనంతరం 6:20 క్రైస్తవ భక్తి సంగీతం కార్యక్రమంలో ఎస్పీ చరణ్, ఎస్పీ శైలజ బృందం ఆలపించిన క్రైస్తవ భక్తి గీతాలు ఉంటాయి. ముందుగా పిఎస్సిల నాగూరుబాబు బృందం పాడిన భక్తి గీతాలు

సుశీల నాగుడు బాబు బృందం పాడిన భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి కర్మల కేంద్రం. ఇప్పుడు వినండి ఎస్పీ చరణ్, ఎస్పీ శైలజ బృందం పాడిన క్రైస్తవ భక్తిగీతాలు.

పంటలకు ఉపయోగించే పైపులు, గొట్టపు బావులు, కేసింగ్ పైపులు, సస్యరక్షణ పరికరాలు, ప్లాస్టిక్ నీటి తొట్టిలు, గాదెలు, పూల కుండీలు, ఎరువుల సంచులు, నర్సరీ మొక్కల కవర్లు, పాలు, కూరగాయలు, అలాగే పండ్ల ప్యాకింగ్ సంచులు మొదలైనవి. వ్యవసాయ అలాగే ఉద్యానవన సేద్య విభాగాల్లో ప్లాస్టిక్స్, బిందు అలాగే తుంపర సేద్యాలతో పాటు మల్చింగ్, హరిత గృహాలు అలాగే కుంటలు, కాలువలకు లైనింగ్ చేసే అగ్రి ఫిలింలు ఎంతో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మొక్కల చుట్టూ ఉండే వేళ్ల భాగాన్ని ఏవేని పదార్థాలతో కప్పి ఉంచడాన్ని మల్చింగ్ అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరి పొట్టు, రంపపు పొట్టు, చెరకు పిప్పి, ఎండిన ఆకులు అలాగే చిన్న చిన్న గులకరాళ్ళు మొదలైనవి వాడేవారు. కానీ వీటి వినియోగం ఇతర అనుబంధ సంస్థలలో ఉన్నందువల్ల, అలాగే వాటి లభ్యత రాను రాను తగ్గుతున్నందువల్ల ప్లాస్టిక్ షీట్తో మల్చింగ్ చేయడం ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూరా కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అని అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల లాభాలను చూసినట్లయితే, మొక్కల చుట్టూ భూమిలో ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించడం వల్ల వివిధ రకాల పరిమితులు గల పంటలకు 30 నుండి 40% వరకు నీటి ఆదా అవుతుంది. ఇంకా దీనిని బిందు సేద్య పద్ధతిలో కలిపి వాడితే అదనంగా 20% నీరు ఆదా అవుతుంది. తద్వారా పంటలకు 2 నుంచి 3 నీటి తడులు ఆదా అవుతాయి. సూక్ష్మరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక 85% వరకు కలుపు నివారణ అవుతుంది. తద్వారా పర్యావరణ సంరక్షణ జరుగుతుంది. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించడం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించవచ్చు. మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులను కలగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సూక్ష్మజీవుల చర్య అధికమై నేల నిర్మాణాన్ని వృద్ధి చేస్తూ మొక్కలకు అన్ని పోషక పదార్థాలు అందేలా చేస్తుంది. పారదర్శక ఫిలింలను వేసవిలో భూమిపై పరిచి సూర్యరశ్మిని లోనికి ప్రసరింపజేసి భూమిలోని క్రిమి కీటకాదులను, తెగుళ్లను నివారిస్తుంది. ఈ ప్రక్రియను నేల సోలరైజేషన్ అని అంటారు. నేలలో వేసిన ఎరువులు భూమి లోపలి పొరలోనికి వెళ్లకుండా నివారించడం వల్ల, అలాగే కలుపు నివారణ జరిగి క్రిమి సంహారక మందులు ఆవశ్యకత తగ్గి ఎరువులు అలాగే క్రిమి సంహారక మందుల ఆదా జరుగుతుంది. తద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది. మొక్కలకు వాటి జీవితకాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలగటం వలన పంట ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు. భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండటం వల్ల నేల గుల్లబారి, వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల నీరు, ఎరువులు భూమి లోపలికి పొరలో నుండి కూడా మొక్కలకు అధికంగా లభ్యమవుతాయి. దీనివల్ల పంటకాలం తర్వాత నేల తయారీకి అయ్యే ఖర్చు ఆదా అవుతుంది. కావున మల్చింగ్ ఆరుతడి పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది. మల్చి షీట్లు అతినీల లోహిత అలాగే పరారుణ కిరణాలకు తట్టుకునే విధంగా రసాయన శుద్ధి ద్వారా తయారు చేయడం వల్ల వీటి మన్నిక కనీసం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు వివిధ రంగుల్లో లభిస్తాయి. నలుపు, తెలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపుపచ్చ, వెండి రంగు అలాగే రెండు వైపులా వేరువేరు రంగులు గలవి కూడా లభిస్తాయి. నలుపు, తెలుపు, నలుపు, పసుపు అలాగే నలుపు, వెండి రంగు గలవి. ఒక్కొక్క రంగు షీటు ఒక్కొక్క పంటకు అలాగే వివిధ కాలాలలో ఉపయోగించవలసి ఉంటుంది. ఉదాహరణకు టమోటోలో ఎరుపు, నలుపు అలాగే ఆకుపచ్చ మల్చి షీటు వాడటం వల్ల తెలుపు, వెండి రంగు అలాగే పారదర్శక షీట్ల కంటే నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు. అలాగే సిమ్లా మిర్చిలో ఎరుపు రంగుది తెలుపు రంగు కంటే, క్యాలీఫ్లవర్లో నలుపుది తెలుపు రంగు కంటే, అలాగే క్యాబేజీలో పసుపు రంగుది ఆకుపచ్చ రంగు కంటే అధిక దిగుబడులు వస్తాయి. కొబ్బరి చెట్లకు వెండి రంగు మల్చి షీట్లను కాండానికి తొడిగితే
మువ్వ పురుగు తాకిడి.

0: నివారించవచ్చు. అదేవిధంగా వేసవికాలంలో తెలుపు రంగు షీటును, శీతాకాలంలో నలుపు రంగు షీటును వాడాలి. మొక్కల గింజలు మొలకెత్తడానికి పలుచటి నలుపు రంగు మల్చింగ్ షీట్లను వాడాలి.
1: మీరింతవరకు పొలం పనులు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి పలు మౌలిక సదుపాయాలు పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా జాతీయ రహదారి 167ను 4 లేన్లుగా విస్తరించే పనులకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 2,350 కోట్ల రూపాయలతో పారిశ్రామిక ప్రాంత అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హైదరాబాద్లోని మల్కాపూర్ టెర్మినల్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం విజయవాడలో ప్రారంభించిన సంచార వాహనాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్దిలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రోత్సాహం లభించడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని మంత్రి తెలుపుతూ
1: ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు చాలా మంది రైతులు, ఇంతకు ముందు మనం టార్గెట్ తక్కువ ఉన్నా ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ వాళ్ళు వరి పండించడం అని కానీ ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్ లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండటం అన్నది ఇంకొక మనకి ఏడాది. వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ఇంతకు ముందు ముందుకి కూడా మనం రెడీ చేయాలి.
0: ఆంధ్రప్రదేశ్ సహకార శాఖలో రాష్ట వ్యాప్తంగా వివిధ హోదాలకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ సందర్భంగా సహకార శాఖ ప్రతినిధులు వ్యవసాయ సహకార శాఖల మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడును విజయవాడలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించడంతో పాటు పూర్తిస్థాయి పారదర్శకతతో పోస్టింగులు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగులు సానుకూల వాతావరణంలో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వారి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం

0: చేశారు. ఆంధ్రప్రదేశ్ను వ్యర్థరహిత రాష్టంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం దొంతాలి గ్రామంలోని చెత్త డంపింగ్ యార్డు శుద్ది కర్మాగారం పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ దొంతాలిలో రెండేళ్లలో వ్యర్థాల నుండి శక్తిని ఉత్పత్తి చేసే ప్లాంటు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ లో ఈ చెత్త పేరుకుపోయింది. నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరుది ఎక్సెస్ అయిపోయింది. అందుకే రెండో ప్లాంట్ విజయవాడ పెడుతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7,000 టన్ల చెత్తలో 6,500 టన్లు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పోయి అది బర్న ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా విశాఖపట్నం ప్లాంట్ కి ఆ చుట్టుపక్కల మున్సిపాలిటీ రోజు వస్తుంది. అది కాకుండా మిగిలిన మున్సిపాలిటీస్ లో దాదాపు 108 మున్సిపాలిటీస్ లో ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేయడానికి శాంక్షన్ చేశాం. ఈ ప్లాంట్ కూడా ఈ నెలాఖరు పూర్తవుతుంది.
0: భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని కుర్రపాడు రహదారి విస్తరణ పనులకు స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డితో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా రహదారుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ను గుంతలరహిత రాష్టంగా తీర్చిదిద్దామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగరవిలువలి, ఆగర్తపాలెం, పూలపల్లి, సగం చెరువు, గోరింటాడ గ్రామాల్లో 8,25,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గోరింటాడలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ పాలకులు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
2: పూలపల్లి, ఆగర్రు, వెలివెల, ఆగర్తిపాలెం, సగం చెరువు, గోరింతాడ గ్రామాలకు సంబంధించి 8,34,00,000 రూపాయల శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా మీకు మెయిన్ R&B రోడ్లు వేస్తూ ఉన్నాం, రైతులకు వెళ్లేటువంటి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం, మీరు తాగేటువంటి మంచినీళ్లు సౌకర్యాలు అందజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తా ఉన్నాం? ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల్లోనే ఇన్ని పనులు మీ గ్రామాలకి, మీ 4-5 గ్రామాల్లోనే చేస్తూ ఉన్నాం.
0: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ RRR కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కేంద్రం ద్వారా పాత వస్తువులు, పుస్తకాలు, గృహోపకరణాలు వంటివి సేకరించి అవసరమైన వారికి అందించనున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట సమగ్ర అభివృద్ది లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ది అంశాలపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ను ట్రాఫిక్ సిగ్నల్స్ రహితంగా మార్చేందుకు అండర్పాసులు, ఎలివేటెడ్ కారిడార్లు, ఉపరితల రహదారులతో మూడంచెల వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులపాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. తెలంగాణలోనూ ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటు

0: నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న కనిగిరి జలాశయం ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాలెంలోని కనిగిరి జలాశయం తూర్పు కాలువ నుంచి పంటల కోసం సాగునీటిని ఆమె నిన్న విడుదల చేశారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ జలాశయం ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. తద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి స్థానిక రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మంగళగుడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ఈ ఉదయం 7 గంటలకు ఒక లలిత గీతం, 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో కిడ్నీ వ్యాధులు లక్షణాలు చికిత్స, డాక్టర్ వై సాయివాణి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది, ప్రకటనలు ఉంటాయి. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో

గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది, ప్రకటనలో ఉంటాయి. 8 గంటలకు హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినిమా పాటలు, 9:30 చిత్రాంజలి కార్యక్రమంలో కూడా తెలుగు సినిమా పాటలు ఉంటాయి. ఇక ఈ ఉదయం 10 గంటలకు వార్తావాహిని, 10:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు రిలే అవుతాయి. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు హిందీలో ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. 2:00 జాతీయ వార్తలు హిందీలో మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ నుంచి ప్రసారమవుతాయి. 3:00 ఆకాశవాణి సమన్వయ నాటకం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 4:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 5:00 ఆడపిల్ల మజాక నాటిక ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ఉంటాయి. 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 6:20 రేపటి ప్రసార వివరాలు ప్రకటనలో ఉంటాయి. 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినిమా పాటలు, 7:00 కుటుంబ సంక్షేమ గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం, ఈ రెండు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 7:45 రంగస్థలి కార్యక్రమంలో రామాంజనేయ యుద్ధగం నాటకం నుండి శ్రీ బి రంగస్వామి కిష్టన్న పాడిన సంవాద పద్యాలు వింటారు. 8:00 చిత్రసీమ, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నం కేంద్రం సమర్పించే ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:30 రాత్రి విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:40 ఒక లలిత గీతం. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఆంగ్లంలో చర్చా కార్యక్రమం, ఇవి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. 10:00 రాత్రి ఏకచిత్రగానంలో ఆహ్వానం చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:30 ఎప్పటిలాగానే అలా నాటి మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడు వినండి పి సుశీల ఆలపించిన ఒక లలిత గీతం.

ఎల్లతగిట మిన్నారు. పిసుశీల ఆలపించింది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు

0: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయలు విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించడానికి 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ బైపాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు చెందిన 118 కిలోమీటర్ల పొడవైన వివిధ సెక్షన్లను కూడా ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రైళ్ల వేగవంతమైన రాకపోకల మధ్య రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. హైదరాబాద్ బలార్షా విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గిస్తుంది. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు ప్రధానమంత్రి బెంగళూరులో కూడా పర్యటిస్తారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యానమందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్ అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటన ప్రారంభిస్తారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంప్ను, నాణ్యాన్ని విడుదల చేస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి వడోదర కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటు సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి సదుపాయాలు కల్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి కీలక సామాజిక భద్రత పెన్షన్ పథకాల ప్రభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశ ప్రజలకు గౌరవం, భరోసా, ఆర్థిక భద్రత అందించడంలో ప్రభుత్వానికున్న నిబద్ధతకు ఈ కార్యక్రమాలే నిదర్శనమని సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలు అట్టడుగు స్థాయిలో ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపాయని, దేశంలోని సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేశాయని ఆయన చెప్పారు. అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలను వివరిస్తూ ఈ పథకం ఎంతోమంది ప్రజలకు తమ వృద్ధాప్యంలో మరింత సురక్షితమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడిందని, సామాజిక భద్రతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ నిబద్ధత అనేది సూచిస్తోందని మోదీ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసాతో కలిసి సందర్శించారు. భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా గెర్మెటియాస్ వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం ఈ నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెసాతో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ భారతీయుల చారిత్రక ప్రయాణానికి సంబంధించిన ఉమ్మడి వారసత్వాన్ని సంరక్షించడంతో పాటు ప్రపంచానికి తెలియజేస్తుంది.

0: చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం 10 గంటలకు చెన్నైలో ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్తో పాటు 9 మంది టీవీకే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 234 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందిన విజయ్ను ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నియమించారు. తలా 2 ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే ఐయుఎంఎల్ పార్టీల మద్దతు లేఖలను సమర్పించిన తర్వాత విజయ్ను ముఖ్యమంత్రిగా నియమించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ విజయ్ను ఆహ్వానించారని రాజ్భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. 13వ తేదీలోపు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆయన ఆదేశించారు. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల, విడి సతీషన్ కూడా హాజరయ్యారు. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులు ఎదుర్కోవడానుకున్న సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్యన సమన్వయాన్ని అమిత్ షా అంచనా వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల లక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ ప్రగతితో సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల పురోగతిని కూడా మంత్రి సమీక్షిస్తారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైక్కల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్, గంగానదీ పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటి పూట వేడి నెలకొంటుంది. H1B వీసా ప్రోగ్రాం కింద నియమించుకునే ఉద్యోగులకు చెల్లించే కనీస వేతనాలను గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30% మేరకు పెంచాలని అమెరికా ప్రతిపాదించింది. విదేశీయులు తక్కువ జీతాలకే పనిచేస్తూ అమెరికా పౌరుల వేతన అవకాశాలను దెబ్బతీయకుండా నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. కొత్త నిబంధన ద్వారా ఎంట్రీ లెవెల్ నుండి అత్యంత అనుభవజ్ఞుల వరకు ఉన్న 4 కేటగిరీల కనీస వేతనాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న వేతన స్థాయిని 20 ఏళ్ల క్రితం నిర్ణయించారని, అది అమెరికన్ కార్మికుల ప్రయోజనాలు కాపాడడంలో విఫలమవుతున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. కొత్త నిబంధన ప్రజల అభిప్రాయాల కోసం 26వ తేదీ వరకు అందుబాటులో ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు మధ్యాహ్నం 3:30కి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లో రాత్రి 7:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. కాంతిరేఖలు. ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో కిడ్నీ వ్యాధులు, లక్షణాలు, చికిత్స, డాక్టర్ వై సాయివాణి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్

0: శ్రీరామ్ చంద్రశేఖర్. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ముఖాన మొటిమల
7: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
8: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
9: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్.
10: అక్క, బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
9: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
10: మరైతే సరైన నంబర్?
9: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
10: మీరు నన్ను కాపాడారక్క.
9: పని నుండి కాదు,
10: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
11: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
12: అటల్ పెన్షన్ యోజన, సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
13: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
12: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి, యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
9: సర్దుబాటు అయింది.
11: దేనికి?
9: చిన్ని ఫీజుకి.
11: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
8: ఆర్బీఐ చెబుతుంది
11: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
8: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
14: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
15: దీనికి ఇంత అందరొచ్చింది?
14: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
15: కానీ నాయనమ్మ, మీ కోసం
16: అంట తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
14: శుభం పలకండి. ఏంటిది?
16: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
17: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ జి నివాస్ ఐఏఎస్. వారేమంటున్నారంటే,
18: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: ప్రకటనలు విన్నారు. వినండి, కిడ్నీ వ్యాధులు లక్షణాలు చికిత్స, డాక్టర్ వై సాయివాణి గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన స్టూడియోలో కర్నూలుకు చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వై సాయివాణి గారు ఉన్నారు. మరి వీటిని అడిగి కిడ్నీ సమస్యలు గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సాయివాణి గారు.
2: నమస్కారం సార్.
1: క్రానిక్ డిసీజెస్ అని చెప్పుకోవడంలో కిడ్నీ కూడా, కిడ్నీ వ్యాధి గ్రస్తులు కూడా ఒక భాగమే అని చెప్పుకోవచ్చండి మనము. అయితే ఈ కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే చాలా ప్రాణాంతకము, తర్వాత ఎందరో కిడ్నీ ఫెయిల్ అయ్యి తర్వాత సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి దేహాన్ని వదిలి వెళ్ళడం జరుగుతూ ఉంటుందండి. ఇది మనం చూస్తూనే ఉన్నాము. కిడ్నీ వ్యాధి బాడిన ప్రజలు ఎంతమంది ఈ దేశంలో ఉన్నారో తెలియజేస్తారా గణాంకాలు?
2: నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో ఈ కిడ్నీ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి సార్. మొత్తం ప్రపంచంలో అయితే 800 మిలియన్ మంది ఈ కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారు. ఇది మధుమేహం కంటే డబల్ ఉందన్నమాట. మధుమేహం 400 మిలియన్ మంది ఉన్నారు. ఈ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు 40 మిలియన్ మంది ఉన్నారు. వీళ్ళు క్రానిక్ కిడ్నీ డిసీజ్ 20 times ద క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు ఉన్నారు. మన దేశానికి వస్తే ప్రతి 100 మందిలో 17 మంది దాకా కిడ్నీ వ్యాధితో సఫర్ అవుతున్నారు. అదే మధుమేహంకి వస్తే 10 మంది 100 మందిలో. బీపీ అంటే హైపర్ టెన్షన్, అది 12 మంది సఫర్ అవుతున్నారు అన్నమాట. సో ఈ విధంగా కిడ్నీ వ్యాధులు చాలా ర్యాంపెంట్గా ఉన్నా ఏంటి ప్రాబ్లం అంటే ఈ లక్షణాలు లాస్ట్ స్టేజ్లోనే వస్తాయి కాబట్టి వాళ్ళకి అసలు కిడ్నీ వ్యాధి ఉంది అని మాత్రం తెలియదు అన్నమాట. అది ప్రాబ్లం.
1: కాకపోతే అండి కారణాలు, ముఖ్యంగా ఈ కిడ్నీలు మూత్రపిండాలు ఎందుకు చెడిపోతాయి, వీటి కారణాలు ఏంటి, ఈ పెద్దల్లో ఎలాగుంటుంది, మరి చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్యను మనము ఇటీవల కాలంలో చూస్తా ఉన్నాము, ఇది ఎలాగుంటుందో తెలియజేస్తారండి.
2: సో ఈ కిడ్నీ వ్యాధి కారణాలు పెద్దల్లో పిల్లల్లో డిఫరెంట్గా ఉంటుంది. పెద్దల్లో త్రయం అంటారు, ఫస్ట్ మధుమేహము, హైపర్ టెన్షను అండ్ ఊబకాయము. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల ఎక్కువగా కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. వీటితో పాటు వంశపారపర్యంగా వచ్చేవి సిస్టిక్ కిడ్నీ డిసీజెస్, ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్, రెసెసివ్ కిడ్నీ డిసీజ్ అలాంటివి వస్తాయన్నమాట. నెక్స్ట్ గ్లోమరులో నెఫ్రైటిస్ అని చెప్పేసి, దీంట్లో ఒక ప్రైమరీ అంటే ఓన్లీ కిడ్నీని మాత్రమే మన ఇమ్యూనిటీ డ్యామేజ్ చేసేది, సెకండరీ అంటే బాడీ మొత్తంలో వచ్చిన డిసీజ్ వల్ల కిడ్నీలో గ్లోమరులో ఇన్వాల్వ్ అయితే దానిని సెకండరీ అని అంటారనమాట. సో ఈ గ్లోమరులో నెఫ్రైటిస్, వంశపారపర్యంగా వచ్చేవి ఇవన్నీ పెద్దవాళ్ళలో చూస్తామన్నమాట. అదే చిన్నపిల్లల్లో అంటే ఒక 5 ఏళ్లలోపు అలాంటి వాళ్ళలో వచ్చింది అంటే ఎక్కువగా క్యాకట్ అంటారు, కంజెనిటల్ అనామలీస్ ఆఫ్ కిడ్నీ అండ్ యూరినరీ ట్రాక్ట్. అంటే టుడేట్ నుంచి కిడ్నీ వ్యాధుల గురించి కాదు, ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా కిడ్నీ యొక్క గ్రోత్ మంచిగా ఉండాలి. సో డెవలప్మెంట్ సరిగ్గా లేకపోతే మనకు ఈ క్యాకట్ అనే డిసీజెస్ వస్తాయి. సో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇన్ పీడియాట్రిక్స్ ఎక్కువగా ఈ కంజెనిటల్ అనామలీస్ వల్ల వస్తుంది. అందుకని హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
1: అయితే మీరు ఇందాక అన్నారండి గర్భస్థ శిశువులోనే ఇవి కిడ్నీ సమస్యలు రావడానికి ఆస్కారం ఉందని చెప్పారు. అయితే మనము ఇటీవలి కాలంలో టెక్నాలజీ కూడా పెరిగిందండి, ఇది గ్రామీణ ప్రాంతాల వారికి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వారికి మనకు ఈ సదుపాయము ఉందా అండి?
2: సార్, ఇందులో టిఫా స్కాన్ అని చేస్తారు. ఆ టైంలో కిడ్నీలో ఏమైనా మూత్రనాళాలు వాచాయా, కిడ్నీ వాచాయా, కిడ్నీలో నీటి తిత్తులు ఉన్నాయా, ఒక కిడ్నీని ఎఫెక్ట్ అయిందా, 2 కిడ్నీలు ఎఫెక్ట్ అయినాయా, లేకపోతే కిడ్నీలు పనిచేస్తున్నాయని తెలిసేదానికి మనకి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉమ్ము నీరు ఎలా ఉంది అని చెప్తే దాన్ని బట్టి కిడ్నీలు పనిచేస్తున్నాయా లేదా తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే ఉమ్ము నీరులో 2/3 బేబీ పోసే యూరినే ఉంటుంది. అందుకు ఆ కిడ్నీ కానీ పని చేయలేదు అంటే ఉమ్ము నీరు తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఈ ఉమ్ము నీరు ఎలా ఉంది, ఉమ్ము నీరు శాతం ఎలా ఉంది, ఇవన్నిటిని బట్టి కిడ్నీ వ్యాధి ఉందా బేబీకి అనేది కొంతవరకు చెప్పగలం సార్. అండ్ ఇంకొకటి, పాస్ పోసిన తర్వాత కింద మనకి పోస్టీరియర్ యురెత్రల్ వాల్స్ అని అంటారన్నమాట, అవి ఏమన్నా ఉన్నాయా, అవన్నీ కూడా మనకి ముందుగానే తెలుస్తుంది కొంతవరకు. కానీ మనం లింగ నిర్ధారణ చేయకూడదు కాబట్టి కొన్ని విషయాలు మనకి సెక్స్ చెప్పకుండా ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్తారన్నమాట.
1: చాలా చక్కని విషయాలు.

0: తెలియజేశారండి. ఇక వివిధ రకాలైన కిడ్నీ సమస్యలు గురించి మా శ్రోతలకు తెలియజేస్తారండి.
1: సో ఈ కిడ్నీ వ్యాధులు ఎలా ఉంటాయంటే 8 రకాలుగా ఉంటాయి. ఒకటి నెఫ్రాటిక్ సిండ్రోమ్, అంటే మన యూరిన్లో ప్రోటీన్స్ ఎక్కువగా పోవటం వల్ల చిన్నపిల్లల్లో ఊదుకాయం వచ్చింది అని అంటూ ఉంటారు. సో ప్రోటీన్స్ అన్ని యూరిన్లో వెళ్ళిపోవటం వల్ల బాడీలో ప్రోటీన్స్ తగ్గిపోయి నీరంతా బ్లడ్ నుంచి టిష్యూస్లోకి వెళ్ళిపోయి వాళ్ళు వాపులు వస్తాయన్నమాట. ఇది ఎక్కువగా మనం పిల్లల్లో చూస్తాము, పెద్దవాళ్ళలో కూడా ఆ సమస్య ఉంటుందన్నమాట. సో ఈ చిన్నపిల్లల్లో 3 నుంచి 8 లోపల వస్తే అది స్టిరాయిడ్స్ పెడితే తగ్గిపోతుంది. కానీ కొంతమందికి 3 లోపల, కొంతమందికి 8 ఏళ్ళ తర్వాత వస్తాయి అన్నమాట. అలా వచ్చిన వాళ్ళకి కిడ్నీకి ముఖ పరీక్ష చేసుకుని ఆ కిడ్నీలో ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని ట్రీట్మెంట్స్ తీసుకుంటే మనము లాంగ్ టర్మ్గా ఎక్కువ ట్రీట్మెంట్ లేకుండానే, ఎందుకంటే మనకు యూరిన్లో ప్రోటీన్స్ పోవడం అనేది ముందుగా వచ్చే ఇన్సల్ట్ అన్నమాట. దీన్ని కానీ మనం అడ్డుకట్ట వేయలేకపోతే మనకు కిడ్నీలు చెడిపోవడం జరిగిపోతుంది అన్నమాట. సో అందుకే ఈ ప్రోటీన్స్ ని తగ్గించడానికి చిన్న వయసులో కానీ 3 ఏళ్ల లోపల కానీ 8 ఏళ్ల తర్వాత కానీ వస్తే కిడ్నీకి ముఖ పరీక్ష చేసి వేరే మందులు ఏమన్నా పెట్టాలా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెఫ్రాటిక్ సిండ్రోమ్ అయిపోయాక నెఫ్రైటిక్ సిండ్రోమ్ అని ఉంటుంది. నెఫ్రైటిక్ సిండ్రోమ్లో ఎలా ఉంటుందంటే యూరిన్లో ప్రోటీన్స్తో పాటు బ్లడ్ కూడా వెళ్తుంది అన్నమాట. అండ్ ఈ బేబీకి ఎక్కువ హైపర్ టెన్షన్ వస్తుంది, బీపీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. వాళ్ళు చాలా ఆయాసపడుతూ ఉంటారు. ఏమి అని చూస్తే బీపీ 180-160 ఉంటుంది, చిన్నపిల్లల్లో 180 కొంచెం ఎక్కువ అన్నమాట. అండ్ పెద్దవాళ్ళలో కూడా ఇలా ప్రజెంటేషన్ ఉండొచ్చు, బీపీ 200-220 అలా వెళ్ళిపోతుంది. సో దీన్ని నెఫ్రైటిక్ సిండ్రోమ్ అంటారు. సో ఇది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా లేకపోతే ఐజీఏ నెఫ్రోపతి వల్ల వచ్చిందా అనేది అంతా మనకి హిస్టరీ తీసుకున్న తర్వాత తెలుస్తుంది. ఇది సెకండ్ అన్నమాట. ఈ నెఫ్రైటిక్ సిండ్రోమ్ ని, నెఫ్రాటిక్ సిండ్రోమ్ ని కరెక్ట్ గా ట్రీట్ చేయకపోతే క్రియాటినిన్ అనేది పెరుగుతుంది. సో ఫస్ట్ ఇన్సల్ట్ యూరిన్ లో ప్రోటీన్స్ పోవటం, ఆ తర్వాతనే క్రియాటినిన్ పెరుగుతుంది. సో ఈ క్రియాటినిన్ పెరగడం స్టార్ట్ అయింది అంటే నెక్స్ట్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం అన్నమాట. అంటే సడన్ గా కిడ్నీ పనిచేయడం ఆగిపోతుంది. మళ్ళీ ఇందులో 90% రికవర్ అవుతారు, కానీ అది పని చేయని టైంలో కిడ్నీ చేసే పనులను మనం బయట డయాలసిస్ మిషన్ ద్వారా చేస్తామన్నమాట. అంటే మనం తాగే వాటర్, ఎక్స్ట్రా వాటర్ ని బయటకు తీసేయటము, అట్లానే యూరియా, క్రియాటినిన్ ఇలాంటి యూరిమిక్ సొల్యూట్స్ ఉంటాయి, వాటన్నిటిని డయాలసిస్ మిషన్ లో డయాలైజర్ ద్వారా మనం రిమూవ్ చేస్తాం. అప్పుడు పేషెంట్ బాగుంటాడు. ఆ టైంలో కానీ మనం కరెక్ట్ గా టైంకి డయాలసిస్ చేయలేకపోతే అవసరం ఉన్నప్పుడు, అందులో కూడా 80% మనం మందులతో మేనేజ్ చేయొచ్చు, ఒక 20% కే డయాలసిస్ అవసరం అవుతుంది. ఆ 20% వాళ్ళకి డయాలసిస్ కానీ కరెక్ట్ టైంకి చేయకపోతే ఈ పొటాషియం ఎక్కువయ్యి గుండె ఆగిపోవటము, లేకపోతే ఈ క్రియాటినిన్ ఎక్కువ అయిపోయి అన్కాన్షియస్కి వెళ్ళిపోవటము, వాటర్ బాడీలో చేరుకుని ఆయాసంతో చనిపోవటము అలా జరుగుతుంది అన్నమాట. ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీకి ఒక కారణం అంటూ ఉంటుంది, అంటే పాము కాటో, తేలు కాటో, వాంతులు, విరేచనాలు, అలా ఏదో ఒక కారణంతోనే ఇవి వస్తాయి అన్నమాట. ఇప్పుడే ఆపరేషన్ అయిపోయి రావటము, లేకపోతే మలేరియాను, డెంగూను, ఏదో ఒక ఇన్ఫెక్షన్ అట్లా మనకు తెలిసిపోతుంది. ఈ కారణం వల్ల ఆయన కిడ్నీ పనిచేయటం లేదు, ఈ టైంలో మనం సపోర్ట్ చేయాలి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ RPRF అంటారు, ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్. ఇది ఎలా ఉంటుంది అంటే సబ్అక్యూట్ గా ఉంటుంది, అంటే సడన్ గా కిడ్నీ పనిచేయడం ఆగదు, లక్షణాలు కూడా అంతగా తెలియదు, కానీ బ్లడ్ టెస్ట్ ఆకలి లేకపోవటం అట్లా వాపులు అలా ఉంటాయి. బ్లడ్ టెస్ట్ చేస్తుంటే మాత్రం ఈరోజు 2 క్రియాటినిన్, రేపు 4, ఎల్లుండి 8 అలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే యూరిన్లో ప్రోటీన్స్ పోతూ ఇలా ఉంది అంటే క్రిసెంటిక్ గ్లోమెరులో నెఫ్రైటిస్ అంటారు. అంటే మన బాడీలో కిడ్నీలో ఉన్న నెఫ్రాన్ కి మెయిన్ గ్లోమెరులస్ అన్నమాట. ఆ గ్లోమెరులస్ లోని యూరిన్ లో నుంచి ప్రోటీన్స్ ఫిల్టర్ అవుతూ ఉంటాయి. ఆ గ్లోమెరులస్ లో చంద్రాకారంలో సెల్స్ అన్ని ఏర్పడి అది పని చేయకుండా చేస్తుంది అన్నమాట. దాన్ని క్రిసెంటిక్, అదే ఎమర్జెన్సీ, ఆ టైంలో మనం ఇమ్యూనో సప్రెషన్ అంటే స్టిరాయిడ్స్ అవి కరెక్ట్ గా పెట్టుకుని మనం ట్రీట్ చేయగలిగినామంటే మళ్ళీ క్రియాటినిన్ నార్మల్ అయిపోతుంది. అదే ఆ టైం కానీ డిలే అయిపోయిందంటే మళ్ళీ వాళ్ళు క్రానిక్ కిడ్నీ డిసీజ్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చేది క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఇది దీర్ఘకాల కిడ్నీ సంబంధిత వ్యాధి లాగా అనమాట. దీన్ని స్టేజెస్ గా డివైడ్ చేస్తారు. అందరూ అడుగుతారు క్రియాటినిన్ 2 ఉంది నాకు, ఇప్పుడు డయాలసిస్ చేయాలా మేడం, నా కిడ్నీ మార్పిడి చేయాలా అని. అలా ఏం అవసరం లేదు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ ని మనం క్రియాటినిన్ ని యూరిన్ లో ప్రోటీన్స్ ని పట్టి స్టేజెస్ గా డివైడ్ చేస్తాం అనమాట. ఫస్ట్ స్టేజ్ మోర్ దెన్ 90 GFR అంటారు. ఈ క్రియాటినిన్ ని పట్టి GFR ని గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ ని క్యాల్కు

0: క్యాల్కులేట్ చేస్తాము. ఈ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ మోర్ దాన్ 60-90, 30-60. 30-60 అంటే స్టేజ్ 3 అనమాట. లెస్ దాన్ 30, 15-30 ఫోర్త్ స్టేజ్, అండ్ లెస్ దాన్ 15 అనేది ఫిఫ్త్ స్టేజ్ అనమాట. ఈ ఫిఫ్త్ స్టేజ్లోనే మనం డయాలసిస్ కానీ లేకపోతే కిడ్నీ మార్పిడి కానీ అవి చేయటానికి చూస్తామన్నమాట. ఆ ముందు అంతా కూడా మందులతోనే మేనేజ్ చేస్తామన్నమాట. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ప్రోటీనూరియా కూడా చాలా ఇంపార్టెంట్. ప్రోటీనూరియా ఉండి క్రియాటినిన్ కానీ తగ్గిన వాళ్ళకి ఈ పేషెంట్స్కి గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తూ ఉంటాయి. 100 మంది మామూలు మనుషుల్లో 10 మందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే, ఈ 100 మంది ప్రోటీనూరియా ఉన్న వాళ్ళలో 40 మందికి రావచ్చు. అందుకు ఈ ప్రోటీనూరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోటీనూరియా క్రియాటినిన్ని మనం ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇది క్రానిక్ కిడ్నీ డిసీజ్. నెక్స్ట్ నెఫ్రాటిక్, నెఫ్రైటిక్, ఏకేఐ, ఆర్పిఆర్ఎఫ్, సీకేడీ అయిపోయిన తర్వాత రీనల్ క్యాలిక్యులే అనమాట, స్టోన్స్. ఇది కామన్గా అందరూ వింటుంటారు, రాళ్ళు ఉన్నాయి అని
1: చెప్పేసి.
0: లేజర్ అంటే అది కూడా ఎవరికి చేస్తామంటే లొకేషన్ ఆఫ్ స్టోన్స్, సైజ్ ఆఫ్ ది స్టోన్స్. సో లొకేషన్ ఆఫ్ స్టోన్స్ మామూలు కిడ్నీలో ఎక్కడ ఉన్నా నొప్పి అనేది తెలియదు సార్. అది యురేటర్లో పడితేనే ఆ కిడ్నీ వాపు వచ్చి అప్పుడు నొప్పి అనేది వస్తుంది అన్నమాట. మనకు ఆ యురేటర్లో ఉన్నది 3 mm, 4 mm అయితే అది మనం మందులతోనే చూడొచ్చు కింద ఉంటే. అదే యురేటర్లో పైన ఉన్నింది అంటే ఆ దానివల్ల నొప్పి ఎక్కువ వచ్చి కిడ్నీ వాచింది అంటే అప్పుడు మనం స్టెంటింగ్ పెట్టి లీథోట్రిప్సీ అలాంటివి చేయాల్సి ఉంటుంది అనమాట. అలా స్టోన్స్ లొకేషన్ అనేది ఇంపార్టెంట్, సైజ్ ఇంపార్టెంట్. సైజ్ 7 mm కంటే ఎక్కువ ఉంది అంటే ఎక్కువగా సర్జరీ అవసరం అవుతుంది. అది స్టోన్స్. తర్వాత హైపర్ టెన్షన్, బీపీ అనమాట. అందరు ఏమనుకుంటారంటే బ్లడ్ ప్రెషర్ అనేది చాలా స్మాల్ ఇష్యూ అని అనుకుంటారు, కానీ ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ మామూలుగా ఏజ్ రీత్యా బీపీ పెరిగేదాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు, కానీ వేరే కాజెస్ వల్ల బీపీ పెరిగేదాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది చిన్న వాళ్ళలో కూడా వస్తూ ఉంటుంది. ఈ సెకండరీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో 90% కిడ్నీ జబ్బులే ఉంటాయి. అందులో కూడా రీనల్ ప్యారెన్కైమల్, రీనల్ వాస్క్యులర్ అంటారు. సో ఆ రీనల్ ప్యారెన్కైమల్ అనే దాంట్లోనే 85% ఉంటుంది అనమాట. అంటే ఆ యూరిన్లో ప్రోటీన్స్ పోవటము, ఆ గ్లోమరులారు కిడ్నీ పనిచేయకపోవటం, వాటర్ రిటెన్షన్, దానివల్ల బీపీ రావటం అనమాట. ఇంకొకటి రీనల్ వాస్క్యులర్ అంటే కిడ్నీకి రక్త ప్రసరణ అని ఉంటుంది అనమాట. ఆ రక్త ప్రసరణ తగ్గడం వల్ల వచ్చే హైపర్ టెన్షన్ రీనోవాస్క్యులర్ అంటారు. సో ఎప్పుడైనా బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ మనము కిడ్నీ ప్రాబ్లం ఏమన్నా ఉందా అని చెక్ చేసుకోవాలి. చిన్న వయసులో బీపీ ఉందన్నా కూడా కిడ్నీ ప్రాబ్లం ఉందేమో అని చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇన్ని సిండ్రోమ్స్ అన్ని, కిడ్నీ సమస్యలని ఇలా ఉంటాయి. సో ప్రతి ఒక్కరిని ఏ దాంట్లో ఫిట్ అవుతారో చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకొకటి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనమాట. కొంతమంది చెప్తుంటారు సోడియం తక్కువ ఉంది, పొటాషియం తక్కువ ఉంది. సో ఈ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కి మెయిన్ చేసే ఆర్గాన్ వచ్చేసి కిడ్నీ అనమాట. ఈ కిడ్నీ నార్మల్గా ఉంది అంటే ఇవన్నీ కరెక్ట్ గా ఉంటాయి అనమాట. సోడియం నార్మల్ ఉంటుంది, పొటాషియం నార్మల్ ఉంటుంది. సో ఈ పొటాషియం తక్కువైపోయినా, సోడియం తక్కువైపోయినా, ఎక్కువ ఉన్నా ఈ కిడ్నీ సమస్య ఏమన్నా ఉందా అని చూసుకోవాలన్నమాట. సో ఈ 8 syndromes మనం కిడ్నీ సమస్యల్ని వచ్చిన పేషెంట్ని ఏ దాంట్లో ఈయన ఫిట్ అవుతున్నాడు, ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చూసుకోవాలి.
1: సాధారణంగా మీ దగ్గరికి ఒక కిడ్నీ పేషెంట్ వచ్చాడండి, ఈ టెస్ట్లన్నీ చేయించుకోవాలంటే ప్రైవేట్లో, గవర్నమెంట్లో అంటే మనకు ఫ్రీగా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే సామాన్యుడు ఎంత ఈ వ్యాధుల బారిన, మూత్రపిండాల వ్యాధిన బారిన పడిన వ్యక్తి తిరిగి కోలుకొని బయటికి వచ్చేదానికి ఎంత వ్యయంతో కూడుకున్న పని అని చెప్తారు?
0: అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది సార్, ఇన్వెస్టిగేషన్స్ అయితే కిడ్నీ ప్రాబ్లమ్ని బట్టి, అసలు కిడ్నీ పరీక్ష అంటే ప్రాబ్లం ఉంది అని నిర్ధారించుకోవడానికి మనకు 3 పరీక్షలు ఉంటే చాలు సార్. యూరిన్లో ప్రోటీన్స్ పోతున్నాయా, దాన్ని యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో అని ఒక టెస్ట్, ఇంకొకటి క్రియాటినిన్ టెస్ట్. దాన్ని బట్టి మనం జిఎఫ్ఆర్ అంటారు, గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ ఎంత ఉంది అని తెలుస్తుంది. ఇంకొకటి అల్ట్రాసౌండ్, ఏదైనా అడ్డం ఉందనుకోండి, అడ్డం తొలగిస్తే క్లియర్ అయిపోతుంది. అడ్డం లేకుండా క్రియాటినిన్ పెరిగిందంటే ఏదైనా నెఫ్రాలజీ కాజ్ ఏమన్నా ఉందా, అలా చూసుకోవటానికి అల్ట్రాసౌండ్ అవసరం. అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ని 3గా డివైడ్ చేశారు, సిజీఏ. సి అంటే కాజ్, ఎందువల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చింది, అంటే డయాబెటీస్ వల్ల వచ్చిందా, హైపర్ టెన్షన్ వల్ల వచ్చిందా, లేకపోతే గ్లోమరులా డిజార్డర్స్ క్రానిక్గా అంటే చిన్నపిల్లల్లోనే ఎఫ్ఎస్జిఎస్ అట్లా చూస్తుంటాం కదా సార్, దానివల్ల ఇది వచ్చిందా, లేకపోతే వంశపార

0: ంగా వచ్చిందా, ఏడీపీ కేడి అలా చూస్తాము. ఇంకొకటి జీ, జీ అంటే జిఎఫ్ఆర్ అంటే ఏ స్టేజ్లో ఉంది అనేసి, మనం ఇందాక చెప్పుకున్న స్టేజ్ 5లో ఉందా 4లో ఉందా అనేది జిఎఫ్ఆర్ని బట్టి అది క్రియాటినిన్తో వస్తుంది అనమాట. అది వెబ్లో యాప్ ఉంటుంది, దాంట్లో ఎంటర్ చేస్తే అది జిఎఫ్ఆర్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రోటీనూరియా. ఈ ప్రోటీనూరియాని A1 A2 A3గా డివైడ్ చేస్తాం అనమాట. లెస్ దాన్ 30, 30 to 300, మోర్ దాన్ 300. సో ఈ 30 to 300ని మోడరేట్ ప్రోటీనూరియా అంటారు, మోర్ దాన్ 300ని హెవీ ప్రోటీనూరియా అంటారు. పర్ డే 300 mg ఆల్బమిన్ కానీ వెళ్తుంటే. సో ఈ ప్రోటీనూరియా ఉన్న వాళ్ళకే కార్డియోవాస్కులర్ రిస్క్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ విధంగా డివైడ్ చేశారనమాట. సో ఈ మూడు పరీక్షలు మాత్రం మినిమంగా చేయించుకోవాలి సార్, ఒక 2,000-3,000 లోపల అవుతుంది ప్రైవేట్గా చేయించుకోవాలంటే. తర్వాత డయాలసిస్ అలాంటివన్నీ ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఉచితంగానే చేస్తున్నారు, అలా నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు.
1: అంటే ఇప్పుడు కార్డియాక్ది మామూలుగా సమస్య అని చెప్పేవాళ్ళం గతంలో, హార్ట్ అటాక్స్ ఎక్కువైనాయి, మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, బీపీ షుగర్లు, ఒబిసిటీ ఇట్లాంటివన్నీ కంట్రోల్ చేసుకోండి అని చెప్పేవాళ్ళం. అయితే ఈ చేప కింద నీరులా ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం అని తెలియదు. పైగా ఇప్పుడున్న దైనందిన జీవితంలో మనకు రెగ్యులర్ యాక్టివిటీస్ లేవండి, ప్రతి ఒక్కరికి కూర్చొని ఉండే జాబ్సే ఉన్నాయి. ఎఫెక్టివ్ వాకింగ్ తర్వాత ఏరోబిక్స్ తర్వాత స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా వరకు మనం ఇది కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఒక్క విషయంలో మాత్రము మన శ్రోతలు కొద్దిమంది అడుగుతున్నారండి, ప్రోటీన్ క్రియాటిన్ రేషియో ఎంత ఉండాలా, అది కిడ్నీకి దానికి సంబంధం ఏంటి అని అడుగుతున్నారండి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వారికి ప్రోటీన్ అందదండి, ఎందుకంటే వాళ్ళు తినేది స్టోర్బో అనే, తర్వాత వారికి పండే కూరగాయలు అటువంటివి తింటూ ఉంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఈ రెడ్ మీట్ కానీ ఇవి కూడా దొరకవు, ఎందుకంటే సంత రోజు మాత్రమే వాళ్ళు సంతకు పోయినప్పుడు రెడ్ మీట్ అవి తీసుకొని వచ్చుకుంటారు, కాబట్టి అవి కూడా లేవు. ఏదన్నా ఇటీవలి కాలంలో ఈ కోళ్ల పెంపకం ఎక్కువైనందువల్ల బాయిలర్ కోళ్ళు ప్రతి ఊర్లో దొరుకుతూ ఉన్నాయి, అది తింటా ఉన్నారు. సీ ఫుడ్ అయితే మన ప్రాంతంలో తక్కువనే ఉంది, అది అసలు లేదు అనుకోండి. ఇంకా ప్రాన్స్ కూడా మనకు తక్కువనే ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కూడా మరి ప్రోటీన్ ఫుడ్ తినకుండా కూడా వీళ్ళకి ప్రోటీన్ క్రియాటిన్ ఎందుకు వస్తుంది?
0: సరే, ఈ చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ మేనరేక పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళ పిల్లలకి కొంచెం చూస్తూ ఉంటాం సార్ ఈ నెఫ్రాటిక్ సిండ్రోమ్స్ వచ్చేది. అంటే యూరిన్ లో ప్రోటీన్ అని పోయేది 2 types ఉంటుంది సార్, గ్లోమరులర్ ప్రోటీనూరియా, ట్యూబులర్ ప్రోటీనూరియా. నెఫ్రాన్ లో ఫస్ట్ పార్ట్ని గ్లోమరులస్ అంటారు సార్, మిగతా పార్ట్ అంతా ట్యూబ్యూల్ అంటాం అనమాట. సో ఈ గ్లోమరులస్ ఇన్వాల్వ్ అయితే ఎక్కువ ప్రోటీన్స్ పోతాయి, ట్యూబ్యూల్స్ ఇన్వాల్వ్ అయితే లెస్ దాన్ 2 grams పోతుంది అనమాట పర్ డే. సో ఈ గ్లోమరులర్ ప్రోటీనూరియా ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఖచ్చితంగా అది గ్లోమరులర్ డిసీజెస్ అని. సో ఈ ఈ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో మోర్ దాన్ 2 ఉంది, 2 grams ఉంది అంటే అప్పుడు ఖచ్చితంగా గ్లోమరులర్ ఇన్వాల్వ్ అయినట్లు. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో అయితే ఈ వంశపారపర్య పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లలకు వస్తుంది. అండ్ ఇంకొకటి ఏమంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సీకేడీ అన్డిటర్మైండ్ అని, అంటే కాస్త తెలీదు ఎందుకు వచ్చిందో, వాళ్ళకి బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఊబకాయం ఉండదు, కానీ కిడ్నీ డిసీజ్ మాత్రం వచ్చి ఉంటుంది అనమాట. అలాంటిది కూడా ఎక్కువ ఉంది, కానీ అది ఇంటెస్టిషియం ట్యూబ్యూల్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి దాంట్లో, సిఐఎన్ కాజెస్ లాగా ఉంటాయి. అది ఎక్కువగా ఉద్దానం ఏ కోడూరు ప్లేస్లో ఉంది. అండ్ ఇప్పుడు చేసే దాంట్లో మన అగ్రికల్చర్లో ఫార్మింగ్లో ఎక్కువ కెమికల్స్ వాడుతున్నారు, అది ఏమైనా కాజ్ ఉండొచ్చేమో తెలియదు, కానీ కొంతమందికి కాజ్ తెలియకుండానే సీకేడీ అని వస్తుంది. ఇంకొకటి క్రానిక్ ఐజీఏ నెఫ్రోపతి అని ఉంటుంది. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అంతా ఏమంటే స్టేజ్ 3 వరకు అసలు లక్షణాలే ఉండవు, జిఎఫ్ఆర్ లెస్ దాన్ 30 అయిన తర్వాత లక్షణాలు మొదలవుతాయి. అది కూడా ఒకటేసారి సడన్గా, ఈ ఐజీఎన్ నెఫ్రోపతి అనుకోండి, బీపీ సడన్గా 200 వెళ్ళిపోతుంది, దానివల్ల ఐసీ బ్లీడ్ లాగాను, హార్ట్ అటాక్ లాగాను అలా ప్రజెంట్ అవుతారు. లక్షణాలు ఎలాగో ఉండవు కాబట్టి సడన్గా వాళ్ళు న్యూరాలజిస్ట్నో కార్డియాలజిస్ట్నో కలుస్తారు. తర్వాత రీఎవాల్యుయేట్ చేస్తే యూరిన్లో ప్రోటీన్స్ పోతున్నాయి, ఇది ఐజీఎన్ నెఫ్రోపతి అని తెలుస్తుంది. ఈ ఐజీఎన్ నెఫ్రోపతి ఏషియాలో కామన్ అనమాట, అది దట్టు ఇండియాలో కామన్. ఇంకొకటి అమ్మాయిల్లో చూస్తే ఎస్ఎల్ఈ అనే జబ్బు, ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. మేము ఉస్మానియాలో చదువుకునేటప్పుడు 2/3 ఆఫ్ ది ఫిమేల్ వార్డ్ అంతా ఈ ఎస్ఎల్ఈ వాళ్ళతోనే ఉంటుంది. ఈ ఎస్ఎల్ఈ జబ్బులో అన్ని ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కిడ్నీ ఇన్వాల్వ్ అయింది అంటే అది సివియర్ డిసీజ్ అని, కిడ్నీ ఇన్వాల్వ్ కాలేదు అంటే అది మైల్డ్ డిసీజ్ అని.
1: ఈ ఎస్ఎల్ఈ అని చెప్పారు కదండి, అది మామూలుగా మన గ్రామీణ ప్రాంత శ్రోతలకు
0: ఎస్ఎల్ఈ అంటే దాన్ని

0: సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమాటోసిస్ అంటారు. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన రోగ నిరోధక చర్య మామూలుగా ఆ వ్యవస్థ బయట ఉన్న బ్యాక్టీరియానో వైరస్నో దాని మీద పడకుండా మన ఆర్గాన్స్ మీదనే పడుతుంది అనమాట. అది ఇప్పుడు ఏషియాలో ఇండియాలోనే కామన్ ఉంది. సో ఈ అమ్మాయిల్లో ఏమైనా కిడ్నీ వ్యాధి తెలియకుండా వచ్చింది అంటే ఎస్ఎల్ఈ ఉందేమో అని, అబ్బాయిల్లో ఎక్కువగా వచ్చింది అంటే ఐజీఏ నెఫ్రోపతి ఉందేమో అని. అంటే ఎస్ఎల్ఈ అబ్బాయిల్లో వచ్చిందంటే అది ఇంకా సివియర్గా ఉంటుంది. మొన్న 15 ఏళ్ల పిల్లవాడు ఫస్ట్ నా దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, 4 ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఫస్ట్ ప్రోటీనూరియా ఉన్నింది, ట్రీట్మెంట్ ఇచ్చాము, అన్ని ఇంజెక్షన్స్ అయిపోయినాయి, తగ్గిపోయింది. మళ్ళీ నిన్న క్రియాటినిన్ 3.7 వచ్చింది, ఫ్లేర్ అంటారు. అంటే అది ఎప్పుడు కిడ్నీ వ్యాధి కామాలే ఉంటాయి, ఫుల్ స్టాప్లు ఉండవు. సార్ మేడం ఈరోజు ఇంకా అయిపోయింది కదా, అది బాగుంది కదా, నేను ఫుల్ స్టాప్ అంటే ఉండదు, అది కామానే. అబ్బాయి మళ్ళీ ఫ్లేర్తో వచ్చాడు, టైమ్లీ నేను బయాప్సీ చేస్తే అది క్రిసెన్స్ అంటారు, నేను ఇందాక చెప్పాను కదా చంద్రాకారంలో ఉంటుంది అని, అలాంటి ఉన్నింది. అప్పుడు స్టిరాయిడ్స్ పెట్టంగానే ఈరోజు 1.5 వచ్చింది. ఆ టైంలో నేను 3.7 టైంలో కానీ మనము బయాప్సీ చేయలేకపోయి ఇమ్యూనో సప్రెషన్ ఇవ్వలేకపోయి ఉంటే అబ్బాయి క్రానిక్ కిడ్నీ డిసీజ్లోకి వెళ్ళిపోయి ఉండేవాడు అనమాట. అండ్ మేల్స్ లో కానీ ఆ ఎస్ఎల్ఈ అనే జబ్బు వచ్చిందంటే చాలా సివియర్ గా ఉంటుంది, కామన్ మాత్రం అమ్మాయిల్లో. అండ్ ఇవన్నీ కూడా మన ఏషియాలో మన ఇండియాలో కామన్ అనమాట. సో ఇవన్నీ డయాగ్నోస్ చేయాలి అంటే చాలా నాలెడ్జ్ ఉండాలి దాని మీద. అండ్ అవన్నీ లేట్ గా కనపడతాయి మనకి, లక్షణాలన్నీ నిదానంగా ఉంటాయి కాబట్టి అందరికి అంత అవగాహన ఉండదు, సడన్ గా ఇట్లా బీపీ ఎక్కువై హార్ట్ అటాక్ స్ట్రోక్ లాగా ప్రజెంట్ అవుతూ ఉంటారు.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ సాయివాణి గారు. బయాప్సీ గురించి కాస్త మాట్లాడుకుందామండి. యాక్చువల్ గా కిడ్నీస్ కి సంబంధించి బయాప్సీ కూడా చేస్తా ఉంటారు. బయాప్సీ ఓ పెద్ద రాడ్ లాంటిది, అది చూసాం,
0: అది ఒక చిన్న గన్ సార్. అసలు అంత భయపడేది అయితే ప్రొసీజర్ కాదు. అందులో చిన్న లోకల్ మత్తు అంటే ఆ పేషెంట్ ని బోర్లో పండబెట్టి అక్కడ చిన్న మత్తు ఇచ్చి చిన్న ముక్క, 2 ముక్కలు తీయాలి, దానిని ఇమ్యూనోఫ్లోరసెన్స్ కి లైట్ మైక్రోస్కోపీకి సపరేట్ గా పంపించాలి. ఇండికేషన్స్ ఏంటి, ప్రతి ఒక్కరికి బయాప్సీ అవసరం లేదు. మనం చెప్పాం కదా చిన్నపిల్లల్లో 3 నుంచి 8 ఏళ్ల వయసులో ఊదుకామెర్లు వస్తే మనం డైరెక్ట్ స్టిరాయిడ్స్ పెడతాం, కానీ less than 3 ఇయర్స్, more than 8 ఇయర్స్ ఉండి యూరిన్ లో బ్లడ్ పోవటం కానీ బీపీ ఎక్కువ ఉండటం అంటే ఇది మినిమల్ చేంజ్ డిసీజ్ కాదు, వేరే డిసీజ్ ఏదో ఉంది అని హింట్ వస్తుంది అనమాట మనకి. లేకపోతే స్కిన్ మీద అంట ఎర్ర మచ్చలు ఉండటం, అలా ఏదైనా సిస్టమిక్ డిసీజ్ ఏదైనా ఉంది అట్లా అనిపిస్తే చిన్నపిల్లల్లో బయాప్సీ చేస్తాం అనమాట. క్రియాటినిన్ పెరిగినా కూడా అట్లా చేస్తాం. అండ్ ఏకేఐ కాదు, అంటే మనకి ఇట్లా ఇప్పుడు స్నేక్ బైట్ తర్వాత ప్రోటీన్స్ పోతున్నాయి అట్లా కాకుండా, ఏమి ఇటియాలజీ తెలియకుండా సబక్యూట్ గా ఉంది మనకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు ఖచ్చితంగా తొందరగా బయాప్సీ చేయాలి. ప్రోటీన్స్ ఎక్కువ పోతున్నాయి, ఇటియాలజీ ఏమి అంటే మనకి దీనివల్ల ఇది జరిగింది అని అర్థం కావటం లేదు అంటే తొందరగా బయాప్సీ చేసి, ఇప్పుడే చెప్పాను కదా ఈ ఎస్ఎల్ఈ పేషెంట్ కి నేను కరెక్ట్ గా ఆ టైంలో కానీ స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వకపోయి ఉంటే ఆ బాబు క్రియాటినిన్ తగ్గదు, అది దాన్ని క్రిసెంట్ అంటే అనమాట, ఆ స్కిన్ అది మూన్ షేప్ లో ఉన్నదాన్ని, అది ఫైబ్రస్ అయిపోయింది అనుకో అది సీకేడి, దాన్ని మనం రివర్ట్ చేయలేం. సెల్యులార్ గా ఉన్నప్పుడు మనం రివర్ట్ చేయగలం టైం కి, కానీ ఆ స్టిరాయిడ్స్ ఇమ్యూనో సప్రెసెన్స్ అవన్నీ ఇస్తే అనమాట. సో అందుకు బయాప్సీ అవసరం. అదే పెద్ద వాళ్ళలో ఎప్పుడు చేస్తామంటే షుగర్ ఉంటుంది, అందరి షుగర్ పేషెంట్స్ లో ప్రోటీన్స్ పోతున్నాయంటే దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. కానీ అందరి షుగర్ పేషెంట్స్ లో ప్రోటీన్స్ పోవడం ఖచ్చితంగా డయాబెటీస్ వల్లనే రాకపోవచ్చు, వేరే కారణాలు ఉండొచ్చు అనమాట. మల్టిపుల్ మైలోమా ఉండొచ్చు, ఐజీఏ నెఫ్రోపతి ఉండొచ్చు, మెమ్బ్రేనస్ నెఫ్రోపతి, వేరే కాజెస్ ఉండొచ్చు అనమాట. అవి ఎలా తెలుస్తాయంటే డయాబెటీస్ వల్ల వచ్చే ప్రోటీన్స్ లో ఏమి సెల్స్ పో అనమాట, ఇట్లా ఆర్బీసీ పోతున్నా కానీ. అండ్ డయాబెటీస్ వల్ల వచ్చే ప్రోటీనూరియాకు ముందు కళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతాయి, రెటీనా కూడా, అలా ఏమీ లేకుండా క్రియాటినిన్ డబుల్ అవుతూ ఉంటే అప్పుడు మనము బయాప్సీ చేసుకోవటం బెటర్ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు యాజ్ పర్ ఐఎస్ఎన్ గైడ్ లైన్స్ ఏంటి, కేడిగో గైడ్ లైన్స్ అంటే per day more than 500 mg ఆఫ్ ప్రోటీనూరియా ఉంది అంటే బయాప్సీ పర్సిస్టెంట్గా ఉంది అంటే బయాప్సీ చేసుకుంటే మనకు కాజ్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఐజీఏ నెఫ్రోపతి అన్నాను, అది బయాప్సీలోనే తెలుస్తుంది డయాగ్నోసిస్. మనము అయ్యిండొచ్చు అని చెప్పగలం కానీ బయాప్సీ చేస్తేనే అది మనం పర్ఫెక్ట్గా ఇమ్యూనోఫ్లోరసెన్స్లో ఇది ఐజీఏ ఉంది, ఇది ఐజీఏ నెఫ్రోపతి అని చెప్పగలము. అట్లా ఎస్ఎల్ఈకి హింట్ కూడా మనకు బయాప్సీలో తెలుస్తుంది, ఐఎఫ్లో C1Q ఉండటము, ఫుల్ హౌస్ స్టెయినింగ్ ఉండటం అలా ఉంది అంటే మనకు బయాప్సీ చేస్తే ఈ జబ్బు ఉండిండొచ్చు అని. అప్పుడు మళ్ళీ రిట్రోగ్రేడ్గా ఏ, మీరు చెప్పారు కదా ఎన్ని టెస్టులు మేడం, ఎన్ని టెస్టులు చేసుకోగలేలే

0: అంత డబ్బులు ఉండవు అని. అందరికీ ఒకటేసారి బ్యాటరీ ఆఫ్ టెస్టులు చేసామంటే 20-30 వేలు అవుతాయి. అదే ఒకసారి బయాప్సీ చేసి అది ఇచ్చిన హింట్ ప్రకారం మనం వెనక్కి వెళ్ళామంటే మనం కొంత ఖర్చు కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇంకొకటి మెంబ్రేనస్ నెఫ్రోపతి అని ఉంటుంది. అది ఎప్పుడు వాపులు అన్నీ ఉంటాయి మెంబ్రేనస్ నెఫ్రోపతి, కానీ అది క్యాన్సర్ అట్లా ఉన్న వాళ్ళలో కూడా రావచ్చు అనమాట సెకండరీగా. సో మనం ఇది చూసిన తర్వాత ప్యానల్ ఆఫ్ యాంటీజెన్స్ ఉంటాయి, అది చెక్ చేసి నెల్ పాజిటివ్ ఉంది సో ఆటో ఇమ్యూన్ ఉందా, ఇది పాజిటివ్ ఉంది ఏమైనా మాలిగ్నెన్సీ ఉందా, అలా మేము రిటర్న్ వెళ్తాం అనమాట. అలా చెక్ చేసుకుంటూ ఉన్న అట్లా బయాప్సీకి ఇండికేషన్స్ ఉంటాయన్నమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజ్ ఉంది, ప్రోటీనూరియా ఉంది, మనకు అర్థం కావట్లేదు అంటే ఒక్క బయాప్సీ చేసామంటే ఇట్ విల్ సాల్వ్ సో మెనీ ప్రాబ్లమ్స్. అంటే ఇది అని ఎప్పటికైనా మన కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోగలిగినామంటే ట్రీట్మెంట్ రాజబాటలాగా ఉంటుంది. లేదు అంటే ఇంకా ఏమైండొచ్చు అనుకుంటేనే ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ ఇంకొకటి ఏమవుతుంది, ఇన్ కేస్ కిడ్నీలు చెడిపోయినా ఈ బయాప్సీ రిపోర్ట్ ఉందంటే ట్రాన్స్ప్లాంట్ తర్వాత మళ్ళీ ఆ జబ్బు తిరగబెట్టొచ్చా, అవన్నీ కూడా మనకి ఈ బయాప్సీ ఒక్కటి ఆన్సర్ చేస్తుంది. అందుకని బయాప్సీ అనేది చాలా ఇంపార్టెంట్. బయాప్సీ అని చెప్పంగానే పేషెంట్స్ అంతా నెఫ్రాలజిస్ట్లను మార్చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఆ బయాప్సీకి అంత భయపడన అవసరం లేదు, ఒక్కరోజు పడుకునే ఉండాలి. చిన్న నీడిల్ అది, ఆ మత్తు లోకల్ మత్తు ఇచ్చి చేసేస్తారు, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఆరోగ్యశ్రీలో కూడా చేస్తారు. అదొక్కటి చేసుకున్నామంటే మనకి ఏమైందో తెలుస్తుంది. ఏదైనా మనకి ఏమైంది అని తెలిసినప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, ఏమైంది అని తెలియనప్పుడు ఎన్నెన్నో ట్యాబ్లెట్స్ పెట్టాల్సి వస్తుంది, దీనికి ఇది దానికి ఇది అనుకుంటా. ఇది ఇదే అని తెలిసినప్పుడు పెట్టేది దానికి ఒక్కటే ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి అలా బయాప్సీకి మాత్రం భయపడకుండా ఉండటం మంచిది.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ సాయివాణి గారు. బయాప్సీ గురించి చాలా నీట్గా మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. ఇకపోతే మరొక ప్రశ్న అండి, ఇందాక మీరు అన్నారు అన్నోన్ కాజెస్ అని చెప్పారండి. అన్నోన్ కాజెస్ అంటే జన్యుపరంగా కావచ్చు లేకుంటే బయాప్సీలోనే మనకు అన్నీ తెలిసిపోతుంది అని చెప్పారు, కానీ కొన్ని కేసెస్లో అన్నోన్ కాజెస్ కూడా ఉంటాయని చెప్పారండి. అన్నోన్ కాజెస్ ఉన్నప్పుడు లేదా అంటే అన్నోన్ కాజెస్ కాస్త తెలిసినప్పటికి కూడా స్పైన్ లిక్విడ్ కూడా తీసి దాన్ని టెస్టింగ్కి పంపించాలా అంటూ ఉంటారండి, స్పైన్లో నుంచి లిక్విడ్ తీసుకోవాలా అంటూ ఉంటారు. ఇది ఎందుకండి, ఇది ఏమాత్రము ఉపయోగకరమో తెలియజేస్తా.
0: అది మామూలుగా స్పైన్ నుంచి లిక్విడ్ తీసేదాన్ని సిఎస్ఎఫ్ అనాలసిస్ అంటారు సార్, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనాలసిస్. అది ఎక్కువగా మనము టీబీ ఉందా లేకపోతే మాలిగ్నెన్సిస్లో లింఫోమాస్ ల్యూకీమియాస్ దాంట్లో కూడా చిన్నపిల్లలు తీస్తూ ఉంటారు, ఆర్ మెనింజైటిస్ ఉన్నప్పుడు. దానికి కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటే అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ ఇక్కడ కిడ్నీలో కూడా ఉండి కిడ్నీలో ఇప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది కిడ్నీ జబ్బు అని మనకు ఐఆర్జీ అని అంటారు, ఇన్ఫెక్షన్ రిలేటెడ్ గ్లోమెరులో నెఫ్రైటిస్ అంటారు. సో ఈవెన్ ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంది, అది ఊపిరితిత్తుల్లో ఉందా, మెదడులో ఉందా, మెనింజెస్లో ఉందా అని తెలుసుకోవడానికి వాళ్ళు స్పైన్ నుంచి తీసిండొచ్చు. ఇంకొకటి కిడ్నీ బయాప్సీలో లింఫోసైట్ ఇన్ఫిల్ట్రేట్స్ ఉన్నాయనుకోండి, సో ల్యూకీమియా లింఫోమా కోసము కొంతమందికి చిన్నపిల్లలు సిఎస్ఎఫ్ అనాలిసిస్ చేస్తారనమాట, అలా చేసిండొచ్చు సార్.
1: పెద్దవాళ్ళకు కూడా ఇది చేస్తూ ఉంటారండి, ముఖ్యంగా మీరు ఇందాక చెప్పారండి చికిత్స నివారణలో భాగంగా హీమోడయాలసిస్. హీమోడయాలసిస్ వాళ్లకు అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఓకే నో ప్రాబ్లం, పెరిటోనియల్ డయాలసిస్ ఓకే నో ప్రాబ్లం, ఓ 5 ఇయర్స్ మ్యాక్సిమం అనుకుందాము. ఇక కీమోడయాలసిస్ వరకు వస్తే లాస్ట్కు లాస్ట్ ఆప్షన్గా డాక్టర్స్ ఎంచుకునే ఆప్షన్ స్పైన్లో నుంచి ఏదో లిక్విడ్ తీశారండి మాకు తెలియదు, ఆ తర్వాత ఇట్లా కొలాప్స్ అయిపోయారు, తర్వాత సడన్ స్ట్రోక్ ఇట్లాంటివి అని చెప్తా ఉంటారండి
0: సార్. అంటే హీమోడయాలసిస్కి అయితే స్పైన్లో నుంచి ఏం తీయరు సార్, మనం ఏం చేస్తామంటే మామూలుగా ఇప్పుడు రీనల్ రీప్లేస్మెంట్ థెరపీస్ 3 ఉంటాయి, ఒకటి కిడ్నీ మార్పిడి అది బెస్ట్ అనమాట. అంటే మనకు 1 ఇయర్ సర్వైవల్ 90-95% ఉంటుంది. ఆ ఫస్ట్ 3 మంత్స్ ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా ఉన్నాయి, అట్లే ఆయన జబ్బు తిరగబెట్టలేకుండా ఉంది అంటే అండ్ ఆయన కరెక్ట్గా మందులు కరెక్ట్గా వాడినాడు అంటే కిడ్నీ మార్పిడి బెస్ట్ సార్. రెండవది పెరిటోనియల్ డయాలసిస్. ఇదేమంటే మన రెసిడ్యువల్ రీనల్ ఫంక్షన్ అంటే ఇప్పుడు జిఎఫ్ఆర్ 15 కంటే లోపల ఉన్న వాళ్ళకి లక్షణాలు ఉన్నప్పుడు మనం డయాలసిస్ స్టార్ట్ చేస్తాం కదా సార్, ఆ జిఎఫ్ఆర్ లెస్ దాన్ 15 అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. యూరిన్ ఎంతో కొంత వస్తూ ఉంటుంది, అసలు యూరిన్ అనేది రాకపోతే మనిషి మిషన్ లేకుంటే ఉండలేడు సార్.

0: అలా మనం ఇప్పుడు రక్తం డయాలసిస్లో డయాలసిస్ చేస్తూ చేస్తూ ఉంటే ఆ బ్లడ్ అనేది ఆ ఫిల్టర్లో వెళ్ళడం వల్ల ఆ లోపల సైటోకైన్స్ అన్ని రిలీజ్ అయ్యి ఆ పని చేసే ఆ ఇంత 15 ml కూడా వెళ్ళిపోతుంది. సో కంప్లీట్ యూరిన్ అనేది రాదు. సో అందుకని హిమోడయాలసిస్ కంటే పెరిటోనియల్ డయాలసిస్ మంచిది. పెరిటోనియల్ డయాలసిస్లో ఏమి, మన బ్లడ్ మన మెంబ్రెయిన్ ద్వారా ఫిల్టర్ అవుతుంది, మన పెరిటోనియం ద్వారానే ఫిల్టర్ అవుతుంది. కాబట్టి ఈ సైటోకైన్స్ గొడవ ఉండదు, ఆ పనిచేసే కిడ్నీలు అంతే పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళు ఫ్రీగా ఉంటారు, కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ వాటర్ తాగొచ్చు, ఎక్కువ లిబరల్గా ఫుడ్ తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా హిమోడయాలసిస్కి వస్తే పక్కన వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇవన్నీ కూడా ఆ మెషిన్లో ఇంకా డయాలసిస్ యూనిట్లో ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఒక్కరికి వచ్చినది మనకు తెలియకుండా బ్లడ్ ఎక్కువ ఎక్కిస్తూ ఉంటారు. సో అలా ఎక్కిచ్చినప్పుడు వాళ్ళకి హెపటైటిస్ బి ఎంటర్ అయిందేమో. ఎందుకంటే ఎన్ని బ్లడ్ టెస్ట్లు చేసినా ఆ ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉన్న వైరస్ని మనం కనుక్కోలేము. అది కానీ ఎక్కిచ్చున్నారనుకో, ఆ పేషెంట్కి హెపటైటిస్ బి వచ్చిందనుకో, ఆ మిషన్ మీద ఇంకొక డయాలసిస్ చేసుకున్నారనుకో, ఆ మిషన్లో ఆ నెక్స్ట్ పర్సన్కి కూడా హెపటైటిస్ బి రావచ్చు, హెపటైటిస్ సి రావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్. సెకండ్, మొత్తం ఆర్టిఫిషియల్ సర్క్యూట్ కాబట్టి ఈ సైటోకైన్స్ రిలీజ్ అయ్యి ఆ పని చేసే కొంత కూడా పని చేయదు అనమాట. అండ్ హీమోడయాలసిస్ తో కార్డియా కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మనం ఒక 250 ml బయటికి తీసి మళ్ళీ 250 ml లోపలికి పంపిస్తాం. ఆల్రెడీ వీక్ హార్ట్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ పేషెంట్స్ అంటే హార్ట్ కూడా వీక్ గా ఉంటుంది, మనం ఇలా చేయటం వల్ల సడన్ గా అరిథిమియాస్ రావటం. ఇంకొకటి ఎలక్ట్రోలైట్స్ అనమాట. ఈ డయాలసిస్ మనము వాళ్ళు తినే 1 week 2 సెషన్లో చేస్తాం డయాలసిస్, బయటికి తీస్తాం ఇంప్యూరిటీస్. అదే మన కిడ్నీ ఏం చేస్తుంది, 24 గంటలు 24/7 పనిచేస్తూనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఉన్న సొల్యూట్స్ అన్నిటినీ 8 గంటల్లో తీస్తున్నాం 7 days. ఆ డిసీక్లిబ్రియం అన్ని బాడీస్ తట్టుకోలేవు. సో ఒక్కొక్కప్పుడు ఏమైతుందంటే ఆ పొటాషియం ఎక్కువ అవ్వడమో తక్కువ అవ్వటమో, సోడియం ఎక్కువ అవ్వడమో తక్కువ అవ్వటమో, ఈ సొల్యూట్స్ అటు ఇటు జరిగి సడన్ గా వాళ్ళు అరిథిమియాస్ వస్తాయి. వీక్ ఉన్న హార్ట్లో కొంచెం పొటాషియం తగ్గినా కూడా అరిథిమియాస్ వస్తాయి అన్నమాట. సో అట్లా జరిగి హార్ట్ అటాక్స్ అవన్నీ జరుగుతాయి అన్నమాట. సడన్ గా అరెస్ట్ అయినారు, డయాలసిస్ కి పోయినప్పుడు బాగున్నాడు, డయాలసిస్ చేస్తుంటే అరెస్ట్ అయినారు అని ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్పైనల్ ఫ్లూయిడ్ తీసేది మాత్రం ఓన్లీ ఏమైనా ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తే, ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్డ్ ఉన్నారు, టీబీ మెనింజైటిస్ ఏమన్నా ఉందేమో. ఎందుకంటే ఈ సీకేడీ అనేది ఇమ్యూనో సప్రెస్డ్ స్టేట్. సో టీబీలు ఏమైనా ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి కామన్ గా వస్తాయి అన్నమాట. అలా ఏమన్నా సస్పెక్ట్ చేస్తే స్పైనల్ ఫ్లూయిడ్ తీస్తారు. అండ్ ఈ డయాలసిస్ కి మనం బ్లడ్ తీయడానికి కెథటర్ వేయాలన్నమాట. అది ఎక్కువగా జుగులార్ కెథటర్ వేస్తారు, అది 21 డేసే ఉంటుంది. కానీ మనము ఫిస్టులా అని చేసుకోవాలి, అది మంచిది అన్నమాట, బెస్ట్. అది దాని వల్ల ఇన్ఫెక్షన్స్ రావు. కానీ అది పని చేయటానికి అంటే మన మన చెయ్యిలో ఆర్టరీని వెయిన్ని కలిపి ఒక ఫిస్టులాని చేస్తాం. అది పని చేయటానికి 6 వారాలు పడుతుంది, వెంటనే పనిచేయదు మనకి. ఎందుకంటే బ్లడ్ బయటికి తీయటానికి నరాలు బాగా ఒబ్బి ఉండాలన్నమాట. అదంతా పనిచేయటానికి 6 వారాలు పడుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, అంత తొందరగా కాదు. సో ఇప్పుడు మెడలో డయాలసిస్ కెథటర్ వేసుకొని ఈ 21 డేస్ తర్వాత వాళ్ళకి జ్వరం వస్తుంది, చలి వస్తుంది డయాలసిస్లో. కానీ అది తీసేదానికి వాళ్ళు మనీ లేదు అని అనుకుంటూ ఉంటారన్నమాట. సో ఈ కామన్ కాంప్లికేషన్స్ అంతా జుగులార్ సెప్సిస్ అంటారు, దాని వల్ల కూడా ఎన్నో డెత్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట.
1: మామూలుగా అండి, మీరు ఇందాక చెప్పారండి, యాక్చువల్ గా జుగులార్ వెయిన్ కే మనం మాక్సిమం డాక్టర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, డయాలసిస్ కి జుగులార్ వెయిన్ కే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు మీరు ఇందాక
0: ఇన్ఫెక్షన్ 21 రోజులు కూడా ఆ టెక్నీషియన్ ఎంత నీట్ గా చేస్తారో దాన్ని బట్టి
1: ఉంటుంది అని చెప్పారు. ఆ 21 రోజుల తర్వాత మామూలుగా వారు ఇంటికి హాస్పిటల్ కి వచ్చి వెళ్తా ఉంటారు. అయితే ఇన్ఫెక్షన్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మరి అటువంటి సమయంలో ఓ ఆల్టర్నేటివ్ మీరు ఇందాక పెట్రోనియల్ అని చెప్పారండి. సో పెట్రోనియల్ ఇస్ బెస్ట్ అని చెప్పొచ్చు. అయితే అండి, చివరిగా
0: ఇంకొకటి ఏమంటే, ఈ జుగులార్ బదులు ఇప్పుడు పర్మ్ క్యాత్ అంటారు సార్, పర్మనెంట్ కెథటర్, అదే ఆరోగ్యశ్రీలో రాదు. అదైతే ఒక 6 మంత్స్ వరకు ఉంటుంది. అండ్ ఇంకొక ఈ జుగులార్తో ప్రాబ్లం ఏంటి అంటే, ఆ వెయిన్ కానీ థ్రాంబస్ అయింది అంటే ఆ హ్యాండ్ అంతా లావ్ అయిపోతుంది సార్, మళ్ళీ ఫిస్టులా కూడా మెచ్యూర్ అవ్వదు. కాబట్టి బెస్ట్ ఏమో పర్మనెంట్ కెథటర్ పెట్టుకోవడం. నేను మా సెంటర్స్లో ఎలా చేస్తానంటే, ఫస్ట్ ఆ 4 డయాలసిస్ వరకు ఫెమరల్ కెథటర్ వేసేసి ఆ తర్వాత డిశ్చార్జ్ అప్పుడు పర్మనెంట్ కెథటర్ వేస్తాము, చేసి ఫిస్ట్లా చేపించేస్తాము. సో ఈ పర్మనెంట్ కెథటర్ మనకి 6 మంత్స్ ఉంటుంది కాబట్టి ఈ ఫిస్ట్లా మెచ్యూర్ అయ్యేంత వరకు మనకేం టెన్షన్ ఉండదు. ఆ తర్వాత ఈ పర్మనెంట్ కెథటర్ తీసేసి ఈ ఫిస్ట్లాతో చేసుకొని నెక్స్ట్ కిడ్నీ

మార్పిడికి మనం ట్రాన్స్ప్లాంట్ అనేది వెంటనే అయ్యేది కాదు, ఒక 2 మంత్స్ పడుతుంది. వాళ్ళది హెచ్ఎల్ఏ మ్యాచ్ అవన్నీ చూసుకోవాలి, డోనర్ యాక్సెప్ట్ చేయాలి, డోనర్ ఫిట్ అవ్వాలి, ఆ టెస్ట్లన్నీ అవ్వడానికి ఒక 2 మంత్స్ పడుతుంది. సో వాళ్ళు ఇన్ కేస్ కిడ్నీ మార్పిడికి ఒప్పుకుంటే అలా వెళ్తామన్నమాట. ఈ పర్మనెంట్ కెథెటర్ వేసుకోవడం వల్ల డయాలసిస్లో కాంప్లికేషన్స్ ఉండవు, ఇన్ఫెక్షన్స్ ఉండవు, డెత్ రేటు చాలా తగ్గుతుంది. ఈ జుగులార్తో నేను చాలా కేసెస్ చూశాను. ఈ సెప్సిస్ 21 డేస్ తర్వాత వాళ్ళు అమౌంట్ లేదంటారు, ఆ ఇన్ఫెక్షన్ పెట్టుకొని దాంతోనే డయాలసిస్ చేస్తుంటారు, డయాలసిస్లో ఎప్పుడొకప్పుడు అరెస్ట్ అవుతారనమాట. ఎందుకంటే ఫిస్ట్లా మెచ్యూర్ అవ్వడానికి 6 వీక్స్ పడుతుంది, ఈ రెండు మ్యాచ్ అవ్వదు. సో అందుకు పర్మనెంట్ కెథెటర్ అనేది కొంచెం బెస్ట్ సొల్యూషన్ అనిపిస్తుంది. కానీ మళ్ళీ అదొక్కటి పెట్టుకొని ఫిస్ట్లా లేకుండా వెయిట్ చేయకూడదు, ఎందుకంటే ఫిస్ట్లా అనేది బెస్ట్. అర్లీగా ఫిస్ట్లా చేసుకోవడం కూడా మంచి ఆప్షన్. 4 క్రియాటినిన్ వచ్చింది, సీకేడి అన్నారంటే ఫిస్ట్లా చేర్చి రెడీగా పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు డయాలసిస్ అవసరం అయితే అప్పుడు ఇంకా ఈ మెడలో పైపుల టార్చర్ ఉండదు, తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. సో అర్లీ ఫస్ట్ ఫిస్ట్లా ఈజ్ బెస్ట్. ఫిస్ట్లా మనం కానీ డిలే అయింది, మనం డయాగ్నోసిసే లేట్ అయింది అనుకుంటే అప్ప

0: ఉంటుంది. ఈ జుగులారితో నేను చాలా కేసెస్ చూశాను. ఈ సెప్సిస్ 21 డేస్ తర్వాత వాళ్ళు అమౌంట్ లేదంటారు, ఆ ఇన్ఫెక్షన్ పెట్టుకొని దాంతోనే డయాలసిస్ చేస్తుంటారు. డయాలసిస్లో ఎప్పుడొకప్పుడు అరెస్ట్ అవుతారనమాట, ఎందుకంటే ఫిస్ట్లా మెచ్యూర్ అవ్వడానికి 6 వీక్స్ పడుతుంది, ఈ రెండు మ్యాచ్ అవ్వదు. సో అందుకు పర్మనెంట్ కెథెటర్ అనేది కొంచెం బెస్ట్ సొల్యూషన్ అనిపిస్తుంది. కానీ మళ్ళీ అదొక్కటి పెట్టుకొని ఫిస్ట్లా లేకుండా వెయిట్ చేయకూడదు, ఎందుకంటే ఫిస్ట్లా అనేది బెస్ట్. ఎర్లీగా ఫిస్ట్లా చేసుకోవడం కూడా మంచి ఆప్షన్. 4 క్రియాటినిన్ వచ్చింది, సీకేడి అన్నారంటే ఫిస్ట్లా చేర్చి రెడీగా పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు డయాలసిస్ అవసరమైతే అప్పుడు ఇంకా ఈ మెడలో పైపుల టార్చర్ ఉండదు, తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. సో అర్లీ ఫస్ట్ ఫిస్ట్లా ఈజ్ బెస్ట్. ఫిస్ట్లా మనం కానీ డిలే అయింది, మనం డయాగ్నోసిసే లేట్ అయింది అనుకుంటే ఆ పర్మనెంట్ కెథెటర్ వేసుకుని ఫిస్ట్లాలు. దేవుడు మనకి 2 కిడ్నీస్ ఇచ్చాడు. సో ఒక క్రియాటినిన్ 1.4 నుంచి 1.5 అయింది అంటేనే ఇంకా కిడ్నీస్ 50% డ్యామేజ్ అయిపోయినట్లే. సో ఈ 1.5 అయినా కూడా డాక్టర్ని సంప్రదించి, కిడ్నీ డాక్టర్ని సంప్రదించి ఎందుకు అట్లా అయింది, అందరు 1.5 కదా అని నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే ఈ లాస్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఉంటాం అనమాట. అర్లీగా కానీ మనం డిటెక్ట్ చేయగలిగితే లాస్ట్ స్టేజ్కి వెళ్ళమన్నమాట. అండ్ ఒక్కొక్క ల్యాబ్లో వాల్యూస్ నార్మల్ వాల్యూస్ ఇస్తూ ఉంటారు, దాన్ని బట్టి తీసుకుంటారు.
1: అంటే ఇప్పుడు మామూలుగా అండి, మీరు నెఫ్రాలజిస్ట్గా ఉన్నారు, మామూలు నార్మల్ రేంజ్ ఫర్ అడల్ట్ ఎంత ఉండాలండి?
0: 0.8 to 1.3 నార్మల్ సార్. 1.4, 1.5 అయినప్పుడు మనం చూసుకోవాలి. అండ్ ఈ క్రియాటిన్ అనేది ఎక్కువ మజిల్ మాస్ని బట్టి ఉంటుంది అనమాట.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ సాయిబాని గారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మూత్రపిండాల గురించి చాలా వివరంగా మా శ్రోతలకు ఎంతో విలువైన సమాచారాన్ని అందించారండి. మరి మా శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. డాక్టర్ సాయిబాని గారు నమస్కారం అండి, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు కిడ్నీ వ్యాధులు లక్షణాలు చికిత్స గురించి డాక్టర్ వై సాయిబాని గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇంతటితో ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. కాసేపట్లో హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి కాసేపట్లో.

0: In the semi-finals at the Asian Boxing Under 15 and Under 17 Championships, with nine boxers advancing to the finals across weight categories in Tashkent. India enjoyed a strong outing as Akshita scored an RSC win in the 30-33 kg category against Kazakhstan Aizan Marat. Tanvi in 43 kg, Hanshika Atri in 46 kg, Sunena in 58 kg, and Bhumika in 61 kg also registered RSC victories, while Anzi claimed a dominant 5-0 win in the 37 kg category and Sonia Cruz to a 5-0 victory in 40 kg. And now, for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
1: Thank you, Shagun. The Statesman highlights Suvendu Adhikari sworn in as Bengal CM, while the Times of India adds NDA show of strength as Suvendu sworn in as first BJP CM of Bengal. Hindustan Times: Prime Minister bows, thanks voters, notes the pioneer. Numbers in order, Vijay to be TN Commander-in-Chief, notes Hindustan Times. The Statesman headlines, TVK crosses final hurdle for majority, secures IUML's VCK's support for forming Vijay Sarkar. Agni 5 tested, capable of multiple nuclear strikes, cites Hindustan Times. India tests advanced Agni missile from Odisha coast, reports the pioneer. The Asian Age reports, Lieutenant General Raja Subramani appointed as next CDS, Swaminathan to helm Navy. The Tribune reports, Pak China affairs experts, Lieutenant General Raja Subramani picked up as next CDS, Swaminathan named Navy Chief. Hindustan Times headline states, Vinesh gets WFI notice, returns set get delayed, while the Indian Express headlines, Vinesh comeback hits a hurdle, WFI bars her from competing until June 26th. In a Mother's Day special piece titled, Giving Them Roots, the Indian Express mentions inspiring stories of motherhood, pointing motherhood may not give you awards, but it certainly gives you battle scars and memories. And finally, Indian tourism waking up to its floral power, the Financial Express writes, the demand for flower-centric travel is witnessing strong growth. And with that, it's back to you, Shagun.
0: Thank you, Sarabjit. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to visit Karnataka and Telangana today to launch multiple development projects worth around 9,400 crore rupees in Hyderabad and participate in 45th anniversary celebrations of the Art of Living in Bengaluru. TVK Chief C. Joseph Vijay to be sworn in as Chief Minister of Tamil Nadu this morning. President Draupadi Murmu appoints N. Rangasamy as Chief Minister of Puducherry. Centre operationalises four labour codes with publication of rules. DRDO achieves major breakthrough in hypersonic missile development by conducting long-duration test of scramjet combustor. And nine Indian boxers advance to finals of Asian Boxing Under 15 and Under 17 Championships in Tashkent. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani se pesh hai khabarnama. आदाब, खबरनामे के साथ मैं आसिया मेमुना। पहले इस वक्त की खास खास खबरें। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी आज कर्नाटक और तेलंगाना के दौरा करेंगे। वो हैदराबाद में तकरीबन 9,400 करोड़ रुपए की मालियत के मुख्तलिफ तरक्याती प्रोजेक्टों का इफ्तिताह करेंगे और बेंगलुरु में द आर्ट ऑफ लिविंग के क्याम के 45 साल पूरे होने की तकरीबात में शिरकत करेंगे। टीवीके के सरबराह सी जोसेफ विजय को आज सुबह तमिलनाडु के वजीर आला के तौर पर हलफ।
3: జాతీయ రహదారిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. 165వ జాతీయ రహదారి పనులకు అన్ని రకాల అనుమతులు ఇస్తూ 2,400 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. దీనివల్ల భీమవరం పట్టణానికి బైపాస్ అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ సమస్యపై కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ జాతీయ రహదారిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. 165వ జాతీయ రహదారి పనులకు అన్ని రకాల బైపాస్ అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నర్సాపురం చర్లపల్లి నూతన ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవరం చెప్పారు. April 26 నర్సాపురంలో చర్లపల్లి రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవి రద్దీని

0: కారణంగా వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దీంతో పాటు నరసాపురం తిరుపతి ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించామన్నారు. గతంలో ఉన్న స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైలుగా నడుపుతున్నట్టు మంత్రి వివరించారు. ఈ రైళ్లలో సంబంధించి తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, ఆకివీడు, పాలకొల్లు స్టేషన్లలో హాల్ట్లు ఏర్పాటు చేశామన్నారు. వందే భారత్ రైలుకు తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎరువులు, పురుగు మందులను తగ్గించి సేంద్రీయ వ్యవసాయాన్ని చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చెప్పారు. మార్టేరు వరి పరిశోధన స్థానంలో జరిగిన కిసాన్ మేళాలో మంత్రి మాట్లాడుతూ, పరిశోధన స్థానంలో అభివృద్ధి చేసిన వరి వంగడాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించడం జరుగుతోందన్నారు. మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా, డిమాండ్కు అనుగుణంగా పంటల సాగును చేపట్టాలన్నారు. ఏ ప్రాంత భూముల్లో ఏ పంటలకు అనుకూలమో రైతులకు వివరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. వర్షాలు, వరదల సమయంలో ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పోడూరు, పాలకొల్లు, ఎలమంచిల మండలాల్లోని 35 కోట్ల రూపాయలతో 36 పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వర్షాకాలంలోగా పనులు పూర్తి చేస్తామన్నారు. పంట, మురుగు కాలువలకు రిటర్నింగ్ వాల్స్, డ్రైనేజీల నిర్మాణం, రహదారుల పనులు చేపడుతున్నామన్నారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో మే 3వ తేదీన 97 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 40,92,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ, 23 నెలల కాలంలో 13,99,00,000 రూపాయలను పేదలకు ఆరోగ్యం కోసం, రక్షణ కోసం ఖర్చు చేశామన్నారు. డ్రైన్లలో తూడు తొలగించడం ద్వారా పంట పొలాలు ముంపు నుంచి రక్షించేందుకు చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చెప్పారు. భీమవరంలోని యనమదుర్రు డ్రైన్లో 50,00,000 రూపాయలతో 21 కిలోమీటర్ల పొడవున కిక్కిసు తొలగింపు పనులను పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, డ్రైన్లో ఇరుపక్కలా ఉన్న కిక్కిసును తొలగించడం జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం నదీ జలాల సంరక్షణలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా నరసాపురంలో వశిష్ఠ నదీ తీరంలో చెత్తను తొలగించి మొక్కలు నాటే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జలహారతి అనాదిగా వస్తున్న సంప్రదాయమన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా లేసు ఉత్పత్తులు చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి కోరారు. నరసాపురంలోని లేస్ పార్కులో ఎగ్జిమ్ బ్యాంక్ సహకారంతో శిక్షణ పొందిన మహిళలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, రోజువారీ వినియోగానికి అవసరమయ్యే డిజైన్లను ఉత్పత్తి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను, గ్రామస్థాయిలను గుర్తించి వాటిని సత్వరం పరిష్కరించేందుకు గ్రీవెన్స్ ఫ్రీ విలేజులుగా తీర్చిదిద్దాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. వీరవాసరం మండలం అండలూరులో మే 7న గ్రామ సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచారాలకు విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెలలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.
1: మరింత వరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఐ సుబ్బారావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి మీరు కోరిన సినిమా పాటలు వింటారు. వినే ముందు ఒక ప్రకటన.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2020 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం సౌకర్యం ఉందా? వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది? ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన

0: మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: ప్రకటన విన్నారు అభిరుచిలో. ముందుగా దేవత చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట సంగీతం ఎస్పీ కోదండపాణి కోరినవారు. కర్నూలు చిత్తారి విధి నుంచి బి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పాలిక, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత వారి కుటుంబ సభ్యులు. ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుంచి దేశామి, దేవదానం, దేవరాజు, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, ప్రదీప్, సందీప్, ఆనందమ్మ, సంతోషమ్మ, సరోజమ్మ, కళ్యాణి, మహిమ, చిన్నారి, కీర్తన, మీరమ్మ, నాగమ్మ వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో తర్వాత 20వ శతాబ్దం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. కోరిన వారు కర్ణుల చిత్తారి విధి నుంచి రాముడు, సావిత్రి, విజయరూపాల్, లోకేష్, వెంకటేష్, మహేష్, ఇల్లేష్, విజయలక్ష్మి, పార్వతి, తిమ్మప్ప, గౌతమి, మీనాక్షి, కౌశిక్, ఉదయ్, లుకిత, చేతన్, నవ్య, ఈశానాద్ వారి కుటుంబ సభ్యులు, కర్ణుడు అశోక్ నగర్ నుంచి అను, కన్న, వెంకట సౌందర్య వారి మిత్రబృందం, కర్ణుడు రామోట్ల దేవాలయం దగ్గర నుంచి విజయలక్ష్మి, శ్రీకాంత్, గోవర్ధన్, పవన్ కుమార్, షణ్ముఖప్రియ, మౌనశ్రీ వారి మిత్రబృందం.

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటోంది.
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
2: కార్యక్రమంలో తర్వాత ఎస్ఏ రాజ్కుమార్ స్వరకల్పనలో డాడీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట కోరిన వారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమా శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, బన్నాపురం, దశరథ్, వనజ, బాలనరసింహ వారి కుటుంబ సభ్యులు, ఇంకా

0: జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: అభిరుచుల తర్వాత సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం చిత్రం శుభలగ్నం. కోరిన వారు నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి నుంచి ఆర్ తిమ్మానాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్. వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి నుంచి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్.

0: शिक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: కార్యక్రమంలో తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి కేవీ మహాదేవన్ స్వరాలు సమకూర్చగా మంగమ్మ గారి మనవడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల బృందం ఆలపించిన గీతం. కోరుతున్నవారు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుంచి మారెల్ల యాదయ్య, చంద్రకళ్ళ, రాధిక, రజిత, సునీత, చిట్టి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు.

0: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
0: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా?
1: 5,000 మిగిలాయి.
0: కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి
0: వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటోంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: అభిరుచిలో తర్వాత కార్యక్రమంలో పాటలో మనం ఎస్ జానకి ఆలపించిన గీతం, ఇళయరాజా సంగీతం, చిత్రం శివ. కోరిన వారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా.

0: मुखान मोटीमला
1: सही बोल,
0: गज्जा बबला
1: सही बोल,
0: नडुवुलो तामरा
1: सही बोल,
0: बुरद पुल्ला
1: सही बोल।
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్।

0: కార్యక్రమంలో తర్వాత ప్రేమాభిషేకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినండి. సంగీత నిర్వహణ చక్రవర్తి. కోరినవారు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి కె లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి వెన్నెలతేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ వారి కుటుంబ సభ్యులు, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారతీలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారత్, భరత్ వారి కుటుంబ సభ్యులు. వీనే ముందు ఒక ప్రకటన.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

కార్యక్రమంలో, తర్వాత చక్రవర్తి స్వరసారథ్యంలో ఖైదీ రుద్రయ్య చిత్రం కోసం ఎస్పి ఎస్ జానకి, రాజ్ సీతారాం బృందం పాడిన పాట కోరినవారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, పెరక కొమ్రయ్య, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్, లక్ష్మయ్య, ఈశ్వర్, సాయినగర్, వనస్థలిపురం, హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్.

వల్లెట్ట ఉంది నీకు వయ్యారమ్మా. తర్వాత సింహాద్రి చిత్రం నుంచి టిప్పు చిత్ర బృందం పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి. కోరిన వారు కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్నపెండేకల్ నుంచి వేణుగోపాల్ కుమార్ యశ్వంత్ తారా హేమలత వారి కుటుంబ సభ్యులు, సికింద్రాబాద్ బురుజిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుంచి కె సక్కుబాయ్ నరసింహ ఎల్లమ్మ గండయ్య ముత్తమ్మ నిర్మల నరేందర్ శాంతి రేణుక లావణ్య స్వరూప శిరీష వివేక్ రజిత విమలా శ్రీనివాస్ రాజ్కుమార్ శ్రీజ అభిలాష్ లలిత వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో చివరిగా ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో ఆలపించిన గీతం జరిగిన కథ చిత్రం కోసం కోరిన వారు అనంతపురం జిల్లా వజ్రకరూర్ నుండి లక్ష్మీదేవమ్మ, జ్యోతి, రాజేశ్వరి, వీణ, రేఖ, ఉమ, కోమల, ప్రమీల, లలితమ్మ, దీక్షిత, స్వరాజు, తేజ, చరితవర్షిణి, తులసీవందన, సౌమ్య, రమ్య, ఆదిశేష శర్మ, షణ్ముఖ, ఇంకా జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, బండి కిషోర్, దాసరి రాజేశ్వర్, లలిత శ్రీనిధి, బండి శివాజీ, చంద్రకళ సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, మహాశ్రీ, బాస నరేందర్, శ్యామల భారతి, పెండెం బాలయ్య, పద్మ, అనుశ్రీ, టి విష్ణు, శోభ, భావన, భాను.

మీరింతవరకు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. తిరిగి అభిరుచి కార్యక్రమం ఈ సాయంకాలం 6:25 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత సారథ్యంలో ఎస్ జానకితో కలిసి పాడిన పాట పడమటి సంధ్యారాగం చిత్రం నుంచి.

0: పూకాలలో ఎక్కువ లాభాలు. జస్ట్ పక్క క్లిక్ లోనైనా వా.
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: చిత్రాంజలి కార్యక్రమంలో తర్వాత ముద్దమందారం చిత్రం.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికి

0: కంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజు సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ నీ తరపున
2: ఆర్బీఐ అంటుంది.
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీరు వింటున్నారు 102.4 MHz పై కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి చిత్రాంజలి. కార్యక్రమంలో తర్వాత సాహిత్యం వేటూరి, సంగీతం రమేష్ నాయుడు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినండి. పంతులమ్మ చిత్రం నుంచి

తర్వాత చక్రవర్తి సంగీత నిర్వహణలో బాబాయ్ అబ్బాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందర రామమూర్తి సాహిత్యం.

కార్యక్రమంలో చివరిగా అభిలాష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం ఆలపించిన ఆత్రేయ సాహిత్యం సంగీతం ఇళయరాజా.

0: చిత్రాంజలి కార్యక్రమంలో మీరు ఇంతవరకు తెలుగు సినిమా పాటలు విన్నారు.
1: బావా, ఏంట్రా నీ చేతిలో
2: ఈ సిగరెట్?
1: ఈ సిగరెట్టా? రే, బ్యాన్ చేశారా, ఎంత ప్రమాదమో తెలుసా? అవునా?
3: ఈ సిగరెట్ లో ఆవిరితో కూడిన పొగ పీల్చడం ఆరోగ్యానికి అత్యంత హానికరం.
4: ఈ సిగరెట్ వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.
3: శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బులు లాంటివి ఎక్కువ అవుతాయి.
4: ఈ సిగరెట్ వాడకం చట్టరీత్యా నేరం.
5: ఊరుకుండమ్మా, ఇందాకనే చూస్తున్నాం. ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఓల్దర తోడబెట్టుకోండి, అందరికి వస్తాయి.
6: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
7: సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
5: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా. ఎత్తుకోబా.
7: ఎట్లా ఎత్తుకోబోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
5: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
7: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు

0: సమస్యలు ఎక్కువ అవుతాయి.
1: శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బులు లాంటివి ఎక్కువ అవుతాయి.
0: ఈ సిగరెట్ వాడకం చట్టరీత్యా నేరం.
2: ఊరుకుండమ్మా, ఇందాకనే చూస్తున్నాం, ఒక బిందు పెట్టేకి 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఓల్డర్ తోడబెట్టుకోండి, అందరికి వస్తాయి.
3: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
4: సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
2: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా. ఎత్తుకోబా.
4: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
2: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
4: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గానీ క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
5: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వార్తావాహిని.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం స్పందించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశం సాధించిన అసాధారణ విజయం సాయుధ దళాల సాటిలేని ధైర్య సాహసాలను ప్రతిబింబిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సైనికుల శౌర్యం, త్యాగం, వృత్తి నైపుణ్యానికి దేశం సెల్యూట్ చేస్తోందని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో భారతదేశం నిబద్దతతో ఉందని స్పష్టం చేశారు. పహల్గామ్లో అమాయక భారతీయులపై దాడి చేసిన వారికి సైన్యం తగిన సమాధానం చెప్పిందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ ఉక్కు సంకల్పాన్ని, జాతీయ భద్రత పట్ల రాజీలేని నిబద్దతను ఈ ఆపరేషన్ ప్రతిబింబిస్తుందని తన సందేశంలో పేర్కొన్నారు.
1: దేశంలోని 5 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 206 స్థానాల్లో గెలుపొంది, తొలిసారిగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ చెరో 2 స్థానాలు, సిపిఎం 1 స్థానంలో గెలుపొందాయి. ఇక తమిళనాడులో నటుడు సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్టి కలగం తొలి ఎన్నికల్లోనే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. డిఎంకే 59, ఏఐఏడిఎంకే 47 స్థానాలు గెలుచుకున్నాయి. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా 3వ విజయం సాధించింది. బీజేపీ 82 స్థానాలు గెలుచుకుని మెజారిటీ సాధించింది. అలాగే కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ స్పష్టమైన ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 63, ఐయుఎంఎల్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ 3 స్థానాలు దక్కించుకుంది. కేంద్రపాలిత ప్రాంతం

0: పాండిచ్చేరిలో ఎన్డీఏ 18 స్థానాలతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది.
1: నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విజయోత్సవ వేడుకలకు భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో తమ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో 93% పోలింగ్తో సరికొత్త రికార్డు సృష్టించారని, తమిళనాడు, కేరళలోనూ పోలింగ్ శాతం బాగా పెరిగిందన్నారు. దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నందుకే ప్రజలు ఎన్డీఏ కూటమిని వరుసగా గెలిపిస్తున్నారని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
2: ఏ దేశ్ కే ఉజ్వల్ భవిష్య కీ ఉద్ఘోషణ కా దిన్ హై, ఏ భరోసే కా దిన్ హై, భరోసా భారత్ కే మహాన్ లోక్తంత్ర పర్, భరోసా పర్ఫార్మెన్స్ కీ పొలిటిక్స్ పర్, భరోసా స్థిరతా కే సంకల్ప పర్, భరోసా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీ భావన పర్.
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ను మంగళవారం విడుదల చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు గెజెట్లో కేంద్రం పేర్కొంది. రాయగడ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖ డివిజన్లో కలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. తాజా ఉత్తర్వులతో రాయగడ డివిజన్లో ఇంతకుముందు ఉన్న పలాస, ఇచ్చాపురం రైల్వే లైన్, ఇచ్చాపురం, దువ్వాడ, విజయనగరం రైల్వే లైన్లు విశాఖ డివిజన్లో చేరాయి. అదేవిధంగా నౌపడ, పర్లాకిమిడి, బొబ్బిలి, సాలూరు లైన్లు, సింహాచలం, వడ్లపూడి, విశాఖ, జగ్గయ్యపాలెం రైల్వే లైన్లను విశాఖ డివిజన్లో విలీనం చేశారు. కోరాపుట్, కిరండోల్ లైన్ను విశాఖ, రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ కార్యకలాపాలతో రాష్ట రవాణా రంగంలో కొత్త దశ ప్రారంభమవుతుందని అన్నారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సాంకేతికతలపై దృష్టి సారిస్తూ 1.52 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. వీటిలో ప్రధానంగా గుజరాత్లో 1,570 కోట్ల రూపాయల విలువైన నౌకా మరమ్మతు కేంద్రం, చెరుకు ధరలో గణనీయమైన ప్రయోజనాలు, పత్తి ఉత్పాదకతను పెంచడం వంటి అంశాలు ఉన్నాయి. కేబినెట్ సమావేశ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాతికేయులకు వెల్లడిస్తూ పత్తి రంగంలోని సమస్యలను పరిష్కరించడానికి 5,659 కోట్ల రూపాయల కేటాయింపుతో కపాస్ క్రాంతి పేరుతో పత్తి ఉత్పాదకత మిషన్కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులు లబ్ది పొందుతారని, 2030-31 నాటికి పత్తి ఉత్పత్తి 498 లక్షల బేళ్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
3: 5,659 కోట్ల రూపాయ కా ఏ ప్రాజెక్ట్ హై జిస్కే 3 కంపోనెంట్స్ హై. పహలా కంపోనెంట్ రిసర్చ్, దూసరా ప్రొడక్షన్ కి టెక్నాలజీస్ కో బడానా, ఔర్ తీసరా న్యూ ఏజ్ ఫైబర్స్ కే లియే కిసానో కో ప్రోత్సాహిత్ కర్నా. ఏ ప్రధానమంత్రి జీ కా విజన్ హై 5F, ఫార్మ్ సే ఫైబర్ బనానా, ఫైబర్ సే ఫ్యాక్టరీ మే జానా, ఫ్యాక్టరీ సే ఫ్యాషన్, ఫ్యాషన్ సే ఫారిన్ షోర్స్ తక్ కాటన్ కా పూరి సప్లై చైన్ కో మెయింటైన్ కర్నా. కస్తూరీ కాటన్ ఇస్కీ ప్రాపర్ మార్కెట్ మే స్థాపనా కర్వానా, ఏ బి ఇస్ మిషన్ కా పార్ట్ హై.
0: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 జిల్లాలను కలుపుతూ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపటాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ప్రాజెక్టులు దేశ మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్దిని పెంచడంతో పాటు అనుసంధానాన్ని మెరుగుపరిచి కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతాయని సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఉన్న కీలక పర్యాటక ప్రదేశాలకు రవాణా మార్గాన్ని మరింతగా మెరుగుపరుస్తాయని అన్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని కూడా నరేంద్ర మోదీ అభినందించారు. ఈ నిర్ణయం దేశ న్యాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, ప్రజలకు సత్వర న్యాయం అందేలా చూస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో భారత సైన్యానికి చెందిన నార్త్ సెంటర్ కమాండ్, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహించిన 3 రోజుల నార్త్ టెక్ సింపోజియం కార్యక్రమాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ సిబ్బంది, పారిశ్రామికవేత్తలు ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అత్యంత వేగంగా మారుతున్న నేటి సాంకేతిక విప్లవంలో

0: భవిష్యత్తుకు సిద్దంగా ఉండాలంటే పరిశోధనలపై నిరంతరం దృష్టి సారించడం అత్యవసరమని చెప్పారు. యుద్ద స్వరూపం ట్యాంకులు, క్షిపణుల నుండి డ్రోన్లు, సెన్సార్ల వరకు మారిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వసిద్దంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తూ,
1: శౌర్య కేవల శారీరక శక్తి యా యుద్ధ కౌశల్ కా నామ్ నహీ హై, శౌర్య హమారే మన్ కీ వహ్ అటల్ అవస్థ హై జహాన్ రాష్ట్ర ప్రేమ్ కే ఆగే సారే సుఖ్ సారే మోహ్ సారే భయ్ యహ్ వ్యర్థ్ హో జాతే హై. శౌర్య వో దివ్య భావ హై జహాన్ హమారా ఏక్ సైనిక్ అప్నే మాతా పితా పత్నీ ఔర్ బచ్చో కే స్నేహ్ కే బంధన్ సే ఊపర్ ఉఠకర్ మా భారతి కీ రక్షా కా వ్రత్ లేతా హై.
2: ఆరోగ్య సంరక్షణపై భారత్ జపాన్ దేశాల 3వ సంయుక్త కమిటీ న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, జపాన్ ఆరోగ్య సంరక్షణ విధాన శాఖ మంత్రి కిమీ ఒనోడోలు సహా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవటానికి, కొత్త భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఇరు దేశాలు నిబద్దతతో ఉన్నాయని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమావేశం ఒక కీలక వేదికగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సూత్రం కింద సమ్మిళిత అభివృద్దికి భారత్ కట్టుబడి ఉందని జేపీ నడ్డా ఉద్ఘాటించారు.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురు శుక్రవారాల్లో కలెక్టర్ల సదస్సు జరిగింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మొదటి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర పది సూత్రాలు, జిల్లాల వారీగా వృద్ది, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడులు వంటి అంశాలపై చర్చించారు. రెండవ రోజు సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు, ఫైళ్ల క్లియరెన్స్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పలువురు కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల గురించి తెలియజేశారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని స్పష్టం చేశారు.
3: అనునిత్యం రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ, ఈ మూడు కూడా మనం ఎక్కడికక్కడ వర్కౌట్ చేసుకోగలిగితే ఇట్ ఇస్ ఇన్స్పైరింగ్ టైం. టెక్నాలజీ ఇస్ మెచ్యూర్డ్, టెక్నాలజీ అందరూ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో మనం ముందుకు పోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఎంపవరింగ్ పీపుల్, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఆ డైరెక్షన్ అయితే క్లియర్ గా పెట్టాం, అనేక పాలసీలు తీసుకొచ్చాం.
2: గుంటూరు ఛానల్ కాలువ ఆధునీకరణ విస్తరణ పనులకు పరిపాలన అనుమతులు మంజూరైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గుంటూరు ఛానల్ అభివృద్ది ద్వారా సాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఛానల్ను పరిశీలించామని, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి అవసరమైన మరమ్మత్తు పనులను చేపడతామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆధునీకరణ ద్వారా సాగు, తాగునీరు మరింత అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
4: గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ఇప్పుడు 27,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో అది ఇంకొక 48,000 ఎకరాల అడిషనల్ గా ఆయకట్టు వచ్చి 75,000 ఎకరాల ఆయకట్టుకి మంచి నీరు వస్తుంది. అడిషనల్ గా ఒక 40-50 గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా వస్తుంది. ఈ 47 కిలోమీటర్లు ఏదైతే గుంటూరు ఛానల్ ఉందో అందులో లాస్ట్ 10 కిలోమీటర్ ఛానల్ విడ్త్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ ఛానల్ కింద ఎక్స్టెన్షన్ చేసినా కూడా వాటర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న లాస్ట్ 10 కిలోమీటర్లలో ఇంకొక 50 ఎకరాల పైన ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని వెడల్పు చేయటం, వీటితో పాటు బండ్స్, బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కట్టల్ని స్ట్రెంగ్తన్ చేయటం, ఎందుకంటే ఇది 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుంటూరు ఛానల్.
0: న్యూఢిల్లీలో గురువారం జరిగిన 10వ హిందూ మహాసముద్ర డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి సముద్ర జలాల్లో సంక్షోభ సమయాల్లో వేగవంతమైన సహాయం, భద్రతకు హామీ ఇస్తూ భారతదేశం నేడు స్థిరత్వానికి ఒక దృఢమైన స్తంభంగా నిలుస్తోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సురక్షితమైన, సంపన్నమైన హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని క్రియాశీలకంగా తీర్చిదిద్దుతోందని చెప్పారు. గ్లోబల్ సౌత్ కోసం పటిష్టమైన సముద్ర వాతావరణాన్ని నిర్మించడానికి, అత్యంత నిర్మాణాత్మకమైన హిందూ మహాసముద్ర తీర ప్రాంత అధ్యక్ష పదవి కోసం భారత్ ఎదురుచూస్తోందని తెలిపారు.
2: గుజరాత్లోని గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో జరిగిన ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్ 2.0లో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న విమానయాన మార్కెట్గా భారతదేశం ఉందని చెప్పారు. విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్కు సంబంధించి

0: ప్రపంచ గమ్యస్థానంగా రూపాంతరం చెందుతోందని గుర్తు చేశారు. భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఆవిర్భవించిందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 1100 వాణిజ్య విమానాల సముదాయం 2035 నాటికి 3 రెట్లు పెరుగుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
1: India has emerged not merely as one of the world's fastest growing economies, but also as a nation that the world looks to for inspiration, for partnership, and more importantly, for leadership. India's aviation sector is not merely growing, it is transforming at a pace that is catching the attention of the entire world. Passenger traffic in financial year 26 alone has touched 191 million on combined domestic and international routes.
2: ఆకాశవాణి సంస్థ దేశానికి గడిచిన 90 ఏళ్లుగా సేవలను అందిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని మ్యారథాన్ ను ఢిల్లీలో శుక్రవారం నిర్వహించింది. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈ పరుగును ప్రారంభించారు. దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు సాగిన ఈ మ్యారథాన్లో ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ, మ్యారథాన్ ద్వారా ఫిట్నెస్ ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 232 ఆకాశవాణి కేంద్రాలలో ఈ నెలలో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా 1936లో స్థాపించబడిన ఆకాశవాణి దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రసార వేదికలలో ఒకటిగా కొనసాగుతోంది.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రాబోయే అతిథి శీర్షికన వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కొరకునే చిత్రగీతాలు వింటారు. ముందుగా అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఈ చిత్రం నుండి చక్రి ఆలపించిన గీతం. ఈ పాటను కోరిన శ్రోతలు హైదరాబాద్ వలస్థలీపురం నుండి డోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్.

ಸ್ವರ ಸಂಧ್ಯಾ 90 ವಸಂತಾಲ ಆಕಾಶವಾಣಿ ಸಂಗೀತ ವಿಂದ್ಯ. ಸಂಗೀತ ಪ್ರಿಯುಲಂದರಿಕೀ ಇದೇ మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వినబోతున్న పాటను కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరి కోరిక మేరకు వాన ఈ చిత్రం నుండి కార్తీక్ పాడిన గీతం, గీతరచన సిరివెన్నెల.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

కార్యక్రమంలో తరువాత జీవిత చక్రం ఈ చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన గీతం గీతరచన ఆరుద్ర. ఈ పాటను కోరిన శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు.

రాబోయే అతిథి శీర్షికన వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కొరుకునే చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. ఈ చిత్రం నుండి ఉదిత్ నారాయణ బృందం ఆలపించిన గీతం. సంగీతం యువన్ శంకర్ రాజా, సాహిత్యం కులశేఖర్. ఈ పాటను కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్.

ಸ್ವರ ಸಂಧ್ಯಾ 90 ವಸಂತಾಲ ಆಕಾಶವಾಣಿ ಸಂಗೀತ ವಿಂದ್ಯ. ಸಂಗೀತ ಪ್ರಿಯುಲಂದರಿಕಿ ಇದೇ మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమరపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కార్యక్రమంలో తర్వాత మోగమనసులు ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం, గీత రచన ఆత్రేయ. ఈ పాటను కోరిన శ్రోత గోదావరి జిల్లా నుండి రేచర్ల సుబ్రహ్మణ్యం.

కార్యక్రమంలో తర్వాత పూజాఫలం ఈ చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన గీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం సి నారాయణ రెడ్డి. ఈ పాటను కోరిన శ్రోత మంగళగిరి ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు.

కార్యక్రమంలో తర్వాత జల్సా ఈ చిత్రం నుండి బెన్నీ ప్రియా ఆలపించిన గీతం. గీత రచన రామజోగయ్య శాస్త్రి. ఈ పాటను కోరిన శ్రోతలు భవానీపురం నుండి రమా, రాజు, రమ్య, రమణ ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది.
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: ఇన్నటి రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట ప్రేమాభిషేకం. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం. ఈ పాటను కోరిన శ్రోతలు చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ.

ఎందరో సినీ ప్రముఖులు, నేపథ్య గాయని గాయకులలో ప్రముఖులు, గానగంధర్వులైనటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మన ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించినటువంటి సంగీత పోటీలలో చక్కటి మొదటి బహుమతిని సంపాదించారు మన ఈ మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచే. చాలా అద్భుతం కదా. ఇలాంటి విషయాలు ఎన్నో ఎన్నో చెప్పాలంటే ఒక గంట సరిపోదండి. సినీ ప్రముఖులు ఎక్కువ మంది మొదట వనమాలు దిద్దుకుంది మన ఆకాశవాణిలోనే. ఇది ఈనాటి సినిమా కబుర్లు. మరి 90 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి మన రేడియో ఆకాశవాణి సినీ ప్రముఖుల యొక్క ప్రస్థానం విని ఆనందించారని అనుకుంటున్నాను.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతీయ న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ఒకే క్షిపణితో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించగల మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ ఎంట్రీ వెహికల్ ఎంఐఆర్వీ టెక్నాలజీతో కూడిన అడ్వాన్స్డ్ అగ్నిక్షిపణి ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో దేశ రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన తమిళిగ వెట్రి కళిగం పార్టీ అధ్యకులు సి జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి పలు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రాష్టంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నిర్వాహకులకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13న విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వంలో విశాఖ అంటే గూగుల్, టీసీఎస్ వంటి ప్రపంచస్థాయి సంస్థలు గుర్తొస్తున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పెట్టుబడిదారులు భరోసా నింపేలా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏపీఈఏపీ సెట్ 2026కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ చైర్మన్ జేఎన్టీయూకే ఉపకులపతి సీఎస్ఆర్కే ప్రసాద్, సెట్ కన్వీనర్ ఎన్ మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ట్రోపోస్పియర్లో వీస్తున్న గాలులు, విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ రోజు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. నిన్న కర్నూలు జిల్లాలో తోవిలో 41.6, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 40.5, నంద్యాల జిల్లా సంజామలలో 40.4, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం కడపలో 40.3, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఆగస్టుకు సంబంధించిన ఆర్జిత సేవా కోటాను ఈ నెల 18 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని

వాణి సంగీత వింద్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

చూడేలా సమయం చూస్తే 12:09:20. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్. మీకు తెలుసా కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోయాం కదా, మీకు తెలుసా కార్యక్రమంలో కూడా మన ఆసక్తికరమైన అంశాలు మన రేడియో కేంద్రంలో జరిగినటువంటివి గురించి మాట్లాడుకుందాము. అయితే సినీ ప్రముఖులు ఎందరో మహానుభావులు ఉన్నారు కదా, వీరిలో కళాకారులు తమ వాణిని వినిపించారు. మహాకవి శ్రీశ్రీ వారి గురించి కూడా చెప్పాను కదా, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, పెంగళి లక్ష్మీకాంతం, పువ్వాడ శేషగిరిరావు, ఎస్వి భుజంగరాయ శర్మ, ఆరుద్ర ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి, నండూరి రామమోహన్ రావు గారు వంటి సాహితీకారులు, శ్రీమతి భానుమతి, శ్రీమతి ఎస్ వరలక్ష్మి, చిత్తూరు నాగయ్య గారు, ఏలపాట రఘురామయ్య గారు, పేసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి వంటి కళాకారులు తమ కార్యక్రమాలతో శ్రోతలను అలరింపజేసిన విషయం మరి అప్పటి శ్రోతలకు తెలుసు కదా. వీరందరూ ఇక్కడ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ చేశారా, భలే ఆశ్చర్యంగా ఉంది కదా, వింటుంటూనే మనసు పొలకించిపోతుంది. ఆసక్తికరమైన అంశాలు ఆకాశవాణి ప్రారంభమై 90 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆకాశవాణి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా. విజయవాడ ఆకాశవాణి కేంద్రం 1948 డిసెంబర్ 1 ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతాలలో వార్తలు, వినోదం మరియు సంస్కృతి వ్యాప్తి చేయడంలో చారిత్రకమైనటువంటి పాత్ర పోషించింది ఆకాశవాణి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
2: స్టూడియోల సమయం చూస్తే 12:21 దాటి 38 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై. మీకు తెలుసా కార్యక్రమం ఏంటన్నారు? వి తీవ్ర ఆర్జే చిన్నబాబు. విజయవాడ కేంద్రం తొలి ప్రసారం ప్రారంభ గీతంతో పసిడి మెరుంగుల తళతళలు అనే గీతాన్ని సినీ నటి భానుమతి బాలాంత్రపు రజనీకాంత్రావులు పాడారట. ఆ కాలంలో వార్తలు, నాటకాలు, సంగీత కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. రేడియో నాటికలు, భక్తి కార్యక్రమాలు, సినిమా పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకునేవి.

మీకు తెలుసా, కార్యక్రమంలో 90 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి మన ఆకాశవాణి కేంద్రం ఈ రోజున ఎస్ స్వర సంధ్య కార్యక్రమం సాయంత్రం పూట జరుపుకుంటుంది కదా. ఆకాశవాణి కేంద్రం కేవలం వార్తలకు పాటలకే పరిమితం కాలేదండి, తెలుగు సంస్కృతిని కళలను కాపాడేందుకు గాను ప్రసారాలు కూడా ఉన్నాయి. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు సెల్యూట్ చిత్రం నుంచి పాట విందాం. బన్నీడేయల్ సాధన సరిగమాలిపించినటువంటి సిరివినల గీతం

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇంతవరకు మీరు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. కాసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ఉంటారు. అనంతరం వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ముందుగా

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. సేవ సర్వత్రా అత్యంత ముఖ్యమైనదని, రోజువారీ జీవితంలో సేవను అంతర్భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఉదయం బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో కొత్తగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ధ్యానం యువజనులకు అత్యంత ముఖ్యమని, మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు ధ్యాన మందిరం వంటి వ్యవస్థలు ఉపయోగపడతాయని, రానున్న సంవత్సరాల్లో ఇది అనేక తరాల వారికి శాంతికి మూల కేంద్రంగా మారుతుందని తనకు విశ్వాసం ఉందని మోదీ చెప్పారు. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతులకు కూడా ధరిత్రితో అనుబంధంలో, ప్రకృతితో సాన్నిహిత్యం, పర్యావరణ పరిరక్షణతో వచ్చే మనశ్శాంతి అవసరమని మోదీ అన్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ప్రధానమంత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. హైదరాబాద్ పణజీ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా 3,175 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన గుడెబెల్లూరు నుండి మహబూబ్ నగర్ వరకు 167వ జాతీయ రహదారి 4 వరుసల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే వరంగల్లో పీఎం మిత్ర పథకం కింద అభివృద్ది చేసిన పీఎం మిత్ర పార్కును, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా హైదరాబాద్లోని సింధు హాస్పిటల్ను ఆయన దేశానికి అంకితం చేస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో క్యాన్సర్ చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించిన మల్టీ సూపర్ స్పెషాలిటీ కేర్ ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థగా ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటనకు వెడతారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయం పునరుద్దరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాక ఆవిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. తమిళనాడులో

0: తమిళక వెట్రి కళగం వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్తో పదవీ బాధ్యతలు, గోప్యతకు సంబంధించిన ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.
0: ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో 234 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో 120 మంది ఎన్నికైన ఎమ్మెల్యేల బలాన్ని విజయ్ సాధించారు. తద్వారా 1967 సంవత్సరం తర్వాత డీఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలకు చెందని వ్యక్తిగా రాష్ట తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. అస్సాం బీజేపీ శాసనసభాపక్షం తన నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ రోజు గౌహాటీలో సమావేశం కానుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం అటల్ బిహారీ వాజ్పేయి భవన్లో సమావేశమయ్యారు. మరోవైపు అస్సాంలో వరుసగా 3వ సారి ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కేంద్ర పరిశీలకుడు జగత్ ప్రకాష్ నడ్డా, సహ పరిశీలకుడు నాయబ్ సింగ్ సైనిల సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం అదే వేదికపై ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. మే 12వ తేదీన జరగనున్న ప్రమాణ స్వీకార ఉత్సవం కోసం వివిధ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నేత రాహుల్ గాంధీ, రాష్ట పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు ఎన్నికయ్యారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ రోజు తిరుమల సందర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్టాల్లో ఎన్నికలు విజయవంతంగా ప్రశాంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన జ్ఞానేష్ కుమార్ ఈ ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD పోలకండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్దతను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్దతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అమిత్ షా బేరేజ్ వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ పురోగతి సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల ప్రగతిని కూడా హోంమంత్రి సమీక్షిస్తారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ డిసెసర్తో కలిసి సందర్శించారు. మన దేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్ లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ డిసెసర్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
2: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: ట్రినిడాడ్ టొబాగోలో ఒక అగ్రో ప్రాసెసింగ్ వ్యవసాయ శుద్ధి కేంద్రాన్ని కూడా ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రితో కలిసి డాక్టర్ జయశంకర్ ప్రారంభించారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఛత్తీస్గఢ్, పశ్చిమ

బెంగాల్లో గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిషా, హిమాలయ పరిసర పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్ గోవా ప్రాంతాల్లో పగటిపూట వేడి కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ జట్టు 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు జరగనున్న పోటీల్లో మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. మానసికంగా శాంతంగా, వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్టాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగట్లను ఎదుర్కొనేందుకు సన్నద్దతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్తోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భీమ్ శిశిరులియో మధుప్రి ఆలపించినటువంటి మన శివశంకర్ గారు ప్రస్తుత చిత్ర నుంచి పాటు వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 12:43 దాటి 57 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. మీకు తెలిసి వింటున్నారు విద్యురాజు చిన్నబాబు. మీకు తెలుసా కార్యక్రమంలో మన రేడియో ఆకాశవాణి గురించి ఆసక్తికరమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆకాశవాణి కేంద్రం కేవలం వార్తలు పాటలకే పరిమితం కాదని చెప్పాను కదా. తెలుగు సంస్కృతికి కళలకు కాపాడేందుకు గాను ప్రసారాలు కూడా ఉన్నాయి. మన ఆచారాలు సాంప్రదాయాలు చక్కటి విలువలతో కూడినటువంటి ప్రసారాలను కూడా ప్రసారం చేస్తుంది ఆకాశవాణి. ఎంతో గొప్ప నైతిక విలువలు కలిగిన ఆకాశవాణికి సంస్కృతికి వారధి లాంటిది మన ఆల్ ఇండియా రేడియో. అంతేకాదు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వారధిగా అందజేసేదిగా ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలను విధి విధానాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో తెలియజేయటంలో ప్రజల యొక్క అభిప్రాయాలను ప్రభుత్వానికి చేరవేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తోంది.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది.
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్.

ఒక మెమరీ, ఇది మన కల్చర్ కి కనెక్ట్. మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది, ఉత్సాహం ఊపందుకుంటుంది, మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి. ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు, 90 ఏళ్ల చరిత్ర, 90 ఏళ్ల అనుబంధం, 90 ఏళ్ల మన కథ. సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా? ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

మీరంతా ఆడియో న్యూస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై. మీకు తెలుసా వింటున్నారు విత్వరాజ్ చిన్నబాబు. ఆకాశవాణి ప్రారంభమై 90 సంవత్సరాలు పూర్తయింది. 90వ సంతాల వేడుక కూడా జరుపుకుంటుంది కదా, ఆ సందర్భంగా ఆకాశవాణి గురించి ఆసక్తికరమైన అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం. రేడియో కేవలం ఒక ఎలక్ట్రానిక్ పరికరం కాదని, అది ప్రజల జీవితంలో ఒక భాగమని మారిందని మనం చెప్పుకోవచ్చు కదా. అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనం ఈ 90 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం. అలనాటి కార్యక్రమాలు ఎంత అద్భుతంగా ఉండేయో, అసలు అప్పటి రోజుల్లో ఈ ప్రసార మాధ్యమాలైనటువంటి బుల్లితెర వెండితెర లేని ఆ రోజుల్లోనే రేడియో ఒక సంచలనమైనటువంటి విజయాన్ని సాధించింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా బహుజన హితాయ బహుజన సుఖాయ సర్వే జన సుఖినో భవంతు అనే నానుడి మన స్లోగన్ మన రేడియోదే కదా. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్న శ్రోతలు లేకపోలేదు కదా. ఇది ఈనాటి మీకు తెలుసా కార్యక్రమం. This is the rhythm of the life.

This is the rhythm of the land.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం, నేను మణిశ్రీ. తమిళనాడులో నిజమైన లౌకిక సామాజిక న్యాయంతో కూడిన కొత్త శకం ప్రారంభమైందని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. యువత తనకు అండగా నిలిచిందని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే చీఫ్ విజయ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్టంలో ఆయన పరిపాలన అద్భుతంగా సాగాలని ఆకాంక్షించారు. ప్రజల అభివృద్ది కోసం అన్ని రకాలుగా కేంద్రం రాష్ట ప్రభుత్వానికి సహకరిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కూడా తమిళనాడు సీఎం విజయ్కు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే విజయ్కు మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి పారదర్శకమైన ప్రగతిశీలమైన పాలనను అందించి రాష్ట్రాన్ని మరింత ప్రగతి వైపునకు నడిపిస్తుందని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ తెలిపారు. త్రివిధ దళాధిపతిగా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి నియమితులయ్యారు. తదుపరి నూతన నౌకా దళాధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ బాధ్యతలు చేపట్టనున్నారు. వీరి నియామకాలను ఖరారు చేస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని మాతృమూర్తులందరికీ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో ఈ నెల 15 నుంచి 27వ తేదీ వరకు యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11న అంటే రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి ఉదయం 11:30 హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. రేపటి నుంచి జూన్ 12 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 15 నుంచి పూర్తిస్థాయి కోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులో ఏర్పాటు చేస్తూ హైకోర్టు రిజిస్టార్ జనరల్ వైవీఎస్ బీజీ పాదసారథి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్టంలోని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల నిర్వాహకులకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13న విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసకు ప్రకటనలో తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ಸ್ವರ ಸಂಧ್ಯ 90 ವಸಂತಾಲ ಆಕಾಶವಾಣಿ ಸಂಗೀತ ವಿಂದ್ಯ. ಸಂಗೀತ ಪ್ರಿಯುಲಂದರಿಕೀ ಇದೇ మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: చెప్పేది అర్థమేం చెప్పరా?
1: అరే భాయ్, స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం. నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం చూస్తే 1:11 దాటి 43 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి ధీరా కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్స్ అయిన డాక్టర్ శ్రేయ, డాక్టర్ రాజలక్ష్మి గారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. నెల్లూరులో డాక్టర్ అదయ్ కుమార్, డాక్టర్ శారద, లక్ష్మీ శారద దంపతులకు జన్మించారు సర్వేపల్లి సిస్టర్స్. వారి గురించి కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. సిస్టర్స్, సర్వేపల్లి సిస్టర్స్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా డాక్టర్లే. అయినా సరే పిల్లలను డాక్టర్ కోర్సు చదివించారు. సూపర్ కదా. అప్పటిలో శ్రేయ జన్మించిన ఆ రోజుల్లోనే అమ్మగారికి సంగీతం అంటే చాలా ఇష్టమట. వారు వృత్తిలో ఉన్నను పిల్లల ఇద్దరికీ కూడా సంగీతం కూడా నేర్పించారు. సర్వేపల్లి సిస్టర్ గారి అమ్మగారికి చిన్నతనంలో సంగీతం నేర్చుకోవాలని కోరిక ఉండేదట, కానీ వీలుపడలేదు. శ్రేయ జన్మించిన తర్వాత వీణ నేర్చుకోవడం ప్రారంభించారు. చిన్నపిల్లగా ఉన్నటువంటి శ్రేయ అమ్మగారిని అనుకరించి సంగీతం పట్ల ఆసక్తి శ్రేయకు ఉందని గమనించినటువంటి లక్ష్మీ శారద గారు శ్రేయకు కూడా వీణ నేర్పించడం ప్రారంభించారట. ఆ తర్వాత కొన్ని బడ్జెట్లు మాట్లాడుకుందాం. వీరు ఆలపించినటువంటి పాట అఖండ 2 నుంచి తాండవం విందామా?

ధీరా కార్యక్రమం వింటున్నారు. ధీరాలో సర్వేపల్లి సిస్టర్స్ గురించి, వారి ఆసక్తికరమైన అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వీణదే కాదండి, వీణ మాత్రమే కాదు, శ్రేయ వాళ్ళ తాతగారు భజన్స్ పాడేవారట. సంగీతం నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రేయ గారు తాతగారు పాడేటటువంటి భజన్స్ పై కూడా ఆసక్తి చూపించారు. చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు తనను స్కూల్కు తీసుకెళ్లేవారట తాతగారు. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళుతుంటే భజన్స్ లయ ఉంటుంది కదా, 1 2 3 1 2 3 అలా స్టెప్స్ స్టెప్స్ వేస్తూ లయ నడకలలోనే నేర్పించారట తాతగారు. 2 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి శ్రేయ అప్పుడు చిన్న కాంపిటీషన్స్ అన్నమాట, అందులో భజన్స్ పాడి బహుమతి గెలుచుకున్నారట.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హనిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. కాసేపట్లో విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలు హిందీలో మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి. ముందుగా విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు కాసేపట్లో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ ప్రతి మనిషి జీవితం తల్లితోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తల్లి చూపే ప్రేమ, త్యాగం, బిడ్డల పట్ల ఆమెకు ఉండే సంరక్షణ అమూల్యమైనవని కొనియాడారు. కరుణ, సహనం, ఆత్మస్థైర్యానికి తల్లులే ప్రతిరూపాలని పేర్కొన్నారు. కుటుంబ నిర్మాణంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని తెలిపారు. నెల్లూరు నగరంలోని రామచంద్రాపురంలో ఎలక్ట్రిక్ ఆటోల ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణానికి పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆటోల వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన ఖర్చు ఆదా అవుతుందన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించి చెత్తను తరలించేందుకు ఈ ఆటోలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని కలెక్ట్ చేసి బయటికి పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాం. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా స్టార్ట్ అయింది. అది 2 సంవత్సరాలు పడుతుంది. అయితే సాలిడ్ వేస్ట్ ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. దాంట్లో వేస్తారు, దాంట్లో బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఈ రోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ చేస్తున్నాం.
0: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెట్టుబడి, మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13వ తేదీన విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ది సంస్థ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొననున్నారని తెలిపారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటు కేవలం బ్యాంకు రుణాలకే పరిమితం కాకుండా స్టాక్ మార్కెట్ల ద్వారా కూడా పెట్టుబడులు సమీకరించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. వేస్ట్ టు వెల్త్ వంటి వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న స్టార్టప్లు, ఎంఎస్ఎంఈ పార్కులోని యూనిట్లకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత హాస్టల్, భోజనం, పాఠ్యపుస్తకాలతో పాటు ఐఐటీ జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఎస్ఎస్సీలో 450 మార్కులకు పైగా లేదా సీబీఎస్ఈలో

0: 75% కంటే ఎక్కువ మార్కులు సాధించిన మైనార్టీ విద్యార్థులు ఇందుకు అర్హులని, ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు చివరి తేదీ అని పేర్కొన్న మంత్రి, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు అనుగుణంగా నదీ పరివాహక ప్రాంతంలోని ఆలయాలను 74 కోట్ల 71 లక్షల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ధూపదీప నైవేద్యం పథకానికి నిధులు పెంచామని వివరిస్తూ,
1: ఈరోజు దేవాలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం ఇవాళ దాదాపుగా 6200 ఆలయాల్లో, అంటే ఆదాయం తక్కువ ఉన్న ఆలయాల్లో ఉన్న పూజారులకి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్ కి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి జమ చేసే ప్రభుత్వం, అలాగే అర్చకులకు పూజారులకు 15,000 రూపాయలు వాళ్ళకి కనీసం ఉండేటట్లు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వచ్చిన 3వ మాసంలోనే అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం.
0: సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో రేపు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఈ మేరకు శ్రీశైలంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రేపు ఉదయం గంగాధర మండపం వద్ద కలశయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఐఐటీలో ఈ నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటీ డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలో ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, విద్యార్థుల్లో జాతీయ ఐక్యతాభావాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. మహారాష్టలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ నెల 16న తిరుపతి ఐఐటీకి చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాలను విద్యార్థులు సందర్శించేలా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొంటూ,
2: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పథకం స్టార్ట్ చేసింది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఐడియా ఏంటంటే మన స్టూడెంట్స్ ఇండియాలో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం గురించి తెలుసుకుంటానికి. సో మహారాష్ట్ర నుంచి ఒక 50 మంది స్టూడెంట్స్ 15th ఈవినింగ్ దేర్ అరైవింగ్ హియర్, 22nd దాకా ఉంటారు ఇక్కడ. మన దగ్గరలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఐఐటి, ఐసర్, మహిళా యూనివర్సిటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆర్కియలాజికల్ లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి ఫోర్ట్, మన గుడిమల్లం టెంపుల్ విజిట్స్ టు శ్రీకాళహస్తి, తిరుమలకి, ఇవన్నీ తీసుకెళ్లి మేము చూపిస్తున్నాము.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో ఆయన చర్చలు జరపనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై గోదావరి జలాల పంపిణీ అంశంపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గోదావరి జలాల పంపిణీని పునఃసమీక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. అలాగే ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించే వార్షిక సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం కోసం సమర్పించిన అర్జీల వివరాలను మీకోసం వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్లో నమోదైన ఫిర్యాదుల స్థితిగతులను 1100

0: టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆది కేశవ చిత్రం నుంచి పాట వినేశారు స్టూడియోలో.
1: సమయం చూస్తే 2:31 దాటి 20 సెకండ్లు.
0: సాందరి కార్యక్రమానికి స్వాగతం,
1: సుస్వాగతం.
0: సాందరి ఎల్లో చిన్నప్పుడు అడిగే ప్రశ్నలకు సమాధానాలు వాట్సాప్ ద్వారా తెలియచేయాలి. అందుకంటే ముందు అసలు ఏ ప్రశ్నలు అడుగుతాడు ఏమిటి అనేది నేను థీమ్ అంటే అదొక నేపథ్యం అనేది ఇస్తాను. మన ఫ్రెండ్స్ కొంతమంది అయితే వాట్సాప్ చేశారు, ఎవరెవరు చూద్దాం.

హాయ్ చిన్నబాబు, స్వాగతం సార్. సందరేసి అందరికీ అంటూ కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి పంపించారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? తర్వాత ఎవరు పంపించారు? అంకుషం బాబులో పాడేయండి అంటున్నారు. ప్లీజ్ ప్లే ద సాంగ్ అంటున్నారు. ఇప్పుడు కాదు కదండి. నెక్స్ట్ ఎవరు? అజ్ఞాత శ్రోత అప్పల రాజు గారు పెడిన జోగనందరావు కాళ్ళ నుంచి పంపించారు. హాయ్ చిరబాబు, వచ్చేసావా? వెల్కమ్ టు. నేను రేడియో వింటున్నాను, 11 గంటల నుంచినే వింటున్నాను. మా చిరబాబు వస్తే ఇక భోజనంతో పని లేదు. మీ పాటలకి నేను డ్యాన్స్ తోడు అయితే ఈరోజు ఫుల్ ఎంజాయ్ సార్. వెల్కమ్ టు సందరే సందరే అంటూ పంపించారండి. హాయ్ అండి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రేడు గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచార్య, వరలక్ష్మి కృష్ణ, మాధు, శ్రీవాణి, రాధిక, త్రిలోక్ నవీన్, తర్వాత నేహాన్, శ్రీరామదాసు, కృపాచార్య, అనిత, సాయి, వర్షిత్, సాయి, ఋత్విక్ పంపించారు. అందరికీ శుభమధ్యాహ్నం అంటూ పంపించారండి. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే బాబు గారు, చిన్నబాబు గారు భోజనం చేశారా? వెల్కమ్ టు సందరే సందరే. ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి చేశారండి. మీరు చేశారా? ఇంకొంతమంది హాయ్ హ్యాపీ మదర్స్ డే అంటున్నారు. ఆల్ మదర్స్కి అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అంటున్నారు. మధు కుమార్, లక్ష్మీదేవి, సాలికాలని వెంకటగిరి నుంచి పంపించారు. శుభమధ్యాహ్నం విజయవాడ ఎఫ్ఎం రేడియో, వెల్కమ్ టు సౌందర్య సౌందర్య అంటున్నారు. తర్వాత తిరుపతి తిరుపతి గారు తరలి ప్రయాణించారు, అనుకోండి జిల్లా నుంచి పంపించారండి. నమస్తే సహస్రతులకు అంటున్నారు. వజ్రాడు వెంకటరెడ్డి గారు అడ్రోడ్డు పలనాడు నుంచి పంపించారు. 90 ఇయర్స్ ఆకాశవాణి, ఎస్ నా అభినందనలు అంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చిన్నబాబు గారు స్వాగతం, చాలా రోజులైంది మీతో పలకరించి అంటున్నారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. నాకు అందినటువంటి సమాచారాలన్నీ ఇవేనండి. తొంభై వసంతాల పండుగ మనం వేడుకను జరుపుకుంటున్నాం. సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వర సంధ్య కార్యక్రమానికి అందరూ వచ్చేవని ఆహ్వానం కూడా పలుకుతున్నాం కదా. మరి ఈ సందర్భంగా, ఈ పండుగ సందర్భంగా ఆకాశవాణికి సంబంధించిన ప్రశ్నలే నేను అడుగుతాను. సరదా ప్రశ్నలు అవన్నీ తర్వాత ఈసారి వచ్చినప్పుడైతే అడుగుతాను. ఆకాశవాణికి ఆకాశవాణి అని పేరు పెట్టినటువంటి ప్రముఖ కవి ఎవరు? ఆకాశవాణికి ఆకాశవాణి అని పేరు పెట్టిన ప్రముఖ కవి ఎవరు? అర్థమైందా? మీకు ఆన్సర్ తెలిస్తే 0662481414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతీయ FM 1.3 MHz.

ಅಲ್ಲೊಲ್ಲಿಲ್ಲೊಲ್ಲಿ ಸೇಬು.

సంద్రి సంద్రి వింటున్నారు విధురార్జే చిరబాబు. మరి ఆకాశవాణి అనే పేరును ప్రముఖ కవి పెట్టారండి ఆకాశవాణికి. ఈ ఆకాశవాణి అనే పేరును ఎవరు పెట్టారు అని అడిగాను. మన ఫ్రెండ్స్ పంపించారండి సమాధానాలు చూద్దాం. ఎవరెవరు పంపించారు? ఓ, అప్పలరాజు గారు పెడన జోగనందరావు గారి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి సూపర్ రైట్ ఆన్సర్. నరసింహారెడ్డి మాధవరం ఏకొండూరు నుంచి పంపించారు. మాధవరం ఏ అట? ఓకే, మీరు పంపించింది కొంచెం ఆలోచించాలండి, నేను చెప్తాను. రాజు నుండి జయన గారు పంపించారు, చెప్తానండి. నమస్తే, శుభ మధ్యాహ్నం. కేదరి విరోజు రాజుల మండలం నుంచి పంపించారండి. ఆన్సర్ ఏదండి? శర్వాణి గారు ఎప్పుడు బట్టి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మహమ్మద్ చరిత్ర శ్రీనివారి చరిత్ర మీద నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఎంవి గోపాలస్వామి గారు, ఎస్. వై వెంకటరెడ్డి గారు పంపించారు లక్కవాడ నుంచి, ఎస్. ఎంవి గోపాలస్వామి అంటూ ఎంవి గోపాలస్వామి పేరు పెట్టారని చెప్తున్నారా? నేను అంతర్జాలను వెతికింది, వేరే పేరు దొరికిందండి. ఒకవేళ నేను చూస్తాను. జీరెడ్డి ఎన్జీఓ కాలనీ నుంచి పంపించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటున్నారు, కాదు. గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు అంటున్నారండి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఓకే, నేను అనుకున్న ఆన్సర్ మీరు కూడా పెట్టారు. గోపాలస్వామి అని పెట్టారండి సమాధానం. శ్రీధర్ రావు, శశిధర్ రావు గారు నేను చెప్తానండి. తర్వాత ఎవరో చూద్దాం. ఎస్, మీ వాయిస్ ఉచ్చరణ నైస్ ఆర్జే గారు అంటున్నారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారండి. అసలు పేరు, పూర్తి పేరు ఏమిటి? నా పేరా?

నా పేరు చిరుబాబు అండి, చెప్పాను కదా లక్ష్మీనారాయణ నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి పంపించారు. లక్ష్మీనారాయణ చిత్రీకరణ నుంచి దంపతి వెంకటేశ్వరి గారు ఆన్సర్ లక్ష్మీనారాయణ అంటున్నారా? కాదండి, నేను చెప్తాను. క్యాదరి విరోచనాలు నుంచి రైటర్ శ్రీ పంపించారండి. వేదంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి పంపించారు. ఆకాశవాణికి ఆకాశవాణిని పేరు పెట్టింది నోబెల్ గ్రహీత. వావు, రైట్ ఆన్సర్. చిరుబాబు గారికి సందర్శనకి స్వాగతం పలుకుతూ మీరు అడిగిన ప్రశ్న సమాధానం అంటూ పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు పంపించారు, రైట్ ఆన్సర్. కర్ణాటక నుంచి అనమాట. ఆన్సర్ చాలామంది అయితే ఎక్కువగానే పంపించారండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆన్సర్ ఏంటంటే ఆకాశవాణికి ఆకాశవాణిని పేరు పెట్టింది ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్. రైట్ ఆన్సర్ బాబు, మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. సరదా సరదా సగే సందరే సందరి కార్యక్రమంలో పాల్గొనండి. 0826241414 నంబర్కి వాట్సాప్ చేయండి. మరికొంతమంది పంపించారండి, ఎవరెవరు చూద్దాం. పుట్టపాకు నుండి మిరియాల తిరుమలమ్మ ఆండాలు అక్షయ పంపించారు, రైట్ ఆన్సర్. ఇక ఎవరు పంపకండి, రివీల్ చేస్తాను. దమ్మోజి వెంకటేశ్వరి వరలక్ష్మీకృష్ణ మా పంపారు, ఇప్పుడు రైట్ ఆన్సర్. చిరుబాబు గారు మీరు అడిగిన ప్రశ్న సమాధానం అంటే మహమ్మద్ జరిగిన స్నేహమాని జరిగింది, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. హైదరాబాద్ గణేష్ వేదపతి గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. చిలుకు నారాయణ నమస్తే జానకి రాజు, రైట్ ఆన్సర్. ఇదండి మాట సంగతి, ఎందుకంటే నేను ఆల్రెడీ రివీల్ చేస్తాను, మీరు ఇక పంపకండో. వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం అంటూ అంతకుముందు ప్రసారాల్లో ఫస్ట్ చెప్పేవారు కదా, వివిధ భారతి ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆన్సర్ తెలుసు కదా, తెలిస్తే 0826241414 నంబర్కి వాట్సాప్ చేయండి. వివిధ భారతి ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?

0: నింది చౌహాన్ దరిల్ మెహిందా ఆలపించిన పాట గేమ్ చేంజర్ చిత్రం నుంచి వింటున్నారు.
1: చర్రగండి చర్రగండి చర్రగండి సాధులమ్మ చక్కటేసుకొచ్చనండి. చర్రగండి చర్రగండి.

చర్రగండి చర్రగండి చర్రగండి, గూగులెత్తికిన్న గుంసు వచ్చనండి. చర్రగండి చర్ర

0: అది
1: జనాభాగణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: స్టూడియో సమయం చూస్తే 2:46 దాటి 46 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సుందరి వింటున్నారు విత్ రాజే చిన్నబాబు. వివిధ భారతి ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి మరి ఆ దానికి సమాధానంగా పంపించారండి మన ఫ్రెండ్స్ కొంతమంది. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి సూపర్ రైట్ ఆన్సర్ విశ్లేషణ కూడా ఇచ్చారండి. తెలుగు ప్రసారాలు ఎప్పుడయ్యాయి, ప్రసారమయ్యాయి, మరి వివిధ భారతి ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి డీటెయిల్డ్ గా పంపించారు, కంగ్రాచులేషన్స్. తర్వాత తెలుగు నారాయణ అనసూయ ఏమైనా జనగపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. రవీంద్రనాథ్ ఠాగూర్ అని ప్రీవియస్ క్వశ్చన్ కూడా పంపించారు. కేతరి విరేజ్ రాజుల నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు ఇంకా టైప్ చేస్తున్నారు. ఓకే, అది తెలుగు ప్రసారాలు ప్రారంభమైన సంవత్సరం పెట్టారండి. అసలు వివిధ భారతి ప్రసారాలు, వివిధ భారతి ముంబై నుంచి ప్రసారాలు వచ్చాయి కదా. సఖీ సహేలి హలో జనరంజిని ఆప్కా ప్రియ రేడియో ఛానల్ వివిధ భారతి విన్నారు కదా, అది ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటున్నారు పాలంపాలెం యాలగడ్డ నందరిజల నుంచి పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, మై డియర్ కామెడీ ఫ్యామిలీ కింగ్ సార్, హౌ ఆర్ యూ సార్, భోజనం చేశారా, వెల్కమ్ టు సౌందర్య సౌందర్య షో టైంకి అంటున్నారు. ఆన్సర్ టైప్ చేస్తున్నారు, ఇంకా రాలేదు నాకు. రాజుల నుండి జయన్న గారు రైట్ ఆన్సర్ పంపించారు. చిన్నబాబు గారు మీ మ్యూజిక్ మారలేదు, నీ గొంతు కూడా మారలేదా, గొంతు మారుతున్నట్లు కనిపిస్తుందా, సరి చేసుకున్నారు, మంచి కానీ వస్తుంది. నల్గొండ జిల్లా చిత్రీల గ్రామం నుంచి దమోజీ వెంకటాచార్య వరలక్ష్మి కృష్ణమ్మ పంపారు. కొండారెడ్డి సిద్ధవట మండలం నుంచి కడప జిల్లా నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. హాయ్ అంటూ పంపించారండి జానకి రామ్, ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇయర్ కొంచెం అది స్టార్టింగ్ అండి, రేడియో ప్రారంభమైన సంవత్సరం పెట్టారు మీరు, అది కాదు వివిధ భారతి. తర్వాత ఎవరు పంపించారు, అజ్ఞాత శ్రోత కాదు కాదు, ఎవరు, హాయ్ చిన్నబాబు గారు మీ వాయిస్ ఉచ్చారణ నైస్ అంటూ మెసేజ్ చేశారు కదా, జవాబు 1988 అట కాదండి, నల్లపాటి నుంచి పంపించారు. నిహాస్ గారు నేను చెప్తాను కంగారు పడక, నరసింహారెడ్డి మాధవరం నుంచి పంపించారు. ఓ సూపర్ రైట్ ఆన్సర్. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు నెల్లూరు నుంచి పంపించారండి, ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం అంటూ పంపించారండి. ఎవరు, అక్షయ జి రెడ్డిన ఎన్జీఓ కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. టైప్ చేస్తున్నారు శ్రోత ఎవరో కానీ. సెకండ్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమనపాడు నుంచి రైట్ ఆన్సర్. చిరుకు నారాయణ అనసూయ ఎమ్మెన్ రాజు జానకంపేట నుంచి పంపించారు. జానకి రాజు ఎస్ జానకంపేట నుంచి పంపించారు కదా. చిరుకు నారాయణ అనసూయ యమున జానకపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మరో చంద్రశేఖర్ షేఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి పంపించారు.

తెరువు. రైట్ ఆన్సర్. తర్వాత కర్నూలు నుంచి పంపించారు బాలాజీ గారు. రైట్ ఆన్సర్. ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నల్గొండ జిల్లా నుంచి తిరుల గ్రామం నుంచి దంపతి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్ శ్రీధర్ గారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. ఆధ్వర్యం నుంచి పంపించారు. తర్వాత ఎవరు ఎవరు ఎవరు హైదరాబాద్ గణేష్ వేదపతి గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. పుట్టపాకు నుండి మిరియాల తిరుమలయ ఆండాళ్ళు అక్షయ. రైట్ ఆన్సర్ మొదటి జవాబు రవీంద్రనాథ్ ఠాగూర్, రెండో జవాబు అంటూ పంపించారండి. తిరుపతి బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి రైట్ ఆన్సర్సే పంపించారు మీరు కూడా. ఎల్లా సుబ్బారావు గారు ఆత్మ గురించి రెండో మెసేజ్. మహమ్మద్ చిరుదిని శ్రీభాను చిరుద్ర పంపించారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు ఎవరు చూద్దాం. పాలెం పోలయ్య ఆలగడ్డ నందలిద్ర నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు ఎప్పుడైనా జోగరేంద్ర కలిసి ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారండి. సూపర్. ఉప్పందిందా లేకపోతే మీరే చెప్పారా? వివిధ భారతి ప్రసారాలు 1957 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. ఇక 1971 సంవత్సరంలో వివిధ భారతి తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. వివిధ భారతి అయితే 1957 ప్రారంభమైంది. వివిధ భారతి తెలుగు ప్రసారాలేమో 1971 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. మరి ఆకాశవాణిలో వార్తల విభాగం ఎప్పుడు ప్రారంభమైంది? అర్థమైందా? 1957లోనేమో వివిధ భారతి ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1971లోనేమో వివిధ భారతి తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి. మరి ఆకాశవాణిలో వార్తల విభాగం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ తెలిసిపోయిందా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా 0664341414 నెంబర్కు వాట్సాప్ చేయండి.

0: అది
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర
2: సేవాణి. పండగొచ్చింది నాటకం రచన శ్రీ ఆవుల వెంకటరమణ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభు.

0: రా, నీ చేపల్ని తక్కట్లో పెట్టు. అబ్బా ఒరే లింగయ్య, ఆ కాట సరిగ్గా పట్టుకోరావు, పక్క ఉరిగిపోతుంది. ప్రతిదీ చెప్పాలరా నీకు.
1: అదేంది నాయన, మన చేపల్ని ఏటాడు తీసుకొచ్చి వాళ్ళని కాటలో పెట్టుకోమంటావైంది, అదేం పద్ధతి?
0: ఓరి మొగుడా, చూడు నీకేం ఉచితంగా ఇవ్వట్లేదు నాయన. ఒకవేళ వాడిచ్చినా నేను తీసుకునే సరికేం కావాలరా? ఇది మీ ఆసామికి ఇస్తున్నాడు, నేను ఆయన ఏజెంట్ని మాత్రమే. అందువల్ల మీ ఆయన నాకిచ్చినా నాకు ఒరిగేది ఏముందిరా బూడిదే.
1: అదేం కుదరదు, నా సరుకునే నేనే కాటా పెట్టుకోవాల్సిందే.
0: మరి ఇన్ని రోజులు మా లింగయ్య వాటా పెడుతుంటే ఏం చేస్తున్నాను ఆయన?
1: అది అనవసరం, ఈ రోజు నుంచి నా సరుకు నేనే కాటా పెట్టుకుంటాను. ఈ లింగయ్య కాటాలో శానా తేడా చూపిస్తున్నాడు.
0: అట్టేం సైడే మా రంగయ్య.
1: ఎందుకు సైడు? రోజు మేము చూస్తా ఉండ్లా, ఈయనకి మా సరుకునే ఆసాముకు దోసి పెట్టడం భలే ఇష్టంలే.
0: ఏ లింగయ్య, కాటా ఏమన్నా అట్ట తేడా చూపిస్తున్నావా ఏంది?
1: ఆయనే చెప్తాడు, రోజు చూస్తున్న మాకు తెలుసు కదా. ఈ రోజు నుంచి నా సరుకునే ఈ లంగే కాటాలో పెట్టడానికి నేను ఒప్పుకోను.
0: ఏంది అబ్బాయ్యా, ఏంది పెండింగ్ వ్యవహారం?
2: నాయన, మన వాళ్ళందరూ అడగటం లేదు కదా, శానా ఏళ్ళ నుంచి ఈ లింగయ్య మన చేపల్ని కాటా పెడుతున్నాడు, అట్టాంటిది ఈ రోజు వద్దంటే అట్ట వదిలేయి.
1: ఏంది నాయన వదిలేదే? ఈ లింగే రోజు చేపల్ని కాటా పెడుతుంటే చూస్తూ ఊరుకున్నా గానే ఇవాళ ఊరుకోలేక అడిగేసిన. మన కష్టం ఏం తెలుస్తుంది ఇళ్ళకే? ఏ జామునో నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలేస్తే ఈ చేపలు పడ్డాయి. తీరా ఏడుకొస్తే ఏ కష్టం పడకుండా ఒడ్డు మీద కూర్చున్న ఈళ్ళు మన కళ్ళ ముందన్నే దోసేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? కాబట్టి ఈ ఏళ్ళ నుంచి మన చేపలు మనమే కాటా పెట్టుకోవాల్సిందే.
0: అంతేనంటావా?
1: అంతే.
0: సరే, నేను మధ్యలో ఉండేవాణ్ణేగా, నాదేం పోయింది? ఈ సంగతి ఆసాముకు చెప్తాను. ఒరే లింగయ్య, రే లింగయ్య, ఆ కాటా నీ అబ్బాయికి.
1: ఇదిగో జోగినాథం, మా చేపలు 10 కిలోలు, రొయ్యలు 6 కిలోలు అయినాయి. ఆ బిల్లు రాసి.
0: అత్తానేలేనాయనా, ఇదిగో బిల్లు. ఒరే లింగయ్య, ఆ గంపెత్తుకో. అదిగదిగదిగదిగో, నోకరాజు గారు చెప్ప ఒడ్డుకొచ్చేస్తుంది, పోదాంపా.
1: జోగినాథం, పాత పార్టీలు డబ్బులు కావాలి, ఎప్పుడిస్తారు?
0: ఓయ్యో, అది మాత్రం నన్ను అడగద్దు.
1: ఇందుగాక ఇంకెవరిని అడగాల?
0: ఆ స్వామిని అడగాల్సిందే.
1: అదేం స్వామి, చేపలేసుకునేది నువ్వు. మా పెద్దోళ్ళతో వయసు సంబంధం లేకుండా మా మీద పెద్ద పెత్తనం సెలాయించేది నువ్వు. తీరా డబ్బులు గాడికి వచ్చేసరికి ఆ స్వామిని అడగాలంటావేంది?
0: మరి ఏం చేస్తాను నాయన, పిల్లలు కనవాణ్ణి, నా మానాన్ని నన్ను బతకనివ్వండి.
1: మరి నీ బతుకు నీదైనప్పుడు మధ్యలో మా మీదకి ఎందుకు రావాలి? ఇదిగో వయసు కన్నా ఇలివివ్వాలి కదా. అరే ఒరే రారా పోరా అంటావు ఎందుకు నువ్వు?
0: అది అలవాట్లో పొరపాటునైనా నన్ను వదిలి. సరే ఇక నేను వెళ్ళొస్తా. రే రారా లింగయ్య, పోదాం.
1: ఇదేమన్నా నాయనా, మళ్ళాంటి చేపలు పట్టే వాళ్ళందరు శ్యామం కోరి మాట్లాడే నా నోరు నొక్కేస్తావేంది?
2: నీకు తెలవదురా నాయన, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి నీ వయస్సు ఆల్దు.
1: నాకన్నీ అర్థం అవుతున్నాయి గానే ఇప్పుడు నువ్వెందుకు అలా బాధపడిపోతున్నావో భయపడిపోతున్నావో అది మాత్రం నాకు అర్థం కావడం లేదు.
2: నా బాధ నీ కట్టు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు.
1: అసలు మన తప్పు లేనప్పుడు మనకెందుకు భయపడాలి?
2: భయపడకుండా ఏం చేయమంటావురా? వాళ్ళ కొండ మాదిరి ఉండే పెద్దోళ్ళు, మనం గాలికి దూకే గడ్డిపోగు మాదిరి ఉండేవాళ్ళం.
1: మనం ఎట్టా ఉంటా ఏం కానీ నిజాన్ని నిలదీయడానికి భయం ఎందుకు అంటాను?
2: ఒరే ఇదంతా కాదు కానీ, ఉండి ఇంటికి పోదారా?
1: ఇంటికి పోవడానికి తొందరే ఉంది కానీ దీని సంగతి ఏం తెలుసు నాయన?
2: దాని సంగతి వదిలేసి ఇంటికి పోదా రారా.
1: ఏందో నీ సంగతి ఏందో నాకు అర్థం కావడం లేదు. నాకు
2: నువ్వు రారా.
1: సరేపా.
3: ఏమయ్యా జోగినాథం?
0: హాయ్ చెప్పండి అయ్యా.
3: ఆ రోజు కర్రెక్కిపోతున్నావా?
0: సిద్ధం. అది తప్పుతుందండి, ఏ తప్పినా కూడా.
3: ఏంది మళ్ళా చెప్పు.
0: అదేనండి, సిద్ధం సిద్ధం, అట్టానే పోతున్నానయ్యా అంటున్నానండి.
3: సరే చేపల లెక్కలు సరిగా రాస్తున్నావా?
0: హాయ్ ఎంత మాట అండి, సరిగ్గా రాస్తున్నానండి.
3: నిన్ను నమ్మి నీ మీద నమ్మకంతో నా వ్యాపారం అంతా నీ మీదే వదిలేశాను. ముంచడము తేల్చడం అనేది నీ శాతంలోనే ఉంది, జాగ్రత్త.
0: చిత్తమండి, మా తాత మీ తాతగారిని ముంచాడండి నేను మిమ్మల్ని ముంచడానికి. మా నాన్న మీ నాన్నగారిని ముంచాడండి మిమ్మల్ని నేను ముంచడానికి. కాబట్టి మా పెద్దోళ్ళంతా మీ కుటుంబానికి నమ్మిన బొంట్లై
4: విశ్వాసపాత్ర

0: మంత్రులుగా పనిచేశారు కాబట్టి ఈ జోగినాథం కూడా మీకు నమ్మిన బండుగా ఉంటానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నానండి.
1: మీ పెద్దోళ్ళు మా తాత తండ్రుల కాడ నమ్మకంగా పనిచేసినారు కాబట్టి నీ మీద నమ్మకంతో నా వ్యాపారాన్ని నీ చేతుల్లో పెట్టి నేను ధైర్యంగా ఉన్నాను.
0: హాయ్, మీరు అలాగే నిశ్చింతంగా ఉండండి చాలు.
1: ఆ షాపులోని ఎప్పుడు మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలా. నా ముందర మూడు తరాల ముందర అంటే నా ముత్తాతల కాలం నుంచి వాళ్ళ అమాయకత్వం మీద పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాం. లెక్కలేనంత డబ్బు సంపాదించాం. అయినా వాళ్ళని వదులుకోకూడదు. ఓళ్ళు మనకి బంగారు గుడ్డు పెట్టే బాతు లెక్క అన్నమాట. ఇట్నే నా తర్వాత నా పిల్లల తరం కూడా వీళ్ళ పేదరికం మీద వ్యాపారం చేయాల. ఏం జాగ్రత్త జోగినాదం, వాళ్ళకి ఏమాత్రం సందు దొరికితే ఇంకా మనల్ని లెక్క చేయరు.
0: హాయ్, నాకు తెలుసు కదండి వాళ్ళ అమాయకత్వం.
1: అది జాగ్రత్త, వాళ్ళకి స్వేచ్ఛ దొరకనంత దానికే మన ఆటలు సాగేది. వాళ్ళకి ఏమాత్రం సందు దొరికినా పంజరంలోంచి బయటపడ్డ పావురాయి మాదిరిగా రివ్వమంటా ఆకాశంలోకి దూసుకుపోతారు.
0: నిజమేనండోయ్, ఏమో అనుకున్నా, చదువు సంధ్య లేని ముఖాలకి డబ్బు సేతి దొరికితే ఇంకా మన ఆటలు సాగమని అనుకున్నానండి.
1: పొరపాటు జోగినాదం, వాళ్ళకి కావాల్సింది డబ్బు కన్నా ముందర స్వేచ్ఛ. అది దొరికితే ఇంకా మన చేతికి దొరకరు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం చేసే కాటాల్లో మోసాలు, లెక్కల్లో తేడాలు, రేట్లలో ఔకుతవుకులు బయటపడితే ఇప్పుడు దాకా మనం తొక్కిన ఒళ్ళు ఆనక మనల్ని దొక్కుతారు. అంచేత మాయల ఫకీరు పేనాలి ఏడు సముద్రాల కావతల మర్రిచెట్టు తోరలో దాచినట్టు నా వ్యాపారం గుట్టంతా నీ చేతుల్లో, ఇదిగో నీ చేతుల్లో పెడుతున్నాను.
0: అలా అన్నారు, చాలా బాగుందండి.
1: బాగుందని చెప్పింది నీ నోటితేనే నన్ను ముంచవు కదా.
0: ఎంత మాట అండి. అయ్యా ఈరాసాయం గారు, ఏనాటికైనా ఈ జోగినాథం మీ దాసాని దాసులది, ఇది నమ్మండి.
1: ఆ నమ్మకంతో జోగినాథం నా అనుభవాలన్నీ నీ చేతల్లో పెట్టి బతుకుతున్నాను. మన శాపులో ఎవరు మనల్ని ఎదిరించడం లేదు కదా.
0: అంత ధైర్యం కూడానండి వాళ్ళకి. కాకపోతే
1: కాకపోతే ఏంది?
0: ఏం లేదండి, ఆ గోపాలంగడు కొడుకున్నాడండి, అదేనండి రాజేష్ గాడండి.
1: ఉంటే
0: ఆడి మాటలే కొద్దిగా కరుగ్గా ఉంటాయండి.
1: ఆడేముంటాడు?
0: ఏం లేదండి, మన లింగయ్య ఆడి శాపల్ని కాటా పెడుతుంటే నా శాపల్ని నేనే కాటా పెట్టుకుంటాను గొడవ చేస్తున్నాడండి. అట్నే బిల్లులు డబ్బులు ఇవ్వడంలో కూడా లేట్ అవుతుందని రోజు గొడవ చేస్తున్నాడండి.
1: అంతదాకా వచ్చాడా యదవా వాణ్ణి?
0: రారండి మరి, మనం ఆ సరుకు తీసుకోవడంలో ఉండే సర్దా డబ్బులు ఇవ్వడంలో సోపట్లేదు కదండి.
1: ఏ జోగినాథం,
0: అదేనండి, బిల్లులు చూసి డబ్బులు ఇవ్వడంలో లేట్ అవుతుందని ఆడి బాధ అండి.
1: వాళ్ళని అట్ట నోరెత్తనయకూడదు. ఇదిగో జోగినాథం, ఇది ముందు ముందు మనకే ప్రమాదం.
0: హాయ్ సిద్ధం అండి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారండి?
1: అట్ట ఎదురు తిరిగినోడిని వదిలేస్తే రేపు ఇంకొకడు, తర్వాత ఇంకొకడు, ఆ తర్వాత ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయటం మన వల్ల కాదు. అందుకని ఇట్టాటి వాళ్ళని నోరెత్తకుండా చేయాలా.
0: హాయ్ సిద్ధమండి.
1: సరే, నువ్వు తొందరగా లింగయ్యని తీసుకుని కర్రెక్కి పో, తర్వాత సంగతి ఆలోచిస్తా.
0: హాయ్ ఉంటానండి.
2: అమ్మా అమ్మా.
3: ఏంది నాయనా?
2: నాయన ఏంది అట్ట అంటాడు?
3: ఏమంటాడు మీ నాయన?
2: ఆరు నెలలు ముందరేసిన సరుకు డబ్బుల్ని అడిగితే ఇయ్యకుండా తప్పిస్తున్నాడా ఏరాసామి? మన కాడ శాపల్ని కాటా పెట్టి తీసుకుపోయేది జోగినాథం, డబ్బులు అడిగితే మాత్రం నాకు సంబంధం లేదంటాడు. అదేంది, శాపలేసిపోయేది నువ్వు, డబ్బులు మాత్రం ఆసామని అడగమంటావు ఏందని జోగినాథం నేను అడుగుతుంటే మధ్యలో నాయన దూరి ఇస్తారులేరా, నీకెందుకు తొందర అని నన్ను అంటాడు. ఏంది, మన చేపలు పట్టాలంటే ఎంత కష్టపడాలి? అర్ధరాత్రి అపరాత్రిగా నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలలు వదలాలి. అలా కష్టపడి తెచ్చిన చేపల్ని వీళ్ళు తీసుకుపోయి వ్యాపారం చేసుకుంటా మనకు మాత్రం ఎప్పుడో ఆరు నెలలకి మూడు నెలలకి వాళ్ళకి తోసినప్పుడు ఇస్తారు. ఇట్ట పట్టి పట్టకుండా డబ్బులు ఇచ్చేవాళ్ళకి మనం ఎందుకు చేపలు అయ్యాలా? మనం ఎందుకు వాళ్ళ కింద ఉడికిన చెయ్యాలా? చెప్పమ్మా.
3: చూడు నాయన, ఈ వ్యాపారులదంతా ఒక పెద్ద కథ. ఆ కథంత చెప్పకపోతే నీకు అర్థం కాదు.
2: మన డబ్బులు మనకి ఇయ్యడానికి ఈ కథలేందమ్మా.
3: నాయన రాజేశ ఈ వ్యాపారులకి మన కులపోళ్ళకి ఉన్న సంబంధం ఈనాటిది కాదు.
2: ఏం సంబంధం అమ్మా? పనికి మన సంబంధం? ఇదేమన్నా సుట్టరకాల సంబంధమా?
3: సుట్టిరకాల సంబంధాలు ఇన్ని తరాలు పెనేసుకుని ఉండవు నాయన.
2: అంటే సుట్టరకాల సంబంధం కన్నా బలంగా పెనవేసుకుందంటావా? నిజమే కదా, ఇన్ని తరాల నుంచి మనం చేపలేటాడి వాళ్లకేసి వాళ్ళని కోటీశ్వరులు చేస్తుంటే మనం మాత్రం బికారులాగా మారిపోతున్నాం అన్నమాట. ఈ సంబంధం ఎంత బలమైందో అర్థమవుతుంది. చెప్పమ్మా, ఆ కథ ఏందో నాకు ఇప్పుడు చెప్పు.
3: ఆ ఈరాసాం ఉన్నాడే, వాడు మంచోడు కాదు. వాడికి ప్రతి దాంట్లోనూ ఆదాయం కావాలా? వాడు డబ్బు దాహానికి మనలాంటి చేపలోళ్ళ బతుకులు ఎన్నో అల్లాడిపోతున్నాయి.
2: అంత రాక్షసుడా వాడు?
3: రాక్షసుడు అనేది వాడిసీయంలో చాలా చిన్నమాట.
2: అది సరే గాని అమ్మా, మనోళ్ళు సముద్రం మీద ఏటాడి తీసుకొచ్చే చేపలు రొయ్యలు వాడికి ఎందుకు వేస్తున్నారు? మన చేపల్నే వాడుకేసి వాడు డబ్బులిచ్చేదాకా ఎందుకు చేతులు కట్టుకుని ఎదురు చూస్తున్నారు? పోనీ వాడిని వదిలించుకొని ఇంకెవరికన్నా ఎందుకు వేయలేకపోతున్నారు? నాకు ఇదే అర్థం కావటం లేదమ్మా.
3: అదంతా తేలి కాదులే నాయన.
2: అదే ఎందుకు కాదంటున్నాను. నీ మాటలు వింటా ఉంటే ఎప్పుడో చిన్నప్పుడు పెద్దోళ్ళ కాడ సేరి ఎన్న సాత్రం గుర్తుకొస్తుంది నాకు.
3: ఏందా సాత్రం నాయన?
2: అదేనమ్మా, పాములు గెద్దలు అప్పశెల్లిళ్ళ బిడ్డలని ఏదో విషయంలో వాళ్ళిద్దరికి మాట పట్టింపులు వస్తే గెద్దమ్మ ఎనతే పావమ్మ కుర్దువా కాడ బానిసైపోయిందని వాళ్ళమ్మని ఇడిపించడానికి గౌరకుమంతుడు దేవలేకం పోయి ఆడుండే అమృతాన్ని తెచ్చి ఇచ్చి వాళ్ళమ్మని ఇడిపించుకున్నాడని సాత్రం ఉంది కదా, అది గుర్తుకొస్తుందమ్మ నాకు ఇప్పుడు.
3: అవునాయన, ఆ కథ కూడా ఇట్టానే ఉంది. అయితే ఆడ ఎనతి కొడుకు గరిత్మంతుడు ధైర్యం చేసి అమృతాన్ని తెచ్చిచ్చి వాళ్ళమ్మ బానిసత్వాన్ని యుక్తి తీసేశాడంట. మరి ఏడా ఎవడు ధైర్యం చెయ్యాలా?
2: అది తర్వాత చేస్తాం, గానే ముందు నాకు ఈ బాకీరి సంగతి ఏంటో వివరంగా చెప్పమ్మా.
3: చెప్తాన్నాయన, ఇది నాకు తెలిసి జరిగింది కాదు, చానా రోజుల కాడ మన ఊర్లో జరిగిన కథ. అప్పటి నుంచి ఆ నోట ఈ నోట తిరిగి తిరిగి నా నోటికి చేరింది. కథ అంటే మనం చెప్పుకునే శాత్రం కాదు, మన ఊర్లో జరిగిన నిజమైన కథ. ఈ ఇరాసాం ఉన్నాడే, వాళ్ళ ముత్తాత కాలంలో జరిగిన సంగతి. అప్పుడు మన కులపోళ్ళకి సముద్రం మీద ఏట చేయటానికి కొయ్య తెప్పలు కొనుక్కునే స్థాయి లేక తాటి దోణుల మీద ఏట చేస్తా కట్టాలు పడతా ఉంటే ఈ ఇరాసామి ముత్తాత కొయ్య తెప్పలు వలలు కొనిచ్చినాడంట. అప్పట్నుంచి వీళ్ళ ముత్తాత తాత తర్వాత వీళ్ళయ్య ఇప్పుడు ఈయన మన మీద వ్యాపారం చేస్తా మనల్ని ఈనంగా బానిసల మాదిరిగా సోతా ఉన్నారు. అప్పట్నుంచి మనోళ్ళు ఏటాడి తీసుకొచ్చిన చేపల్ని తీసుకొని ఏరే ఒళ్ళకి పంపించి సొమ్ములు చేసుకుంటూ ఉన్నారు. మనకి మాత్రం అప్పుడొక 5 అప్పుడొక 10 ఇచ్చి సరి చేసేవాళ్ళంట. అదే ఆచారం ఇప్పుడు దాకా నడుస్తూ ఉందన్నమాట.
2: ఎంత అన్యాయం! ప్యానాలు తెగించి సముద్రం మీద చేపలను పట్టుకొస్తే వీళ్ళ మన శమని దోచుకుని పెద్దోళ్ళు అవుతారా? ఏంది దౌర్జన్యం!
3: ఏం చేస్తావు నాయన, ఆ చేపల్ని పట్టుకోవడానికి వాళ్ళ తెప్ప ఇచ్చింది వాళ్లేనయ్యే. అందుకనే మనోళ్ళు ఎప్పుడిస్తే అప్పుడే శాతాపాత ఉన్నారు.
2: ఇన్ని తరాలు మారినా ఆ ఆశారం మట్టే నిలబడిపోయిందన్నమాట.
3: అవునాయన, ఈరాసామి ముత్తాత తాత మళ్ళీ వాళ్ళ అయ్యగల కాడ నుంచి అట్నే గడిచిపోయింది. ఇప్పుడు ఈయన తరం వచ్చింది. ఇప్పుడు కూడా మన డబ్బులు తొందరగా ఇయ్యాలన్న ధ్యాసే లేకపోయే వాళ్ళకి.
2: ఏం చేస్తామమ్మా, మన జనమంతా చదువు సందే లేని మోటోళ్ళై కదా, కనుకే వాళ్ళ ఆట్లెట్లా సాగిపోతున్నాయి. మన శమదోపిడిని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేకపోయా.
3: వలలు తెప్పలు కొనిచ్చే కాడ నుంచి కాటాలు పట్టిల్లో మోసాలు దాకా ప్రతి దాంట్లోనూ కొద్ది కొద్దిగా నంజుకు తినే రాకం వీళ్ళు.
2: ఏం చేస్తాం, మనం శాతకానోళ్ళు అయినంతకాలం వాళ్ళ ఆటలు సాగిపోతూనే ఉంటాయి. మరి
3: నాయన రాజేశ, ఈ చీకటి దరిద్రంలో ఎవడు కళ్ళు తెరిచి అడుగుతాడంటావు?
2: ఎలుగు అవసరం ఎలుగైతే రోజు త్వరలోనే వస్తుందమ్మా, చూస్తా ఉండు.
3: అట్టంటే ఆశ కూడా ఉందా మనకి?
2: మనిషి అన్నోడు రేపు ముందాశతోటే బతకాలమ్మా.
3: రేపు ఎలుగు వస్తుందన్నా ఆశ పడ్డానికన్నా మనకి సూటుందా నాయన?
2: చూస్తా ఉండమ్మా, రోజు తెల్లారంగానే తూర్పు దిక్కున పొద్దు పడటం లేదు, మనకు తెలుస్తుంది కదా.
3: అదిలో ఒక సారున్నాయన దానికి.

0: పోలికేటిది?
1: కుళ్ళు కంపు కొట్టే మురుకు నీటిని పారదోలడానికి కొత్త నీరు తప్పకుండా వస్తాది. ఇది లోకాసేవేనమ్మా.
0: ఒరే నాయన, నీకు చేతులెత్తి దండం పెడతా. ఆ ఏరాసాం జోలికి పోవద్దు నాయన.
1: ఎందుకమ్మా నాకిట్టా పిరుకు మందు నూరిపోస్తావు? ఎప్పటికన్నా వాడు కళ్ళు తెరిపించి మనోళ్ళని ఈ ఊపి నుంచి పైకి లాగాల నేననుకుంటా ఉంటే
0: ఎందుకురా ఆ పెద్దోళ్ళతోటి గొడవ?
1: మనల్ని తరాల నుంచి పీల్చి పిప్పి చేస్తున్న జలగల్ని అంతం చూస్తానంటే ఎందుకు వద్దంటావమ్మా?
0: నీకు తెలవదురా నాయన, వాడు నెత్తురు మరిగిన పులి. వాడితో మనకెందుకు? మన పని మనం చేసుకుంటే చాలు కదా.
1: అట్టాగని మన పెద్దోళ్ల కారు నుంచి మన నెత్తిని పరమాన్నంగా సప్పరిస్తున్న ఆ దొంగల్ని వదిలేయమంటావా?
0: నా బాధ నీకు తెలియదు నాయన. నువ్వు ఊరమ్మ బిడ్డవైతే నేను నిన్ను ఎన్ను తట్టి పంపించేదాన్ని, కాని నువ్వు నా ఒక్కగానొక్క బిడ్డవయ్యే, అదే కదా నా బాధ.
1: నాకేం కాదులే కాని నువ్వు ఊరుకో అమ్మా.
0: ఎట్ట భరించేది నాయన, వాళ్ళా బలుసునోళ్ళైపోయే, మనమా వాళ్ల ముందర నిలబట్టాను కూడా అర్హత లేనోళ్ళమయ్యే. మంచి కోసరం పనిచేసేవాళ్ళ కా దేవుడు కూడా మంచి చేస్తాడంటారు.

0: అరే నోగరాజు సరిగా నడవరా, రే రే రే రే పడిపోతారు, రే నుంచోరా నుంచో.
1: బాగానే నడుతున్నామా.
0: ఒరే ఒరే నోగరాజు
1: వస్తున్నామా.
0: అరే ఇది మనీలేవా?
1: మనీళ్ళు కాదు, నీళ్ళు మా.
0: అదే నా ఇల్లేనా అని. అవును రాయ్, ఇది నా ఇల్లే రాయ్. ఇదిగో నా పొలం, కొడుకు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇది నా ఇల్లే అని అర్థం అయిపోయింది.
2: ఏందయ్యో కళ్ళు గారిని ఎత్తికెక్కిందా ఏంది? ఇల్లు కూడా గుర్తుపట్టలేనంతగా దొబ్బి తాగి తిరుగుతున్నావేంది నువ్వు?
0: అసెంబయ్యా ఎంత తాగితే ఏమవుతుంది? చూడలే కానీ నేను ఎంత తాగితే ఏమవుతుందంట?
2: నీకేమవుతోందిలే, నువ్వంటే వెంకట్రాజు ఏం కదా.
0: లక్ష్మే ఆ వెంకట్రాజుగిరి యాడ నుంచి వచ్చాడంట?
2: యాడ నుంచి వచ్చాడో నువ్వే చెప్పరాదంట.
0: వాళ్ళమ్మ కడుపు నుంచే కదా.
2: ఇంకేడ నుంచి వస్తాడంటావు?
0: అది అది అంటారా దారికి, ఆయన వాళ్ళమ్మ కడుపు నుంచే వచ్చాడు, నేను మా అమ్మ కడుపు నుంచే వచ్చాను, మరి నాకు ఆయనకి తేడా ఏందంట? అట్టంటప్పుడు ఆ వెంకటరాజు గారు నాకన్నా దేంట్లో గొప్పంట?
1: ఓ గోపాలమ్మా.
0: ఏంద్ర
1: ఏమన్నా? నీ కొడుకు చాలా తెలివిగలడమ్మా.
0: నిజమేగందా? ఓడు నా కొడుకు కందా? ఏయ్ ఆ సంగతి నాకు తెలుసులే కానీ ఇప్పుడు ఇప్పుడు నేనేం చెబుతున్నాను నువ్వేమంటున్నావు? ఆ వెంకటగిరిరాజు కన్నా నేను దేంట్లో తక్కువ అది చెప్పమా నీ అక్కనే?
1: చాలా గమనమ్మా, నువ్వాడా నీ కబసేడాడా, ఆ వెంకటగిరిరాజు గాడు నువ్వే ఎక్కువేలేవాడి కన్నా గమ్మునండు. మా అక్కకేం తెలుసులేమ్మా.
0: ఆగరా నూక, నువ్వు ఆగు. ఏంద్రన అయ్యారా నన్ను మూనగ సెట్ ఎక్కిస్తున్నావా?
1: లేదు అమ్మా, నేను నిజమే చెబుతున్నా.
0: రే రే నాకు తెలుసులేరా రే.
1: ఏమ్మా నువ్వు, నువ్వే చెప్పినావు కదా వెంకటగిరిరాజు కన్నా నేనే గొప్ప అని. మరి ఇప్పుడు నన్ను ఎందుకు తిడుతున్నావు చెప్పుమా.
0: నూక, నా వెనక తోగుంపుతూ తిరిగే తోకనాయాలా? నాక నీతులు చెప్పాడంత.

0: పెద్దోడు అయిపోయినారా నువ్వు? రేయ్ రేయ్, నువ్వెంత నీ బతుకెంత అడుక్కుతిరేనా?
1: ఏంది ఇప్పుడు నిన్ను ఒరే అన్నానా వసే అన్నానా, నన్నంత మాటలనేసినావు?
0: ఎంత మాట అన్నారా?
1: అదిగో మళ్ళీ నోరు తెరి తెబ్బుతులేనమ్మా. ఎప్పుడన్నా తిన్నగా మాట్లాడడం శాత కదా నీకు. ఎందుకో గాని ఇయాలమ్మా బాగా రెచ్చిపోతున్నావే.
0: రేయ్ రెచ్చిపోక, ఏం బిగుతున్నారు నువ్వు?
1: ఇదిగో గోపాలమ్మా, మర్యాదగా చెబుతున్నా, మళ్ళొక్కసారి ఇట్లాంటి పోసుగోలు కూతలు కూసినావంటే పళ్ళు రాళ్ళు కొడతానని అనుకున్నావు.
0: ఏంద్రే, నా పళ్ళు రాళ్ళు కొడతావా? రాళ్ళు కొట్టు చూస్తా, రాళ్ళు కొట్టు.
1: లేకపోతే ఏదన్నా అమ్మా, ఒత్తు పుణ్యానికి అంత అంత మాట్లాడంటావా?
0: అంటే ఏం చేస్తావురా గోంగూర?
1: ఇదిగో గోపాలమ్మా, పెద్దాడు అని చూస్తున్నా.
0: రేనయ్యారా, నేను వచ్చానంటే నీ సేపులు మారిపోతాయి.
1: అసన్ నోరు మూసుకో, ఇట్టోళ్ళని చాలా మందిని
0: చూశాలేడ్డ పలిసిందిరా నీకు? నాలాటోళ్ళని చాలా మందిని చూసావా?
1: చూడకుండా నువ్వే అన్న పెద్ద తోపు అయింది.
0: రేయ్ రేయ్ నూకడా, నా ఏళ గుద్దేనంటే మూది మూడొంకర్లు తిరిగిపోతుంది ఏమనుకున్నావు?
1: అబ్బో ఏమి తాగెరగడరా, పుట్టుకొచ్చినాడండి అరుశ్యంతుడు పక్కింటోడు.
2: ఇంకా ఆపుతారా మీ కురుక్షేత్రం?
3: ఏందయ్యా ఇది, ఇవాళ బ్యాందీ కొట్టిన ఇంట్లోకి తెచ్చేసిన పెట్టావే. నాది గోలగా ఉంటే లేక నువ్వు గోల చేస్తున్నావా?
2: ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంది నాయన?
0: అది కాదు నాయన, నీ నూకడు చూసినావా నన్ను ఎంత మాట అన్నాడు?
2: అందుకని నీకేళ్ళ రోసం వచ్చేసినదా? అంతే కదా?
0: మరంతే కదా. ఇదిగో వాడెంత వాడి బతుకెంత, ఓడు ఓడు నన్ను అంతంత మాటలు అంటావా?
2: చూన్నాయినా, నీకన్నా వయసులో చిన్నోడైనంత మాత్రాన్న నువ్వు అట్ట ఎందుకు మాట్లాడతావు?
1: అట్టన్నా ఓలడు, ఇది బాగుంది. ఏమన్నా నువ్వు పెద్ద మనిషి వాళ్ళడు.
2: ఊరుకో మామా, నాయన సంగతి నీకు తెలుసు కదా.
0: నోగరాజు,
1: ఏందమ్మా?
0: మా వాడన్నాడు కాబట్టి బాజుకుపోయినా పో.
1: అబ్బో లేకపోతే ఏం చేసేవాడు? ఏంది
3: ఆ ప్రణోకరాజు పొద్దుమానం ఏంది సంత?
1: చూడక్క మీ ఆయననే మాటలు, ఏందో పెద్దోళ్ళు అని ఓర్చుకుని పోతా ఉంటే నన్ను అసలు లెక్క చేయకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాడు.
0: రే నూక, రారా రారా, ఏం చేస్తావురా నువ్వు?
3: నువ్వు నోరు మొయ్యవయ్యా, ఏంది గోల?
0: చూడే లక్ష్మి, ఈ నూక నన్ను ఎంతెంత మాటలు అంటున్నాడు, ఏంది ఒళ్ళు పలుపువా? ఇవాళ ఈ సంగతి ఏదో తేలిపోవాలా? వాడిని మాత్రం వదలను. ఒరే నూక, ఇవాళ్ళని సంగతి తేలిపోవాలంటే
3: చాలే, కాని నువ్వు నోరు మూసుకో.
0: ఏంది నువ్వు అనేది? నీ కళ్ళ ముందరనే మొగుడిని అంతంత మాటలు అంటుంటే రోజన రాలేదండి నీకు.
3: ఓ మగుడు, ఒకసారి సొక్క కూడా నోట్లో వేసుకొని ఎరగని బంగారు మగుడు.
2: ఇంకా ఆపుతారా? ఏంది నాయన ఇదే, ఏంది పైసా ఇలుగు చేయని పనికిరాని మాటలు?
0: సరేరా, మాది పైసాకి రాని మాటలే గాని చెప్పు చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు.
2: మీరా ఏరాసామికి భయపడడం ఏం బాగోలేదు నాయన.
0: భయపడకుండా ఏం చేయమంటారు ఆయన?
3: ఇప్పుడు మళ్ళీ దాన్ని కదిలియటమేందుకో?
2: ఖచ్చితంగా కదిలియాల్సిందేనమ్మా. ఎప్పుడో ఆ కాలంలో 10 రూపాయలు పెట్టుబడి పెట్టి తెప్ప కొనిచ్చారని ఈ రోజు దాకా మనల్ని కుక్కల కన్నా హీనంగా బానిసల కింద చూస్తారా? ఏంది అన్యాయము?
0: నిజమే అనుకో, అందరూ నోరు మూసుకొని బతికేస్తా ఉంటే మనకే పట్టిందా అని.
3: సున్నాయినా, నువ్వు ఢీ కొడతా ఉండేది కొండతోటి, నీకేమవుతా ఉందో అనేది కదా మా బాధ.
1: చూడలుడు, ఆ ఏరోస్వామి కూడా డబ్బు ఉంది, తెలివి ఉంది. ఆ డబ్బుతోటి ఆ తెలివితోటి మనల్ని ఏమన్నా చేయగలడు, ఎట్టన్నా ఇరికిగలడు. మనం ఏం చేయగలం చెప్పు.
2: చూడు మావా, ఇప్పుడు మీరందరూ నా ఆయనకు నిలబడి

0: పెడితే అందరూ కలిసికట్టుగా ఎరాసామని ఎదిరిద్దాం. పక్క రేవులో ఉండే రేటుని మన రేవులో కూడా కట్టాలని అడుగుదాం. మర్యాదగా ఇస్తాడా? సరే సరే.
1: లేకపోతే ఏం చేద్దాం వలడు?
0: ఖాతాలు మార్చేద్దామని చెప్దాం, బెదిరిద్దాం.
2: మా గొప్ప మగవాడు పుట్టుకొచ్చాడు రా, అది నా కడుపునే పుట్టి. ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళల్లో ఆ ఈరాస్వామిని ఎదిరించి బతుకుదావరే. ఈ మాటలతో నా కైపల్ల సప్పగా దిగిపోయింది.
0: అస్తమానం కైపెక్కడం దిగడం కాకుండా మనమంతా ఒక్క మాట మీదకొస్తే ఆ ఈరాస్వామి ఏంది, వాడి తల్లో జేజమ్మనన్న ఎదిరించవచ్చు. అయినా ఇన్నేళ్ల నుంచి వాళ్ళకే చేపలేయడానికి మనోళ్ళకి ఎంత ఇచ్చారేంటి?
1: ఎంత ఇచ్చుంటారు? మా అయితే ఓ 10-12 రూపాయలు ఇస్తుంటారు.
2: అప్పట్లో చాలా ఎక్కువ.
0: అయినా మన కర్మ కాకపోతే దాన్ని తీర్చలేక సతికిలు పడిపోతున్నామా ఇన్ని రోజుల దాకా?
3: ఏం చేస్తావు నాయన, ఈ సముద్రంలో ఎలకాలమో చేపలు పడవు నాయన.
0: అప్పుడైతే బయట పనులకి పోవచ్చు కదమ్మా.
3: మన జన్మ బయటకు పోయేదే.
0: ఏ, ఎందుకు పోకూడదు?
3: బయట పనులకు పోతే నా మోసి అని మనోళ్ళు ఎవరు బయట పనులకి పోకుండా ఇంట్లోనే పొదుగుతా ఉంటారు. అదే సముద్రం మీద చేపలు పట్టే పని అంటే ఇక పొద్దు పోతా ఉన్నా ఆ పనే చేస్తా ఉంటారు. ఇది పద్ధతి.
2: అట్ట చేపలు పడినప్పుడు ఇంటి ఖర్చులు కానీ బయట ఖర్చులు కానీ ఆసామికాన్నే తీసుకునే పదవి పరకు అంతా కలిపి ఒకటికి 2 రాసి పెట్టి చివరికి మనం భరించలేనంతగా తయారు చేసినారు.
3: అందుకని ఓ నాయన, న్యాయము అన్యాయము అయిన దానికి కందానికి ఆ సామే సాయం చేస్తా ఉంటాడు కాబట్టి ఈ అన్యాయాన్ని ఇంతటితో వదిలే.
0: అదేం కుదరదమ్మా, ఆ ఈరాస్వామి కుటుంబం ఇన్నేళ్లుగా మనల్ని చేస్తున్న మోసాలని బయట పెట్టాల్సిందే, వాణ్ణి బజారుకేర్చాల్సిందే.
1: ఇదేందుమా ఇంత చెప్పినా? ఏంది ఇది, ఎట్ట తయారైనాడు?
2: ఈయన కొడుకు మనల్ని పైకి తేలుతాడా, బుడుంగన సముద్రంలో ముంచేస్తాడా అనేదే నాకు అర్థం కావట్లేదు. ఏమే లక్ష్మే, ఏంది ఈ సంగతి?
3: నాకు అర్థమై సచ్చిందంటా వాసులు. గుంపులో గోయిందా, రద్దీలో మానికమంటారు, ఆడట్ట ఉండకుండా ఈడొక్కడికే పట్టినట్లు చేస్తా ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పేది వాళ్ళ జోలికి పోవద్దురా నాయనా అనని, వింటాడా? ఎనడే
1: చూడుమా, ఈడొల్ల నీ ఇంటికి నీతో కలిసి తిరగతా ఉన్నందుకు నాకు కూడా మా చెడ్డ పేరు వస్తుంది. అది తెలుసుకో ముందర. నీ
2: వెళ్తున్నామా, నడు సముద్రంలో ముంచేసి నువ్వు మాత్రం ఒడ్డుకి వెళ్తావా?
1: లేకపోతే నీతో కలిసి నన్ను కూడా మునిగిపోమ్మంటావా?
2: తప్పుద్దండ్రా, ఇన్నేళ్ళుగా కలిసి తిరుగుతున్నాం కదా, కలిసి తాగుతున్నాం కదా. అరే ఇంట డాలలో నా బుర్ర మొద్దు బారిపోయిందిరా. అరే అరే ఈ సంగతి నువ్వే ఆలోచియాలరా.
1: ఇదిగో ఈయన మనం గాలం వేసి వెనక్కి లాగాల్సిందే, లేకపోతే నేను అనుకున్నదంతా జరిగిపోతుంది.
2: నాకు నమ్మకం లేదురా నోగరాజు. రే ఈడు మన మాట వింటాడా అని.
1: ఎంతమంది బలవంతం చేతి ఎనికి రాకుండా అడిగిపోతాడు గానే నేను వెళ్తున్నామా.
2: ఇదిగో ఏంది లక్ష్మి అట్ట చూస్తావు, ముందు ఇంట్లోకి రాయే, ఆకలేదు అన్నం పెట్టు.
3: అట్నే పదా
2: పోదా మరి.
4: ఏమయ్యా జోగినాథం?
5: చెత్తం చెప్పండి.
4: ఆ గోపాలానికి కబురు పెట్టావా?
5: ఎప్పుడో చెప్పొచ్చానండి.
4: మరి ఇంకా రాలేదే.
5: ఎంతైనా మీతో ఇవ్వరం కదండి, అందుకని ధైర్యం కూడా కూడగట్టుకోవాలిగా. అయినా ఆగితే బతుకుతారా, వస్తుంటారులేండి.
4: నా చేతి కింద రాలిన మెతుకుల్ని తిని బతికే ఈ ఎదవలకి అంత ఖండకావరమా? చూస్తాను, అది చూస్తాను. ఈ ఈరాస్వామి కన్నారే చేస్తే ఏమవుతారో అది చూస్తా.
5: అయ్యా అంత కోపడి బాగండి, కాసేపు బాగండి. మీరు చూస్తుండగానే ఆ గోపాలంగాడు కొడుకు మంత్రం వేసినట్టు మీ ముందు నిలబడిపోతాను. అడగండి.
4: ఆ ఎదవలో నేనిచ్చే డబ్బులతో తెగ తిని కొట్టుకుంటున్నారు. రాణి ఇవాళ అటో ఇటో తేలిపోవాలా, లేకపోతే ఎన్ని తరాల ముందర మా పెద్దోళ్ళు వాళ్ళకి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడన్నా ఇట్టడి గొడవచ్చిందా?

0: అనగాక మొన్న పుట్టిన ఈ పిల్ల నాయలు వచ్చి నన్నే ఎదిరిస్తాడా? రాణి రాణి, వాడు సంగతి తెలుస్తాను.
1: దండలు స్వామి.
0: ఎరా గోపాలం, మా ఓళ్ళు మీ ఓళ్ళ మీద చేపలాట చేయటానికి పెట్టుబడి పెట్టిన సంగతి నీకు తెలవదా?
1: అది ఇప్పుడే వారం అయ్యింది బాబు. 3-4 తరాల ముందర జరిగిన యదార్థం కదా బాబు.
0: మరి నిజమే కదా?
2: దాంట్లో అబద్ధం ఏముంది బాబు?
0: మరప్పటి నుంచి వస్తున్న ఆశారాన్ని కాదని, ఇయాలొచ్చిన నీ కొడుకు నా ఆసామితనాన్ని కాదని నన్ను గడ్డిపోస మాదిరిగా తీసి పారేస్తాడా?
1: అయ్యా ఈరసా గారు, వాడా లోక జ్ఞానం తెలియని పోసోడు. వాడి మాటల్ని పట్టించుకోకుండా లేడు సామే.
0: ఏంది వాడు, వాడు పశువుడా? వాళ్ళే అన్నవరా గోపాలం, అసలు పశువుడు అన్నోడు ఇట్టే మాట్లాడతాడా? ఓడి మాటలు పశువుడి మాటల్లాగా ఉన్నాయా? ఓడు పశువుడు కాదురా, ఓడు మీ కులంలో పుట్టిన అపర మేధావి.
3: ఏమో, మేధావులంతా మీ కులంలోనే పుట్టాలని రాజ్యాంగంలో రాసిందా?
0: అట్టనే నేను అన్నానా?
3: కళ్ళ ముందర జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికి మేధావులే కానక్కర్లేదు. ఏ మాత్రం ఆలోచనలోడైనా చాలు.
0: ఆహా, ఏందో మేం చేస్తున్నాం అన్యాయాలు?
3: తరతరాల నుంచి మా జాతిని మోసం చేయకుండానే వ్యాపారాలు చేస్తున్నారు మీరు.
0: వ్యాపారం అన్నప్పుడు ఎంతో కొంత మోసం ఉంటది, అందరికి తెలిసిందే.
3: ఎంతో కొంత మీరు చేసేదాన్ని ఎంతో కొంత అంటారా?
0: కాకపోతే ఎంత అంట?
3: అసలు మీ ఓళ్ళు మా ఓళ్ళ మీద పెట్టిన పెట్టుబడి ఎంత? మాపై వస్తున్న లాభాలెంత? మీరు మా మీద దోచుకునేదెంత? మా దగ్గర శాపలు తీసుకునేది ఎప్పుడు? మాకు లెక్కలు చూసి డబ్బులు ఇచ్చేది ఎప్పుడు?
0: ఆహా, అంతేనా? ఇంకేదన్నా మిగులుందా?
3: ముందీటికి సమాధానం చెబితే మిగతా తర్వాత చెప్తాను.
0: ఒరే పిల్లనాయాల, సరిగ్గా కొద్ది తరాలు వెనక్కెళ్తే చేయటానికి పని లేక ఆ ఇసుక దెబ్బల్లో తిరుగుతా ఉంటే మా ముత్తాత దయదలిసి ఫోన్లే బతుకుతారని వలలు తెప్పలు కొనిస్తే ఆ తెప్పల మీద చేపలు నేటాడి మాకిస్తే మేమిచ్చిన డబ్బులతో ఇంతోళ్ళైనారు. ఆ ఏళ మా ఓళ్ళు మీ వాళ్ళకి డబ్బులిచ్చి చేపలేట సామాన్లు కొనియకపోతే ఈరోజు మీరంతా ఏడుండేవాళ్ళంట. ఎరా గోపాలం, ఎరా నూకరాజు, ఈ సంగతి అంతా మీ పెద్దోళ్ళు మీకు చెప్పలేదా? దాన్ని మీరు మీ కొడుకులకి చెప్పాలి కదా. అట మీరెందుకు చెప్పలేదంట?
1: నిజమే స్వామి, తమరు చెప్పిన దాంట్లో అచ్చిరం ముక్క కూడా పొల్లు లేదు.
0: మరి నీ కొడుకు ఎందుకు చెప్పలేదంట?
2: చెప్పకుండా ఎట్టుంటాం స్వామి?
1: చెప్పినా నా కొడుకు వింటాడా స్వామి?
0: ఈనాడు ఆడెందుకు వింటాడు? అట్ట ఇంటే ఓడెందుకు తెలియగలడవుతాడు? వాడికి అస్తమానం మమ్మల్ని ఆడిపోసుకోవాలా, మా ఉసురు పోసుకోవాలా? అదేమంటే మీ జనానికి మా మీద ఉండేది లేనిది ఏదోదో చెప్పి మీ కాడ హీరోలు అయిపోవాలా, మా పరువు బజార్కి ఇచ్చాలా? అదేగా, అదే వాడి ఆలోచన అంతా.
3: ఈడెవడో పనులు లేకుండా గోళ్ళు గిల్లుకొని కూసోలా. ఈ పెద్దవాడు ఏదేదో సేవ చేసినట్టు డబ్బాలు కొట్టుకుంటే కుదరదు. మా ఊళ్ళు అమాయకత్వం మీద తెలివిగా వ్యాపారం మొదలెట్టి ఈ రోజు దాకా తరాలు మారినా చేస్తూనే ఉన్నారు. మా ఊళ్ళకి ఏతాక సాయం చేసి మా మీద తాటేక ఆదాయం దొబ్బుతున్నారు. లెక్కలు తెలవని మా ఏలిముద్ర లోకానికి అసలు వడ్డీ చెత్త చేసి మూలిగే నక్క మీద తాటికాయలు మోపి మేం భరించలేంతగా తయారు చేసి మా మెడకి ఉరితాడు బిగిస్తున్నారు.
0: ఆహా, మా మీద చాలా పరిశోధన చేసినావే. ఇన్ని రూల్స్ మాట్లాడడం కన్నా మా బాకీల్ని తీర్చేస్తే ఏ గొడవ ఉండదు కదా. అప్పుడు మిమ్మల్ని ఎవరు అడగరుగా.
3: ఎట్టా తీరుస్తాం? అయ్యి ధర్మ వడ్డీలా, దౌర్జన్య పొడ్డీలా? అసలెక్కడుందో శివరెక్కడుందో కనీసం మీకన్నా అర్థమవుతుందా? అంతా ఇంత చూస్తా ఉంటే మా ఓళ్ళునే శాశ్వతంగా మీ కింద బానిసలుగా ఉండేటట్టు చేసుకున్నట్టుంది.
0: ఆహా, మరి మీ పైన పెట్టిన దానికి వడ్డీ వేసుకోవద్దా?
3: ఇక్కడైనా ఇంకే రేవులోనైనా ఉందా? అయినా మా మీద ఎంత పెట్టినారు, మీరెంత తీసుకుంటున్నారు, ఏ లెక్కన్నా సరిగ్గా రాసిచ్చినారా? అదంతా తప్పులు తడక.
0: నోర్మయ్, ఏదో పిల్లాడు కదా అని చూస్తా ఉంటే ఆబాని రెచ్చిపోతున్నావే. ఆ మాంతరం అప్పులు తీర్చలేని మగోళ్ళకి ఇంత బడా ఎందుకంట?
3: ఎరాస్వామి, మాటలు జాగ్రత్తగా రానే. మా శమన పరమానంగా జుర్రి బలిసిన మదంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు.
0: రే పిల్లనాలా.
3: కాదు, నీ పాలిట పిడుగుని

0: ఇన్నాళ్ళు మా ఊళ్ళ చేత వంగి వంగి దన్నాలు పెట్టించుకున్నారు. మా పెద్దోళ్ళని అరే ఒరే అని పిలిచినారు.
1: అయితే ఇప్పుడు ఏం చేస్తావంట?
0: ఇక నుంచి అట్టా పిలవడం కుదరదంట.
1: అదే ఎందుకంటాను?
0: మీకన్నా మేము దేంట్లో తీసిపోయినామంట?
1: డబ్బులో అంటాను.
0: డబ్బుతోటే ఈ ప్రపంచకంలో పొద్దు పొడస్తా ఉందంటే నీ అంత తెలివి తోకువాడు ఎవడో లేరంటాను. మీరు తినే తిండి ఇంకొకరు పండించాల, మీరు కట్టుకునే గొడ్డలు ఇంకొకరు నేయాల, అది మాసిపోతే ఇంకొకరు ఉతకాల, మీరేసుకునే చెప్పుల్ని ఇంకొకరు కొట్టాలా, ఇట్టా చెప్పుకుండిపోతే ఈ లోకంలో ఏ మనిషి కూడా ఇంకొకరు సాయం లేకుండా బతకలేడన్న సంగతే మీరు గుర్తుంచుకోవాలా.
1: అరే పిల్లనాలా,
0: ఆగక్కడ. నువ్వెట్టా 9 నెలలకు పుట్టావో నేను అట్టా పుట్టినాను. నీలో ఎర్రటి నెత్తురున్నట్టే నాలో కూడా ఆ నెత్తురుంది. అలాంటప్పుడు నువ్వంటే నేనెందుకు భయపడాలా?
1: ఎందుకా? నాకు బాకీ ఉన్నందుకు?
0: ఆ బాకీలు అడ్డం పెట్టుకుని మా ఈపులపై సారీ చేయడం లేదా?
1: ఏయ్, ఒక్కసారి అండి, ఇంకేదన్నా చేస్తాం. నువ్వేం చేస్తావు రా పిల్లనాయాలా?
0: ఇంతకన్నా నువ్వేం చేస్తావో చెప్పు. 100 ఏళ్లుగా మా వాళ్ళని బానిసలుగా మార్చి పాతాలను తొక్కేశారు. ఇంకట్టా జరగడానికి ఈల్లేదు. డబ్బులిచ్చినంత మాత్రాన మీ కింద అణిగిపోవలసిన అవసరం లేదు.
1: అంత గట్టిగా గుంజుకుంటున్నావే, చేతైతే మా బాకీల్ని తీర్చిపారేసేయి.
0: ఇంతగా గుంజుకుంటున్నా, నువ్వు న్యాయంగా మీ బాకీలంతా చెప్పు, తీర్చేస్తావు.
2: ఒరే రాజేశ, ఏందిరా నువ్వు, ఏం చూసుకుని ఇట్లా రెచ్చిపోతా ఉన్నావు? ఈ సాహుకారు బాకీ తీర్చడం అంటే తమాషా అనుకున్నావు ఏంది?
3: ఒరే నాయన, నువ్వు అసలు తలకాయ ఉండే మాట్లాడుతున్నావా?
0: మనసుంటే మార్గం ఉంటుందిలే, నువ్వు గమ్మునున్నాయినా?
4: ఏందిరా గమ్మునుండేది, అవి డబ్బులు రా, చెల్లపెంకులు కావు.
0: ఆ సంగతి నాకు తెలుసులే, నువ్వు గమ్మునుండమ్మా.
2: ఒరే అల్లుడు, ఎందుకు మాట్లాడేది? అయ్యి డబ్బులు రా, అయ్యి లేకనే మన పెద్దోళ్ళ కాన్ నుంచి ఈరోజు దాకా ఈళ్ళ కింద పనిచేస్తా ఉండేది.
0: నోకరాజు మామా, మీ ఆలోచనల్ని ఆ సముద్రంలో కలిపేయండి. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. మన మీద పెట్టుబడి పెట్టే దాంట్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి.
4: ఏంది నాయన నువ్వు చెప్పేది? ప్రపంచానికి దూరంగా ఈ సముద్రపు ఒడ్డులో నిక్కుష్టపు బతుకులు బతుకుతా ఉండే మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ ఆసామి ధైర్యం చేసి ముందుకొస్తాడంటావురా? ఈ ఆసాములంటే వాళ్ళ పెద్దోళ్ల కాలం నుంచి ఇట్ట మన మీద పెట్టుబడి పెట్టి ఉన్నారు కాబట్టి, పైగా ఈ ఊరోళ్ళే అయినందువల్ల వాళ్ళకి తప్పటం లేదనుకుంటా.
0: వాళ్ళకి తప్పక కాదమ్మా, ఇవాళ మనం లేకపోతే వ్యాపారం చేయడానికి గతి లేదు ఇళ్ళకి. ఇవాళ సముద్రం నుంచి మనం ఏటాడే చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు బంగారం కన్నా విలువైందిగా అమ్ముడవుతున్నాయి ప్రపంచంలో. అట్టాంటప్పుడు మనం ఎదురు తిరిగితే ఇళ్ల వ్యాపారాలు వదులుకొని లచ్చ లచ్చ నష్టపోవాలా? కాబట్టి మనల్ని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. అందుచేత మీరంతా ఇళ్ళకి భయపడకుండా నా వెనక నిలబడండి. మనం సముద్రం మీద గొడ్డి సాకిరి చేసేవాళ్ళమే కానీ సావరపోతున్నాం కాదు. కాబట్టి మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ రేవు నుంచి అయినా ఆసాములు వస్తారు. ఎట్టా మన కాడ డబ్బు రుసులు చేస్తారో అది చూద్దాం.
4: ఒరే నాయన, ఏంద్ర నువ్వు మమ్మల్ని బతకనిస్తావా లేకపోతే సావమంటావా?
0: ఎందుకమ్మా అంతలా భయపడతావు? నేను మాట్లాడేది తప్పు కానప్పుడు ఎవరికీ భయపడను. మనందరి బాగు కోసమే కదా నేను మాట్లాడేది.
4: పేదోడు కోపం పెదవికి సేట అంటారా? పెద్దోళ్ళని ఎదిరించి పెద్దోడు అనిపించుకుంటావా?
0: పెద్దోళ్ళు ఈళ్ళు పెద్దోళ్ళు ఎట్లా అవుతారమ్మా? మన నిండా ముంచి మిద్దెలు మేడలు కట్టుకున్న దుష్ట గ్రహాలమ్మా ఇలాంటి ఆసాములు.
4: వదిలే, ఎటు పోయేది అటు పోతాది, దారిని పోయే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటావా?
0: ఇది దరిద్రం కాదమ్మా, మన జాతికి పట్టిన ఏలినాటి శని. ఆ శనన్నా 14 ఏళ్ళకి వదులుతాదంటారు గాని ఈ శని మాత్రం తరాల లెక్కన తిష్ట వేసింది మన ఇళ్లలో.
4: ఇంతమంది చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు కదా, ఎవడన్నా నీలాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? వాళ్ళందరికి పట్టిన కర్మ నీకెందుకా అని నా బాధ.
0: ఏం కాదులే, నువ్వు గమ్మునుండమ్మా, ఈ దెబ్బతో ఈళ్ళ గోవ గూయమనాల.
3: మరి ఆయన డబ్బులు కట్టమంటున్నాడే, ఇప్పుడంత డబ్బులు ఏడ్నిచ్చేస్తావురా?
0: అవతల రేవులో ఉండే ఆసాముల్ని సిద్ధం చేసి ఉంచాలే. ఇలా ఊ అంటే రేపు ఈ పాటికి డబ్బు సంచులు వచ్చి పడిపోతాయి. అట్టా జరగడానికి ఆసాము ఒప్పుకోడని నాకు తెలుసు.
2: అవును గాని రాజేశ, ఆ రేవు ఆసాములు వచ్చి మనకు పెట్టుబడి పెడతామంటే ఈ ఆసాము ఒప్పుకుంటా?

0: ఒప్పుకోడంటావా?
1: ఒప్పుకోక ఏం చేస్తారు? ఈ ఊరేమన్నా ఈయన గుత్తాకి తీసుకున్నారా? అప్పుడు మన వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు, ఇప్పుడు మనం వద్దనుకుని డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నావు, కట్టేస్తున్నావు, అంతే కదా?
0: ఒరే అల్లుడా, నువ్వేంటో పగటి కలలుకుంటున్నావు గాని ఈ చేపలు పట్టే మొఖాలను చూసి ఎవడన్నా పెట్టుబడి పెడతారా?
1: అతనుకునే ఇన్నాళ్ళు మీరంతా బాయిలో కప్పల మాదిరిగా బతుకుతున్నారు, అసలు ఎవడన్నా మనకి పెట్టుబడి పెట్టడానికి వస్తాడేమో అని విచారించినారా?
2: విచారిస్తే మాత్రం దొరికేస్తారా?
1: ఇప్పుడు దొరకలా? ఈ ఈరాస్వామి బాకీ కట్టమని అడగమను, 2 రోజుల్లో మన బాకీ డబ్బులన్నీ కట్టేస్తాం.
3: అది సొత్తా, నా ఊళ్ళో నాకు పోటీగా ఎవడొచ్చాడో నేను చూస్తానరా.
1: ఈ ఊరేం నీ బాబు జాగిరి కాదు ఈరాస్వామి. ఇన్ని తరాల నుంచి మా జనాన్ని పీకుతున్నది చాలు. ఇప్పుడు నిజాయితీగా మేం కట్టాల్సిన బాకీలంతా చెప్పు, రేపు ఈ పాటి కట్టి పారేస్తాం. లేకపోతే నీ మీద సీటింగ్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి ఈడుస్తా.
3: ఏయ్, ఎంత పొగర్రా నీకు, నన్నే పోలీస్ స్టేషన్కి ఈడుస్తావా? ఇన్ని తరాల నుంచి మేమిచ్చిన డబ్బులతో బతికి ఇప్పుడు నా మీదనే కేసు పెడతావా?
1: మీకిష్టమైన రేటు కట్టి మా మీద శమదోపిడి చేశారు, ఇవన్నీ పోలీస్ స్టేషన్లో చెప్తే నీకే ఇంకా మోపోతుంది, అది తెలుసుకో.
4: ఏడు శానా ముదిరిపోయినాడు, ఏడికి శానా సంగతులు తెలిసినట్టుంది. ఏ పెట్టుబడి పేరు చెప్పి ఇన్ని రోజులు ఈ చేపలని భయపెట్టాను? ఆ కట్టుబాట్లు ఇప్పుడు పని చేయవని ఈ కుర్రాడికి తెలిసిపోయినట్టుంది. ఎన్నాళ్ళుగా ఈ చేపలోల మీద అరాచకాన్ని సాగించాను, ఈరోజు ఈ పిల్లాడి కడ అవన్నీ సాగేటట్లేదు. ఇప్పుడు మొండిగా ఈడి కాడ తెగేలాగా లాగితే నా వ్యాపారం అటకెక్కిపోతుంది. బయట రేవుల ఆసాముల కాడ నుంచి డబ్బులు తెచ్చి నా బాకీల్ని కట్టేస్తే ఇంకే ఊళ్ళో నాకు వ్యాపారం ఏముండదు. సావుకారని ఆసామని జనాల కాడ పిలిపించుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఈడుతో గొడవ పడకుండా రాజీ చేసుకోవటమే చాలా మంచిది. అందువల్ల ఈరోజుకి వీళ్ళని గమ్ముగా పంపించేస్తాను. ఆ జోగినాథం.
5: హాయ్, ఇక్కడే ఉన్నానండి, చెప్పండి.
3: ఈరోజు ఈ వ్యవహారాన్ని వాయిదా వేస్తున్నాను, ఇంకొక రోజు మాట్లాడుకుందామని చెప్పి పంపించేయి.
5: చెప్తాం. అలాగేనండి. ఇన్నావుగా గోపాలం అయ్యగారు మాటలో
6: అయ్యా,
5: మీ వ్యవహారాన్ని వాళ్ళు ఆయుధ వేసినారు కాబట్టి ఇంకో రోజు రండి, వెళ్ళండి.
6: సరే అయ్యా.
1: ఇంకొక రోజు ఎందుకు? ఇలా తెలిసేమనండి.
5: ఇదిగో రాజేశ, పొట్టేళ్ళు ఇష్టమా దేవరిష్టమా చెప్పు. ఆయన దేవుడు, మీరు పొట్టేళ్ళు కాబట్టి ఆయన పిలిచినప్పుడే వద్దురు గాని. పదండి పదండి పదండి.
0: ఇదిగో అల్లుడు, ఆ స్వామి ఈడదాంక లాక్కొచ్చి తీరా డబ్బులు కట్టేస్తామని నువ్వు చెప్పేరేకి సటుక్కున వాయిదా వేసేసినాడంటే డెడ్డెడ్డెడ్డెడ్డె, ఏదో కిరికిరి ఉందరో.
1: నీ చెప్పే కదా మామా, అవతల రేవుల ఆసామి మాట ఎత్తేరేగి అయ్యగారు ముఖంలో రంగులు మారిపోయినది, నేను కనిపెట్టా.
2: సరేలే, పోదాం రాండ్రా, ఆసామి ఎప్పుడు చెబితే అప్పుడే వద్దాం, పగల్లే.
1: అమ్మా అమ్మా, నాయనా నాయనా, బయటికి రండి బయటికి రండి.
2: ఏంద్రా నాయన, ఏందంత హుషారుగా ఉన్నావు?
1: మన పంపం నెగ్గింది నాయన, ఆ ఏరాసామి కాలవేలనికి వచ్చేసినాడు.
7: ఏందయ్యా, ఏం జరిగినదే?
1: చూసావమ్మా, ఆ ఏరాసామి ఇంకా మనల్ని తొక్కేయాలనుకున్నాడు, కానీ వాళ్ళ వల్ల కాలేదు, కాలవేలనికి వచ్చేసినాడు. మనల్ని కాళ్ళ కింద సీమల్లాగా ఇన్నాళ్ళు చూశాడు, ఇప్పుడు మన కాళ్ళ కింద సీమ అయిపోయినాడమ్మా.
7: ఏందిరా అయ్యా, ఏం జరిగిందో వివరంగా చెప్పు నాయనా.
1: అదేనమ్మా, ఆ ఈరాస్వామి ఇన్నాళ్ళకి కళ్ళు తెరిచి నేల మీదకి వచ్చేసినాడమ్మా.
7: ఏమైంది ఏమైంది నాయనా, ఆ ఆసామి ఏమన్నాడు?
1: ఇంకేమంటాడు, ఆసామన్న అహంకారంతో మూసుకుపోయిన కళ్ళను తెరిచి నేల మీదకి వచ్చేసినాడు.
7: అసలేమైంది నాయనా?
1: ఇంకా లాగితే వ్యాపారం చెడిపోద్దని కాలబేనానికి వచ్చినాడు.
2: అంటే ఏమైంది నాయన?
1: మనం ఇయ్యాల్సిన పెట్టుబడి బాకీలో తీర్చాల్సిన అవసరం లేదని, ఇంకా పక్క రేవులో ఏ రేటు ఉంటే ఆ రేటే కట్టిస్తానని చెప్పి పంపించేసినాడు.
7: నిజంగానా నాయన? మా నాయని, నువ్వు చాలా సాధించావు, నా బంగారు కొండ.
2: వాడు నీకైనా కొడుకు నాకాడా, మరి నేను మాత్రం సంతోషించొద్దా?
7: అట్నే సంతోషించాయి, ఎడెవరు కాదన్నారు.
2: ఒరే నాయన, నువ్వు పెద్ద తలకాయలతో పోట్లాడికి పోతా ఉంటే మా కడుపులో ఏం

0: అగ్గి పుట్టేదిరా. ఏం చేస్తాం వాళ్ళ పెద్దోళ్ళు తరాల లెక్కన కూర్చొని తిన్నా తరగని డబ్బున్న వాళ్ళు మనవా? ఇంకా మన సంగతి తెలిసిందే కదా.
1: అవునయ్యా, వాడు మన కడుపును పుట్టిన ఒక్కగానొక్క నర్సు కదా, మరెట్టా తెలిసి తెలిసి ఆ పెద్దోళ్ళ మీదకి గొడవకు పంపిస్తావా ఏటి?
0: అందుకే కదా మనం కుల్లి కుల్లి సత్తా ఉండేది.
1: నాయనా, ఇది నిజమేనంటావా? ఏందో కాని నాకు నమ్మకం కుదరట్లేదు.
2: ఇంకా నమ్మకం కలగటం లేదేంటి ఎట్టక్క? ఆ ఏరాస్వామి పిలిచి చెప్పింది నాకే. మావా, ఎన్ని రోజులకి ఈ ఆసాముల బారి నుంచి మనకి విముక్తి కలిగిందంటావు? ఓ గోపాల మావా.
0: ఏమి రనూక?
2: ఓ లచ్చమ్మక్క.
1: ఏందయ్యా?
2: మీ కొడుకు నిజంగా శానా గొప్పోడే. మన జాతిని ఈ ఆసాముల శర నుంచి ఇడిపించడానికి పుట్టిన కారణ జన్ముడబ్బా.
0: అవును అవును ఒకరాజు, ఇన్ని రోజులు ఇన్ని తరాలు గడిచిపోయినాక ఇప్పుడు నా కొడుకు చేతల మీదగా ఇమిక్తి కలిగినాదంటే నిజంగా మనసు సంబరంతో పొంగిపోతుందనుకో.
1: తమ్ముడా నోకరాజా, మీకే అట్టా ఉంటే 9 నెలలు కడుపులో ఎట్టుకుని కన్నదాన్ని నాకెట్టా ఉండాలా?
2: అవునక్క, వాడు ఇన్ని రోజులుగా ఆ ఈరాస్వామి దౌర్జన్యాలను ఎదిరిస్తూ ఉంటే ఏందిరా ఈడు బలిసినోళ్ల మీదకి పోతా ఉన్నాడు, శానా దెబ్బతింటాడే అని భయపడిపోయేవాణ్ణి. కాని మనోడు ధైర్యంగా నిలబడి దేనికి భయపడకుండా ఆ ఏరాస్వామి రాచకాలను బయటపెట్టి అనుకున్నది సాధించినాడు. తరాల లెక్కన బానిస బతుకులు బతుకుతా చీకట్లో మగ్గిపోతా కోనారిల్లుతున్న మన జాతికి ఇలా విముక్తి కలిగించినాడు.
0: నిజమేనా నోకరాజు, ఇన్ని రోజుల నుంచి ఆ సముద్రం మీద ఎన్నో కష్ట నష్టాలు కోర్చి చేపలను ఏటాడి ఈ ఆసాములు చేతికిచ్చి వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు డబ్బులు ఇస్తే అందుకొని పట్టుపోసుకునే వాళ్ళం కదా. ఆ ఆసావినే దేవుడు వేయించి ఆయన మాటే ఏదంగా గౌరవించిన వాళ్ళం కదా. ఏ రోజన్నా ఆ ఆసావి చేసేది తప్పని అనిపించలేదు ఇందిరా మనకి?
2: ఎట్టనిపిస్తుంది మావా, మన పెద్దోళ్ల దారిలోనే మనము నడిచినాం. అందుకే ఆ ఆసాము చేసే మోసాల్ని కనిపెట్టలేకపోయినాం. ఈయాల నీ కొడుకొచ్చి ఆ ఆసాము చేసే మోసాలన్నీ బయటపెట్టి యాళ్ళ కింద నుంచి మగ్గిపోతున్న మనల్ని ఈ చీకటి నుంచి బయటపడేసినాడు.
3: ఈయాల నుంచి ఇంకా అట్లా జరగదు నాయన. మనం శాపలేసిన వారానికే లెక్క చూసి మన డబ్బులు మనకి ఇయ్యాల్సిందే. అది కూడా పక్కరేవులు ఆసాములు కట్టించే రేట్లే కట్టియ్యాల. అప్పట్లాగా వాళ్ళకి తోచినట్టు చేయడానికి ఈలేదు.
0: ఈ లెక్కన మన పెద్దోళ్ళ కానించి ఇప్పటిదాకా ఎన్ని లక్షలు నష్టపోయామో.
2: ఇంకిప్పుడు కూడా మనం కన్ను తెరిచుండకపోతే ఇంకెన్ని లక్షలు నష్టపోయేవాళ్ళమో.
1: దేవుళ్ళు ఎక్కడి నువ్వు వచ్చి మన ఊళ్ళందరినీ ఆదుకున్నావు నాయన.
0: నాయన రాజేశు, నువ్వు నా కడుపును పుట్టిన హానిముత్తే అనివి. నిన్ను కన్నందుకు నా మనసు ఆనందంలో పొంగిపోతా ఉందిరా.
1: ఆగడా, ఓ ఎగేసుకుంటావేటి?
0: ఏందే నీదే?
1: నువ్వు కన్నావా?
0: నువ్వే కన్నావు లేవే నా లక్ష్యమే.
1: అట్టాను, ఇది బాగుంది.
0: అబ్బా, ఒక్క మాట కూడా పొల్లు పోనీవి కదే.
2: బాగుందక్క, నువ్వు చెప్పింది నిజమే కదా. ఈ గోపాలమామ చెప్పేది అబద్ధం.
0: ఏంద్ర దరిద్రమ కూడా నేను చెప్పేది అబద్ధమా? వాడు ఎవడు పుట్టినాడు చెప్పరా గాడిద.
2: అబ్బా, నీతో పెద్ద గొడవే మావా. ప్రతి దాంట్లోనూ
0: గొడవగాక మా ఇద్దరి మధ్యలో ఈ లెక్కన పుల్ల పెడదాం అనుకుంటున్నావా? రే గోబ గుయ్యం అంటుంది రోయ్. అది సరేగానే నొకరాజు.
2: చెప్పు మావా.
0: మనోడు ఈరోజు మన జాతికి చేసిన గొప్ప సాయానికి మనం అంతా పెద్ద పండుగ చేసుకోవాలరా. ఈ సంగతి ఊరి పెద్దలందరికీ చెప్పేసి అమ్మోరికి పెద్ద జాతర చెయ్యాలి. విన్నావా?
2: విన్నాలే మావా. అట్టయితే గుడికి అడిగి పోదాం రా.
3: వద్దులే నాయన, మీరంతా జాతర పేరు చెప్పి కళ్ళు బ్యాందులు తాగడం నాకిష్టం ఉండదు.
0: ఊరుకోరా, నీకేం తెలవదు. ఇదిగో నువ్వు తాగపోతే పోయే, నువ్వు కానీ మమ్మల్ని తాగొద్దని మాత్రం సమ్మతురావు. బతుకులిట్టనే తెల్లారిపోతాడు కానీ ఆ మాట మాత్రం చెప్పొద్దురా. పోదంటారా నువ్వు?
2: పద మామా,
0: పద.
2: అల్లుడు వెళ్ళొత్తాం.
1: నువ్వు రానాయన, అన్నం వడ్డిస్తా.
3: అట్నే పదమ్మా.
4: మీరు ఇంతవరకు పండుగొచ్చింది నాటకం విన్నారు.

రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, నూకరాజు శ్రీ గోపిశెట్టి వర్మ, గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్, లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
3: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. తెలంగాణ రాష్ట పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న

ఢిల్లీలో పర్యటించనున్నారు. హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనను తాము స్వాగతిస్తున్నామని తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తెలిపారు. ప్రధాని పర్యటనలో తెలంగాణకు పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ది ప్రాజెక్టులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు. నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ ఏడాది మహానాడు నిర్వహించనున్నట్లు రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. మాతృదినోత్సవం సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాతృమూర్తులందరికీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ ఎవరూ చేయొద్దని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. తల్లుల త్యాగాలను మరవద్దని పేర్కొన్నారు. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా నవజాత శిశువుల పునరుజ్జీవన నైపుణ్యాలను బలోపేతం చేయడంతో పాటు నవజాత శిశువుల మనుగడను మెరుగుపరచడానికి నేషనల్ నియోనాటాలజీ ఫోరం నేతృత్వంలో దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో ఒకరోజు ఒక దేశం ఒక లక్ష్యం అనే ఇతివృత్తంతో జాతీయ ఎన్ఆర్పి దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ లక్నవు సూపర్ జైంట్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి సీఎస్కే జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. లక్నవు సూపర్ జైంట్స్ 5 ఓవర్లలో 77 పరుగులు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

కాంగ్రెస్ ఇంద్రలోక ప్రశ్న చివరి ప్రశ్న మిగిలిపోయింది. ఆన్సర్ చెప్తున్నాను కదా, చిట్టెల రామకృష్ణ శ్రీదేవి తేజస్విని పంపించారు కాదండి, నేను చెప్తా సార్, మీరు అడిగిన ప్రశ్న సమాధానం అంటున్నారు. శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, అశోక్ బాబు, బిజిలి వెంకటేష్ గారు. ఓ సూపర్, రైట్ ఆన్సర్. అందరికీ కూడా ఆన్సర్స్ ఇచ్చేస్తానండి. దమ్మచి వెంకటేశ్వరి కుటుంబ సభ్యులు పంపించారు. గొల్లపూడి మారుతిరావు అంటున్నారు, కాదు కేదటి విజేష రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్. ఎల్లా సుబ్బారావు గారు రైట్ ఆన్సర్. అందరికీ కూడా రైట్ ఆన్సర్స్ అవుతాయి ఇప్పుడు. ఎవరు పంపించారు? రామకృష్ణ గారు పంపించారు, రైట్ ఆన్సరే. నెక్స్ట్ దస్తగిరి సాంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు అండి. బెంగళూరు నుంచి ఉషశ్రీ గారు పంపించారు. జమలయ్య అంటున్నారు, ఆన్సర్ జమలయ్యానా? కాదు, వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు ఇప్పుడు పంపారు, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎస్, ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ఇంచుమించు అంటే 12-13 జాతీయ బహుమతులు తెచ్చిపెట్టింది మరెవరో కాదండి, మన రేడియో రామ్, ఎస్వి శ్రీరామమూర్తి. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. చివరిగా మరో సందేశం. ఎస్, ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు, హాయ్ చిరబాబు గారు అంటున్నారు, ఆన్సర్ పంపారు అనుకున్నాను. హాయ్ అండి,

0: Shakti FM 101.3.
1: మదర్స్ డే సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మ, మదర్, తల్లి తన బిడ్డలను ఎంత చక్కగా చూసుకుంటుంది. తను తినకపోయినా సరే బిడ్డలకు కడుపు నిండా పెట్టాలనే తపన, తాపత్రయం, ఆత్రుత అమ్మ మనసులో ఎప్పుడూ ఉంటుంది. పశుపక్షాదులకు సైతం తన బిడ్డలను ఎంత ప్రేమగా చూసుకుంటాయి కదా. ఏదైనా సరే ఉపద్రవం వచ్చినా, ఉప్పిన వచ్చినా, ప్రమాదం వచ్చినా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కాపాడుకుంటుంది అమ్మ కదా. అమ్మ ప్రేమకు వెలకట్టలేను, అమ్మని మించిన దైవం లేదు కదా. మాతృదినోత్సవ శుభాకాంక్షలు మీకందరికీ.

0: స్టూడియోలో సమయం చూస్తే 4 గంటల 8 నిమిషాలు దాటి 45 సెకండ్లు అయిపోయింది. వివిధ కదా, వివిధాలు స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎవరో కాదు, మన జేఎస్వి వచ్చేసింది, ఇంటర్వ్యూ తెచ్చేసింది. ఓ, ఇంటర్వ్యూ చేస్తుంది కదా. జస్ట్ కంటిన్యూ.
1: హాయ్, హలో, నమస్తే. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ ఆర్జే జేఎస్వి తో. హే, ఈ రోజు చాలా చాలా స్పెషల్ డే అన్నమాట. ఏంటి ఆ స్పెషల్స్ అంటే, ఆకాశవాణి 90 వసంతాల వేడుకలలో భాగంగా మీ అందరినీ పలకరించడానికి మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే రెడీగా ఉన్నారు. ఇంతకీ ఆ స్పెషల్ గెస్ట్ పేరేంటో తెలుసా? పేరు ఎంత రమ్యానందాన్ని కలిగిస్తుంది అంటే, తను పాడుతున్న, వయలిన్ వాయిస్తున్న అంతటి అమితానందాన్ని అందరూ కూడా ఆస్వాదిస్తారు. సో ఇంకా నేనైతే లేట్ చేయను. వెల్కమ్ వెల్కమ్ రమ్యా కిరణ్ మయ్యి.
2: థ్యాంక్ యూ వైష్ణవి, థ్యాంక్ యూ హ్యావింగ్ మీ హియర్.
1: ఎలా ఉన్నారు?
2: బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజు డే స్పెషల్ మదర్స్ డే కదా, మరి మదర్స్ డే సందర్భంగా ఈ రోజు మా స్టూడియోకి, అందులోనూ ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విచ్చేశారు, ఒక మంచి పాటతో అమ్మకి డెడికేట్ చేస్తూ స్టార్ట్ చేస్తారా?
2: తప్పకుండా.

0: పాటతో ఈ మదర్స్ డే సందర్భంగా మీరు మాతో ఇలా సమయాన్ని గడపడం చాలా ఆనందంగా ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు రమ్యా కిరణ్మయి, మీ పేరులోనే ఒక ఆనందం దాగుంది. సో ఆ ఆనందాన్ని సంగీతం వైపు మలిచినటువంటి మీ యొక్క మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ వాట్స్ యువర్ స్టోరీ?
1: తప్పకుండా. మా తాతగారు శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు గారు, ఆయన వయలిన్ మరియు గాత్ర విద్వాంసులు. ఎంతోమందికో సంగీత పాఠాలు చెప్పి ఎంతోమంది విద్వాంసుల్ని తయారు చేశారాయన. సో మా ఇంట్లో ఏంటంటే ఎప్పుడు పొద్దున్నీ రాత్రి వరకు కూడా సంగీతమే ఉండేది. సో అందరూ ఇంట్లో, మా ఇంట్లో ఒక మ్యూజిక్ స్కూల్ ఉండేది. సో వయలిన్, వోకల్, వీణ క్లాసెస్ అవి అవుతూ ఉండేవి. సో అలా వింటూ.
0: మీ తొలి గురువులు మీ తాతగారే?
1: అవునండి. తర్వాత మా గురువులు శ్రీమతి డాక్టర్ పంతుల రమగారి దగ్గర వోకల్ అండ్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారి దగ్గర వయలిన్ కూడా కంటిన్యూ చేస్తున్నాను.
0: జీవితం సప్తస్వరాల సమ్మేళనం అనేటువంటి మాటకి మీ లైఫ్ స్టోరీ ఒక నిదర్శనం అనొచ్చు, అంతేనా?
1: అబ్సొల్యూట్లీ.
0: సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి, ఆకాశవాణితో మీ సంగీత ప్రయాణం ఎలా సాగింది? వాట్స్ యువర్ ఫస్ట్ రికార్డింగ్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్?
1: ఫస్ట్ నేను బాలగాన కచేరీలో ఫస్ట్ నేను ఆకాశవాణిలో పాడాను. అండ్ దాని తర్వాత బి గ్రేడ్, బి హై, ఏ గ్రేడ్ వచ్చి వయలిన్ అండ్ వోకల్లో పర్ఫార్మెన్సెస్. వీటితో పాటు నాకు ఒక స్పెషల్ బాండ్ ఉంది ఆకాశవాణితో. ఇంట్లో తాతగారు పొద్దున్నే ఆకాశవాణి భక్తి రంజనితో మా ఇంట్లో స్టార్ట్ అయ్యేది. ఆకాశవాణితో భక్తి రంజని ఫాలోడ్ బై సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్ న్యూస్ వినేవాళ్ళు తాతగారు. తర్వాత 8:30కి వచ్చే సంగీత కచేరీ అండ్ రాత్రి వెన్స్డేస్ రాగంతానం పల్లవి కచేరీలు, హిందుస్థానీ కచేరీలు, ఇవన్నీ ఒక దేవర్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్ అనమాట. రాగంతానం పల్లవి కచేరీలు అయితే వాటిని కూర్చోబెట్టి మా తాతగారు నన్ను ఆయన ఎనలైజ్ చేసి దాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆర్ నాకు అందులోనే ఒక చిన్న క్విజ్ కచేరీ వింటుంటే. సో ఇట్ వాజ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఆకాశవాణి.
0: ఆకాశవాణి కూడా మీకు గురువుతోనే సమానం, ఇండైరెక్ట్లీ, రైట్? ఆ లెక్కన ఇటును. ఎందుకంటే యంగ్ ఆస్పైరింగ్ మ్యూజిషియన్స్ అందరికీ కూడా స్పెషల్లీ ఆకాశవాణి, అందులోనూ మీరు యంగ్ ఏజ్ లో వయలిన్ అండ్ వోకల్ ఈ రెండిట్లోనూ మీరు ఏ గ్రేడ్ సంపాదించారు. సో ఆ ఏ గ్రేడ్ అనేటువంటి స్థానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ అండ్ దాని వెనుక మీరు చేసినటువంటి కృషి మీ మాటల్లో.
1: వయలిన్ నేను నాకు 6-7 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రారంభించాను. వోకల్ కూడా ఇంచుమించు సీరియస్గా నేర్చుకోవడం అంటే ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ ఆ టైం. అంతకుముందు తాతగారి దగ్గర సరదాగా పాడడం అది, బట్ సీరియస్గా కూర్చొని నేర్చుకోవడం అంటే ఐ థింక్ ఐ వాజ్ అరౌండ్ 8 or 9 వెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్. ఫస్ట్ కాన్సర్ట్ నా 10 ఇయర్స్ ఉండగా ఇచ్చాను.
0: వయలిన్ వాయిస్తూ పాడటం అనేది అంటే జనరల్ గా గాత్రానికి వయలిన్ సపోర్ట్, కానీ ఈ రెండింటిని సమ్మిళితం చేసి నేర్చుకోవడం మీకు ఎలా అనిపించింది?
1: చాలా చాలా బెనిఫిషియల్ అది. యాక్చువల్ గా మా స్కూల్లో తాతగారు దగ్గర శిష్యులు ఆల్మోస్ట్ అందరూ కూడా గాత్రం, వయలిన్ రెండు చేస్తారు. సో వయలిన్ కూడా నేర్చుకోవడం వల్ల ఏంటంటే స్వరజ్ఞానం అది ఇంప్రూవ్ అయ్యి పాటకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వోకల్ నేర్చుకోవడం వల్ల పక్క వాయిద్యం వాయిస్తున్నప్పుడు ఎక్కడ గట్టిగా వాయించాలి, ఎలా సపోర్ట్ చేయాలి ఒక వోకలిస్ట్ కి, వోకలిస్ట్ ఎలా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, అదంతా బెటర్ గా తెలుస్తుంది.
0: వండర్ఫుల్. అండ్ ఈ రోజు సాయంకాలం మనకి స్వర సంధ్య అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది అండ్ అందులో సర్వేపల్లి సిస్టర్స్ అందరూ యంగ్స్టర్సే. సో మీకు ఎలా అనిపిస్తోంది దాని ఎక్స్పీరియన్స్ గురించి?
1: చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాశవాణిలో ఇన్ని ఇయర్స్ నుంచి కాన్సర్ట్స్ చేయడం అదంతా ఒక ఎత్తు. అండ్ ఈ 90 సంవత్సరాల ఈ ఫంక్షన్ లో ఓబి కాన్సర్ట్ చేయడం అండ్ అందులో సర్వేపల్లి సిస్టర్స్ చక్కగా పాడుతున్నారు, చాలా ఆనందంగా ఉంది వాళ్ళతో వాయించి ఇవాళ కాన్సర్ట్ చేయడం. వెరీ హ్యాపీ.
0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. సో ఒక మ్యూజిషియన్ గా ఆకాశవాణి అని ఒక్క మాటలో మీరు మీ యొక్క భావనను చెప్పాలంటే ఏం చెప్తారు?
1: ఆకాశవాణి అన్న వెంటనే నాకు భక్తి రంజన్ నుంచి రాత్రి ఆర్టీపి కాన్సర్ట్స్ వరకు నేను మ్యూజిక్ తో ఎక్కువ అసోసియేట్ చేసుకుంటాను ఆకాశవాణిని.
0: ఆకాశవాణికి మనకి సిగ్నేచర్ ట్యూన్,
1: ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ అన్న వెంటనే మనకి వయలిన్ లో వినపడే ఆ శివరంజన్ ట్యూనే ఫస్ట్ గుర్తొస్తుంది.
0: అండ్ ఫైనల్లీ వన్ లాస్ట్ క్వశ్చన్, యువర్ ఫ్రమ్ సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్, సో విజయవాడ, విజయాలవాడ గురించి ఒక్క మాటలో ఇవాళ జరిగేటువంటి స్వర సంధ్య కాన్సర్ట్ లో వాయిస్తున్నారు, ఆ వైబ్రేషన్ అంతా మీ మాటల్లో.
1: ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇక్కడ ఒక పండగ వాతావరణం కనబడుతోంది. వెరీ థ్రిల్ టు పర్ఫార్మ్ టుడే.

0: విజయవాడ అంటే దుర్గమ్మ వారితో కూడా చాలా అసోసియేట్ చేసుకుంటాం. ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ అండ్ హ్యాపీ.
1: థ్యాంక్ యూ సో మచ్ రమ్య కిరణ్మయ్య గారు, ఇంత మంచి విలువైనటువంటి సమయాన్ని మా కోసం వెచ్చించారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈ రోజు స్వర సంధ్య కాన్సర్ట్ లో అందరి పర్ఫార్మెన్స్ ని లైవ్ చూడబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, మన శ్రోతల్ని పిలిచేద్దామా?
0: తప్పకుండా.
1: సుబల్, మరి విన్నారు కదా, ఇవాళ సాయంత్రం ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అందరం కూడా స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఈరోజు సాయంత్రం మన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్ ఉంది కదా, సర్వేపల్లి సిస్టర్స్ చే మరి కర్ణాటక కచేరీ ఉంటుంది, కర్ణాటక సంగీత కచేరీకి అందరూ ఆహ్వానితులే. అంతకంటే ముందు మన అల్కనంద ఈ సర్వేపల్లి సిస్టర్స్ ని మనకు పరిచయం చేయబోతుందో.
3: మీరు విన్నారు వివిధ భారతి 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్షే అల్కనంద. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా అతి వైభవంగా నిర్వహిస్తున్న స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్లో తమ మధుర స్వరాలతో అలరించబోతున్న ది సర్వేపల్లి సిస్టర్స్, డాక్టర్ సర్వేపల్లి నవమల్లిక శ్రేయ గారు, డాక్టర్ సర్వేపల్లి ఫనీ రాజలక్ష్మి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ముందుగా వాళ్ళకైతే హార్టీ వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే అండ్ వెల్కమ్.
4: నమస్కారం.
5: నమస్కారం.
3: సో ఈ రోజు జరగబోయే స్వర సంధ్యలో ఈవినింగ్ మీరైతే మీ స్వరాలతో మమ్మల్ని అలరించనున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
4: మాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ ఇట్లా పాడగలుగుతున్నాము. చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్ట్స్ ఇట్లా, అలాగే మా గురువు గారు సుధా రఘునాథన్ గారు కూడా ఇట్లా ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోలో పాడుతూ ఉండడం మేము చూస్తూనే ఉన్నాము. సో ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా మేము ఫీల్ అవుతున్నాము.
5: డ్రీమ్ కమ్ ట్రూ.
3: అందులోనూ ఇవాళ మదర్స్ డే అవడం, ఐ థింక్ ఇట్స్ యాడింగ్ స్పెషల్ అట్రాక్షన్ ఫర్ ది డే అని చెప్పాలి.
4: Yes, definitely.
3: సో ఆకాశవాణితో మీకున్న బాండింగ్?
4: నాకైతే, నేను శ్రేయ, సో నాకు ఇక్కడ ఆకాశవాణికి దాదాపు ఫర్ ద పాస్ట్ 9 ఇయర్స్ ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ ఆకాశవాణి. నేను సోలో ఆర్టిస్ట్ గా 2017 అట్లా అప్లై చేశాను, MBBS జాయిన్ అవ్వక ముందర. అండ్ MBBS జరుగుతున్న రోజులు ఏదో ఒకటి, ఆడిషన్ అనో రికార్డింగ్ అనో ఏదో ఒకటి, ఐ వాజ్ కంప్లీట్లీ అటెండింగ్. ఇప్పుడు నేను పీజీ ఎంట్రన్స్ రాయక ముందర కూడా నేను మా చెల్లెలతో కలిసి ఆడిషన్ ఇచ్చాను సర్వేపల్లి సిస్టర్స్గా. సో ఫ్రమ్ దట్ స్టేట్, అంటే నా MBBS స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి ఇప్పుడు నేను పీజీ సెకండ్ ఇయర్కి వచ్చాను. ఇప్పుడు మేమిద్దరం డైరెక్ట్ ఏ గ్రేడ్ తెచ్చుకున్నాము. సో ఈ స్టేజ్ వరకు, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ మ్యూజికల్ కెరీర్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషనల్ కెరీర్, ఆకాశవాణితో మా ఇంటరాక్షన్ ఉంటూ ఉండింది. సో దిస్ ఇస్ సంథింగ్, దిస్ ఇస్ అ బాండ్, స్పెషల్ బాండ్.
3: ఎగ్జాక్ట్లీ. సో అక్క బాటలోనేనా, మీరేం మాట్లాడరా?
5: తనకి 9 ఇయర్స్ నుంచి ఉంది అని అన్నప్పుడు నాకు ఇండైరెక్ట్గా 9 ఇయర్స్ నుంచి నా జర్నీ ఉంది. తనను చూస్తూ బయట, తను ఆడిషన్కి వెళ్ళినప్పుడు కానీ, తను రికార్డింగ్కి వెళ్ళినప్పుడు కానీ బయట వెయిట్ చేస్తూ ఎలా పాడింది అనని ప్రతి ఒక్క సార్ వాళ్ళతో కానీ అందరితో తను ఇంటరాక్ట్ అయ్యే కొద్దీ నేను కూడా చూస్తూ నేను ఇంటరాక్ట్ అయ్యాను. అండ్ మొన్న ఐ గేవ్ మై ఫస్ట్ ఆడిషన్ అండ్ సోలోగా డైరెక్ట్ ఏ ఇచ్చారు. అండ్ అక్క నేను ఇద్దరం కలిసి సర్వేపల్లి సిస్టర్స్గా ఇచ్చాము, అప్పుడు ఏ వచ్చింది. అండ్ నౌ దిస్ రికార్డింగ్స్లో అన్నిట్లో మా ఇంటరాక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్రీజింగ్.
3: వావ్, దట్స్ అమేజింగ్. సో అయితే స్టార్ట్ అయిన మీ మ్యూజికల్ జర్నీ నుంచి ఈ అఖండ విజయం వరకు ఆ జర్నీలో మదర్ రోల్ ఎంత ఉంది?
4: అమ్మ అనే అన్ని ఇనిషియేషన్ ఎగ్జిక్యూషన్ అన్నీ కూడా అమ్మనే. మా అమ్మ కూడా డాక్టరే. సో అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్స్. అయితే చిన్నప్పటి నాకు 2 ఇయర్స్ ఏజ్ అప్పుడు నాకు ఫస్ట్ నేర్పించింది అమ్మనే భజన, ఒక సాయి భజన నేర్పించి అది నేను పాడాను అనమాట IMA మ్యూజిక్ కాంపిటీషన్లో చిల్డ్రన్స్ డే భాగంగా. పాడినప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పటి నుంచి అమ్మనే నాన్నకి, నాన్నకి ఏంటంటే అమ్మ ఏది చెప్తే అది ఫాలో అవ్వడం అనమాట. సో

0: అంటే మ్యూజిక్ లిజనర్సే కానీ మ్యూజిక్లో ఒక కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే ఐడియా లేదు. అండ్ మేము ఉండేది నెల్లూరులో, సో ఈ ఫర్దర్గా మ్యూజిక్ ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి అనే ఐడియా కూడా లేదు. సో అమ్మ షీ వాజ్ ద ఫస్ట్ టు టెల్ మనం ఎందుకు వీళ్ళని సీరియస్గా ఇంటూ మ్యూజిక్లో పెట్టకూడదు అని. అంటే అమ్మ నాన్న ఇద్దరు డిస్కస్ చేసుకొని ఓకే ఇది చేయొచ్చు బాగానే పాడుతున్నారు అని స్లోగా మ్యూజిక్లో లెర్నింగ్, అటెండింగ్ కాంపిటీషన్స్ అండ్ ఎవ్రీథింగ్. అమ్మ ఓకే నువ్వు చెయ్యి చేస్తావు చేయగలవు, ఇది మా ఎప్పుడన్నా మేము మా మీద మేము డౌట్ పడ్డా కూడా
1: ఎందుకు చేయలేవు చేయగలుగుతావు నువ్వు ఎలా అంటే, అమ్మ నాన్న ఇద్దరు ఏం చెప్తారంటే ఒకవేళ ఎవరైనా చేసేసి ఉంటే అది ఖచ్చితంగా నువ్వు చేయగలుగుతావు, ఒకవేళ ఎవరు చేయలేదంటే అది నువ్వు ఫస్ట్ నువ్వు చేస్తావు.
0: అండ్ ఈవెన్ ఇప్పటికి కూడా అంటే సోషల్ మీడియాలో మేము ఏదైనా రీల్స్ కానీ అప్లోడ్ చేసినా కూడా మాకు కెమెరా స్టాండ్ ఉన్నా కూడా అమ్మ వీడియో తీస్తేనే బాగుంటుంది అని. సో ఈవెన్ ఇన్ దట్ అమ్మ ఇస్ బిహైండ్ అస్.
2: యా, షీ ఇస్ యువర్ లక్కీ చామ్ అండ్ బ్యాక్ బోన్. డెఫినెట్లీ ఇట్ అమేజింగ్. సో మరి మా లిజనర్స్ కి అండ్ మీ బ్యాక్ బోన్ అయిన అమ్మకి యూ కెన్ జస్ట్ విష్ దెమ్ ఆన్ ఆన్ దిస్ స్పెషల్ డే.
1: Yes, to all the listeners, we both wish you happy Mother's Day and Amma happy Mother's Day.
2: So throughout this journey, until like meer annatuga MBBS finish chestune music ni kuda career ga choose chesukuni, any toughest point ante are we have to give up inka anna ante like one such situation
1: కరెంట్లీ ఇప్పుడు నేను ఫేస్ చేస్తుంది అలాంటి సిచ్యువేషనే. పీజీతో పాటు బ్యాలెన్స్ చేయడం యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ రైట్ నౌ.
2: ఎండి జనరల్ మెడిసిన్
0: ఎంబీబీఎస్ లైఫ్ లో మనకి అంటే యాజ్ ఫార్ అస్ మనం క్లాసెస్ అటెండ్ అవుతూ మ్యూజిక్ సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకుంటున్న వరకు ఇట్ ఇస్ ఓకే. అంటే ఎంబీబీఎస్ లో ఎగ్జామ్స్ అప్పుడే మనకి ఎక్కువ స్ట్రెస్ అనేది ఉంటుంది, కానీ ఇప్పుడు పీజీ చేస్తూ ఇది చేయాలి అని అంటే డ్యూటీస్ అక్కడ లీవ్స్ ఇస్తారా ఇవ్వరా తెలీదు, సో దాంతో ఇది మేనేజ్ చేయాలంటే అప్పుడప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ అయ్యో ఎందుకు అసలు ఎందుకు ఇలా ఉంది అని అనిపిస్తుంది. బట్ ఇందాక చెప్పినట్టే అమ్మ నాన్న ఇద్దరు ఎందుకు కానివ్వండి ఇంతవరకు వచ్చారు కమాన్ చేయగలరు అనే ఒక
2: ఒక కెరీర్ చూస్ చేసుకునే ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మో మా వల్ల అవ్వట్లేదు అండ్ తరచుగా అందరూ డిప్రెషన్ స్ట్రెస్ అన్న వర్డ్స్ యూజ్ చేస్తున్నారు బట్ మీరైతే వండర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఒక్కొక్కసారి బిఫోర్ ది షో కొంచెం థ్రోట్ అప్సెట్ అవుతుంది, అప్పుడు లైక్ హౌ డు యూ హ్యాండిల్?
1: జనరల్గా మా దగ్గర ఒక లవంగం ప్యాకెట్ ఉంటుంది, ఎప్పుడైనా కొంచెం గొంతులో స్ట్రెయిన్ కనుక ఏమైనా ఉంది అంటే ఒక లవంగం తీసుకొని నోట్లో వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది.
0: బట్ ఇదంతా అంటే ప్రికాషనరీగా ఇవన్నీ చేసుకోవచ్చు అంటే మా ముందుగానే. బట్ ఒకవేళ వచ్చింది థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ ఒక కాన్సర్ట్ ఉంది అంటే, మేము చేసిన కాన్సర్ట్స్లో కూడా అలా కూడా ఉన్నాయి, కొన్ని కాన్సర్ట్స్లో ఇంకా మనం పాడాలి ఎందుకంటే అందరూ చాలామంది అప్పటికే మెసేజెస్ చేస్తూ ఉంటారు వెయిటింగ్ ఫర్ యువర్ కాన్సర్ట్ అండ్ సో వన్స్ ఒప్పుకున్న తర్వాత ఖచ్చితంగా వీ హ్యావ్ టు గో ఫర్ ఇట్. అండ్ ఇద్దరం ఉన్నాం కాబట్టి ఒకళ్ళని ఒకళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ కొన్ని కాన్సర్ట్స్ అయితే గొంతు చాలా హారిబుల్ గా కూడా పాడాల్సి వచ్చింది, బట్ అప్పటికి కూడా జనాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం అనేది అది ఎక్కువ హ్యాపీ.
2: అమేజింగ్. అండ్ ఇంకోటి ఇద్దరు ఉన్నారు కాబట్టి లైక్ ఒకళ్ళు కొంచెం ఆ లిప్సింగ్ తో మేనేజ్ చేస్తారు, ఇంకొకళ్ళు హ్యాండిల్ చేస్తారు, అంతేనా? ఇద్దరు ఎవరు డామినేట్? కొంచెం
1: ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైమ్. ఇప్పుడు నేను ఏమైనా వీక్ పాయింట్ లో ఉందంటే మా చెల్లి నాకు డామినేట్ చేసి సపోర్ట్ చేస్తుంది, తను ఏదైనా కొంచెం స్లోగా ఉంది అంటే నేను తనకి సపోర్్ట్ చేసి డామినేట్ చేస్తాను.
0: ఒక్కో కాన్సర్ట్ కి ఉంటుంది, అలాగే కాన్సర్ట్ లో ఉండే ఎవ్రీ ఐటమ్ కి కూడా డిపెండ్స్, అంటే కోఆర్డినేషన్ ఎక్కువ.
2: సో మీకు బీయింగ్ సిస్టర్స్ ఇది ఇంకొంచెం ఒక అడ్వాంటేజ్, యాడెడ్ అడ్వాంటేజ్.
1: డెఫినెట్లీ
2: లైక్
0: పర్సనల్ గా కూడా బాండింగ్ ఎక్కువ, అంటే మ్యూజిక్ లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు కాన్స్టెంట్లీ ఏదో ఒక దీని మీద వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇద్దరికి కూడా మ్యూచువల్ గా బాండింగ్ కూడా చాలా ఎక్కువ దానివల్ల.
2: ఓకే, సో మా అందరికీ ఏంటంటే స్ట్రెస్ ఆర్ హాబీ ఇస్ మ్యూజిక్, బట్ మీ ప్రొఫెషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ మ్యూజిక్. సో మీరు స్ట్రెస్ లో ఉన్నప్పుడు వాట్ డూ యూ డూ? స్ట్రెస్ బస్టర్ లాగా
1: మదర్స్ డే కరెక్ట్ గా అడుగుతున్నారు క్వశ్చన్. వి స్పీక్ విత్ అవర్ అమ్మ, షీఈస్ అవర్ స్ట్రెస్ బస్టర్, సింగిల్ లైన్ అంతే.
2: దానిలోనే వి గాట్ ది ఆన్సర్.

0: సో మీరు ఇందాక చెప్పినట్టుగా షీ ఆల్వేస్ కీప్ సేయింగ్ యూ, అందరు చేస్తే మీరు చేయగలరు, అందరు చేయకపోతే వాళ్ళు చేయలేరు కాబట్టి యూ హ్యావ్ టు ట్రై అన్నట్టు. సో దట్స్ అమేజింగ్. సో ఇంకొక క్వశ్చన్, చాలా మంది ఆఫ్టర్ టెన్త్, అంటే టెన్త్ వరకు వేరియస్ ఆర్ట్ ఫామ్స్ నేర్చుకుంటాం, బట్ టెన్త్ తర్వాత లైక్ అకాడమిక్స్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తాం, బట్ యూ బోత్ ఆర్ హ్యాండ్లింగ్ బోత్ ఆఫ్ దెమ్ వెరీ వెల్. సో ఇట్లా ఎవరైతే రెండు హ్యాండిల్ చేసి ఈ ఫీల్డ్ లోకి రావాలనుకుంటున్నారో, హూఎవర్ యూత్ ఆర్ లిజనింగ్ టు దిస్, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఆర్ ఇన్స్పిరేషన్ ఆర్ వాట్ వాట్ హౌ కెన్ దే హ్యాండిల్?
1: ఒకటేంటంటే, ఇఫ్ యూ బిలీవ్ దట్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఒక ఇది నేను చేద్దాము అని చెప్పి అనుకున్నారంటే అది ఎట్లా అన్నా ఒక డిటర్మినేషన్తో చెయ్యాలి అని చెప్పి దాని వంతు కృషి చేయాలి అని చెప్పి, అదొకటి. రెండోది ఏంటంటే పేషెన్స్. అంటే ఓవర్ నైట్ మనకేమీ చేంజెస్ రావు. ఈవెన్ నౌ లైక్ వీ వెయిట్ ఫర్ యునో టైమ్స్ టు గెట్ బెటర్. ఇంకా ఎలా అంటే మనకి పీజీలో కూడా ఇప్పుడు నేను కొంచెం హార్డ్షిప్స్ ఫేస్ చేసినా కూడా ఐ వెయిట్ ఫర్ ఓకే ఇంకో 2 ఇయర్స్ మేబీ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది లైఫ్ అని. సో ఒక హోప్ ఉంటుంది, ఆ హోప్ ఇంకా డిటర్మినేషన్ అండ్ హార్డ్ వర్క్, ఈ 3 మనం కనుక మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ ఉంటుంది.
0: ఓకే, ఆసమ్. యూ బోత్ ఆర్ రియల్లీ ఇన్స్పిరేషన్ చాలా మందికి. అండ్ ఇంకొకటి, లైక్ చాలా వర్క్స్ కి కాంప్లిమెంట్స్ వస్తాయి పాజిటివ్గా, బట్ పర్సనల్ గా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో అలా మీకు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ అ ప్రెషియస్ మూమెంట్ ఇన్ యువర్ హోల్ జర్నీ?
2: అప్పాజీ,
1: ఎస్ డెఫినెట్లీ,
2: శ్రీ శ్రీ శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ, ఆయన దీంతోనే స్టార్ట్ అయ్యాం మేము మా జర్నీ. మ్యూజిక్ అప్పాజీ చెప్తేనే, మ్యూజిక్ కానీ మెడిసిన్ కానీ ఈ రెండు అప్పాజీని అడిగి ఏదన్నా మేజర్ లైఫ్ డెసిషన్ అప్పాజీ ద్వారానే మేము చేస్తాం. సో అప్పాజీ దగ్గర పాడే ప్రతి మోమెంట్, ప్రతి పాట కానీ ఏది పాడినా కూడా జస్ట్ అప్పాజీ ముందు నుంచొని, అప్పాజీ నేను పలానా చోట పాడుతున్నాను, అప్పాజీ నాకు ఇది అని చెప్పుకుంటేనే మాకు ఏమంటారు, ఇట్ ఫీల్స్, వి ఫీల్ సో హ్యాపీ. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది అప్పాజీ దగ్గర పాడినప్పుడు 2021లో శివరాత్రికి పాడే ఆఫర్ ఆపర్చునిటీ ఇచ్చారు, అప్పుడు మాకు చాలా ఇదిగా అనిపించింది. సో మేము అప్పాజీ దగ్గర ఇన్ఫ్యాక్ట్ మేము పాడేది ఎక్కువ ఇంప్రూవైజేషన్స్ కానీ ఎక్కువ ఎక్స్పెరిమెంటేషన్స్ కానీ ఎనీథింగ్ అప్పాజీ ముందు పాడేయాలనిపిస్తుంది. సో ఏది పాడినా కూడా మాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. సో
1: అలా ఒకసారి నవరాత్రి అప్పుడు ఆస్థాన విదూషి సడన్, అంటే కాన్సర్ట్ అయిపోయినాక మేము నెల్లూరు వెళ్ళిపోయాము. నెల్లూరు వెళ్ళిపోయాక నెక్స్ట్ ఆ రోజు సాయంత్రమే కాల్ వచ్చింది, విజయదశమి రోజు కంపల్సరీగా రావాలి.
2: ఎందుకు రావాలో చెప్పలేదు, బట్ వెళ్ళిన తర్వాత సడన్ గా మమ్మల్ని ముందు ఉండమన్నారు, స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు రండి అని అన్నారు. సడన్ గా తెలంగాణ స్టేట్ గవర్నర్ గారు వచ్చారు, మా పేర్లు పిలిచారు, ఆన్ ద స్టేజ్ ఆస్థాన విదూషి టైటిల్ ఇలా ఇస్తున్నాము అంటే దాట్ ఈస్ ఇప్పటికీ కూడా మోస్ట్ హ్యాపీయెస్ట్ మోస్ట్ బ్లెస్డ్ మూమెంట్ మా లైఫ్ లో. సో
0: వండర్ఫుల్, ఇంత చిన్న ఏజ్ లో అది కూడా త్రూ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ సచ్ ఎ గ్రేట్ పర్సన్. అండ్ మీరు అన్నట్టు ఎప్పుడైనా పర్ఫామ్ చేసినప్పుడు డివైన్ కనెక్షన్ ఆర్ ఇట్ డైరెక్ట్లీ రీచెస్ టు గాడ్ అన్న ఫీలింగ్ మీరు చెప్పిన మాటల్లో అర్థమైంది, అందుకే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది అంత ఉంటుంది అని చెప్పి. అండ్ ఫైనల్లీ, మీ ఫేవరెట్ సాంగ్ ఆర్ ఇది 100 సార్లు విన్నా బోర్ కొట్టదు అనిపించే ఒక సాంగ్, మీ పర్సనల్ ఆర్ ఎనీ ఫిలిం సాంగ్?
1: సో లైక్ ఈరోజు మదర్స్ డేనే కాబట్టి ద మదర్స్ ఆంథమ్

ఆసమ్. సో మీ మదర్కే కాదు, వింటున్న లిజనర్స్ లో ఉన్న మా మదర్స్ అందరికి కూడా డెడికేట్ చేస్తూ వండర్ఫుల్ సాంగ్ పాడారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లిజనర్స్ వింటున్నారు కదా, సో సర్వేపల్లి సిస్టర్స్ ద డాక్టర్స్ యో ఈవినింగ్ 6 o'clock కి మనల్ని ఆలరించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎప్పుడైతే మీకోసం మీ లవ్లీ ట్రాక్ స్టేజ్ యూ టూ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ RJ అల్క్నందా.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఉంటది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: నిల్ల నిల్ల మెరిసెను తార నీ ప్రేమలా.
3: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
4: అంతఃపురంలో అందాల చిలక.
5: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
3: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
5: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
3: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
5: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
6: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హనిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

స్టూడియోలో సమయం చూస్తే 4 గంటల 50 నిమిషాలు కావస్తుంది. నేను టాటా బాబే చెప్పే సమయం ఆసన్నమైంది. మరి 4 గంటల 50 నిమిషాలకు ప్రాయోజిత కార్యక్రమం వెన్నెల.

Hi dear friends, welcome to Vanilla Program and this is your RJ Chetan. ప్రతిరోజు లాగా ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ టాపిక్ తో వచ్చాను. ఈ టాపిక్ ఏంటంటే వాయిదా వేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే మళ్ళీ ప్రొక్రాస్టినేషన్ అయిపోతుందని ఇవాళే తీసుకొచ్చాను. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆన్ టైం. మనలో చాలా మందికి వాయిదా వేసే అలవాటు ఉంటుంది. వాయిదా వేయడం, వాటి ప్రాముఖ్యత తెలిసినప్పటికీ పనులను ఆలస్యం చేయడం పాఠశాల పిల్లలు ఎదుర్కొంటున్న సాధారణ సవాలు. ఆధునిక జీవితం యొక్క నిరంతర పరధ్యానంతో చివరి నిమిషం వరకు అధ్యయనం చేయడం లేదు, అసైన్మెంట్లు పూర్తి చేయడం సులభం, అయినప్పటికీ విద్యా

అభిషేక విజయానికి మరియు వ్యక్తిగత ఎదుగుదలకు వాయిదాను అధిగమించడం చాలా అవసరం. ఇవాళ వెన్నెల ప్రోగ్రామ్ లో స్కూల్ అండ్ కాలేజ్ చిల్డ్రన్ పిల్లలు వాయిదా వేయడం, వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సహాయపడటానికి మేము సమర్థవంతమైన వ్యూహాలను అన్వేషిస్తాం. వాయిదా వేయడానికి పరిష్కరించడానికి మీరు ఫస్ట్ ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. టాస్క్ యొక్క సంక్లిష్టతతో మీరు అక్కడే మునిగిపోతున్నారు. మీకు ఆ టాస్క్ డిసింట్రెస్టింగ్ గా, అసలు ఇంట్రెస్టే లేనట్టుగా ఉంటుంది. అంతర్లీన కారణాలను గుర్తించడం, మూల కారణాలను పరిష్కరించడం, పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. పెద్ద పనులు నిరుత్సాహంగా అనిపించవచ్చు. ఒక పెద్ద టాస్క్ ఇస్తే, పెద్ద ప్రాజెక్ట్ వస్తే అందరికీ బోరింగ్ గానే ఉంటుంది. కానీ ఏం చేయొచ్చు దాన్ని అంటే, చిన్నగా వాటిని డివైడ్ చేసుకోవచ్చు, కొన్ని పార్ట్స్ లో డివైడ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట లక్ష్యాలను సెట్ చేయండి. నిర్దిష్టమైన సాధించగల లక్ష్యాలను నిర్దేశించుకోవడం మీకు స్పష్టమైన దిశను అందిస్తుంది. నేను కొన్ని గంటలు చదువుతాను అని చెప్పే బదులు, నేను వచ్చే గంటలో రెండు అధ్యయనాలు లేదా ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను అనుకుంటే చాలు. అంటే లాంగ్ టర్మ్ చూడకుండా తొందరగా మనకి ఏదైపోతుందో చేస్తే, దట్ వీఆర్ గివింగ్ సిగ్నల్స్ టు అవర్ మైండ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. లేదా పెద్ద టాస్క్ ఉంది అంటే ఆ తర్వాత చేసుకుందాంలే అని పోస్ట్పోన్ చేస్తాం. చేయవలసిన పనుల జాబితాను సృష్టించండి. టు డూ లిస్ట్ అని అందరికీ తెలుసు. ఈ మధ్య మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, డిజిటల్ ఫామ్ లో కూడా ఉంది. బట్ బెస్ట్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ రిటర్న్ మీ అద్దం పైనో, వాష్ బేసిన్ దగ్గర, రెగ్యులర్ గా చూసే దగ్గర అది ఒకటి అతికేసుకుంటే, మ్యాగ్నెటివ్ కూడా వస్తున్నాయి, అల్మారీ పైన, మెటల్ వాట్ పైన, ఫ్రిడ్జ్ పైన అతికేయించుకోవచ్చు. అలాంటివి ఏమన్నా చేసుకుంటే అవి మనకు తరచూ కనబడుతూ ఉంటాయి. చెయ్యాలి చెయ్యాలి అని మనకు సిగ్నల్ దొరుకుతుంది. మన టాస్క్ ప్రయారిటీస్ ని బట్టి గడువుల ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు జాబితాలోని అంశాలను తనిఖీ చేస్తున్నప్పుడు వాయిదా వేసే ధోరణులను ఎదుర్కోగల సాఫల్య భావాన్ని మీరు అనుభవిస్తారు. మీ డిస్ట్రాక్షన్స్ ఏంటో కనుక్కోండి. చాలా మటుకు పని చేస్తూ చేస్తూ మన మేజర్ డిస్ట్రాక్షన్లు ఇవాళ ప్రతి ఒక్కరికి ఏంటంటే మన ఫోనే. ఒక్కసారి ఫోన్లో నిమగ్నమయ్యామంటే ఇంకా అటాటటే వెళ్ళిపోతాం. అది ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు. ఒకప్పుడు ఏంటంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది లేదా ఎంటర్టైన్మెంట్ బాగుంది అని చూసేవాళ్ళం. ఇవాళ నిజంగా చూస్తే అది ఇంట్రెస్టింగ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఇన్ఫర్మేషన్ అంతకన్నా లేదు. ఏవో రీల్స్ చూస్తున్నారు, అవి ఎందుకు చూస్తున్నారో తెలియదు. ఆ రీల్స్ ఏంటి అని ఇప్పుడు అడిగితే మెమరీ లాస్ వచ్చింది. ఏం రీల్స్ అని కూడా చెప్పలేకపోతున్నారు. ఇది డిమెన్షియాకి కారణమవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకప్పుడు వయసు దాటిన వాళ్లకు డిమెన్షియా వస్తుంది. ఈ మధ్య యంగ్స్టర్స్ లో డిమెన్షియా చూశామని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. దట్ ఈస్ రీసెంట్ మెమరీ లాస్. ఇంతకు ముందు ఏం జరిగింది అంటే చెప్పలేకపోతున్నారంట. మీ ప్రొడక్టివ్ టైంని కనుగొనండి. ఆ టైంలో మీరు ఎంత పనిని ముగిస్తే అంత చక్కగా ఫోకస్డ్గా ముగించండి, డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి. ఇలా ఒకవేళ ఏదన్నా టాస్క్ సక్సెస్ఫుల్గా మీరు ఒకవేళ ఫినిష్ చేసినట్టయితే, పూర్తి చేసినట్టయితే మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. ఇట్ మైట్ బి అ స్మాల్ ట్రీట్, ఇట్ మైట్ బి అ బిగ్ ట్రీట్, ఇట్ మైట్ బి అ యూస్ఫుల్ ట్రీట్, ఇట్ మైట్ బి సంథింగ్ విచ్ యూ విల్ రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనుకోండి, నేను నా కోసం ఒక డ్రెస్ కొనుక్కుంటాను, నాకు ఇష్టమైన బట్టలు కొనుక్కుంటాను, షూస్ కొనుక్కుంటాను, గాగుల్స్ కొనుక్కుంటాను అనుకుంటాను. సో యూ ఆల్సో డిసైడ్, స్టార్ట్ రివార్డింగ్ యువర్ సెల్ఫ్స్. ఒక్కోసారి కొన్ని కొన్ని జారిపోతూ ఉంటాయండి చేతి ద్వారా. అనుకుంటాము చేయలేకపోతాం, దెన్ రిలాక్స్, బట్ ఆల్వేస్ ట్రై టు గెట్ బ్యాక్ టు యువర్ రెగ్యులర్ రొటీన్ అండ్ ఫినిష్ ఆఫ్ ద వర్క్. వాయిదాను అధిగమించడానికి అంకితభావం మరియు స్థిరమైన కృషి అవసరం, కానీ ప్రతిఫలాలు అపారమైనవి. మీ వాయిదా వెనుక కారణాలను అర్థం చేసుకోవడం, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా విద్యపరంగా విజయం సాధించడానికి, విలువైన జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవచ్చు. మీరు వేసే ప్రతి చిన్న అడుగు మిమ్మల్ని మరింత ఉత్పాదక, సంతృప్తికరమైన జీవితానికి చేరవేస్తుంది. వాయిదా వేయడం మానవ సమస్య మాత్రమే కాదు. న్యూటన్ యొక్క చలన మొదటి నియమం ప్రకారం విశ్రాంతిలో ఉన్న శరీరం బలవంతం చేసే వరకు విశ్రాంతిగా ఉంటుంది. మనం చెప్పే ధైర్యం ఉందా? విశ్వమంతా వాయిదా వేస్తుంది, కానీ వాయిదా వేయడం సార్వత్రికమైంది కాబట్టి ఇది మంచి ఆలోచన అని కాదు. మరియు చాలా తరచుగా మనం చేయకూడదని తెలిసినప్పుడు మనం వాయిదా వేస్తున్నాం. వాయిదా వేయడం అనేది మన జీవితంలోని ఇతర ముఖ్యమైన భాగాలను ప్రభావితం చేసి పనిని మించి కూడా వెళ్ళొచ్చు. కష్టమైన సంభాషణను నివారించడానికి సంఘర్షణను పొడిగిస్తుంది. తీవ్రమైన నిబద్ధత, పాఠశాలలకు తిరిగి వెళ్లడం లేదా చివరికి కెరియర్ మార్గాలను మార్చడం వంటి ముఖ్యమైన జీవిత నిర్ణయాలను ఆలస్యం చేయడం సంవత్సరాల తరబడి పరిగెత్తడానికి దారితీస్తుంది. చివరికి మనల్ని మనం తన్నుకుంటాం.
గడువు ముగియడం, సమయం మించిపోవడం, అవకాశం మన చేతి నుండి జారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే లాస్ట్ మూమెంట్ వరకు దేనిని కూడా వాయిదా వేయకండి. మేము వాయిదా వేయడానికి ఇక్కడ ఎన్నో కారణాలు

ఉన్నాయి. అలాగే ప్రతిదానికి కొన్ని విధానాలుంటాయి. చాలామందికి పని అత్యవసరం కాదు. మనకు ఎదురుగా ఉన్న వాటిపై శ్రద్ధ చూపుతాం, కానీ అత్యవసరం కాని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా కష్టం. కబడ్ని నిర్వహించడం నుండి పదవీ విరమణ కోసం పొదుపు చేయడం వరకు మనందరికీ ఎప్పటికీ దొరకని విషయాలున్నాయి. తత్ఫలితంగా పెద్ద చిన్న పనులు చేయవలసిన జాబితా దిగువ నెలల తరబడి లేదా సంవత్సరాలు కాకపోయినా నిర్లక్ష్యం చేయబడతాయి. మానవులు భవిష్యత్ అవసరాల కంటే వర్తమాన అవసరాలకు మరింత బలంగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ దృగ్విషయాలను తాత్కాలిక తగ్గింపు అని పిలుస్తారు. ఇది ఖచ్చితంగా అర్థమే. వర్తమానం మన ముఖంలో ఉంది కాబట్టి సహజంగా మేము దానిపై ఎక్కువ శ్రద్ధ చూపుతాం. వివరాలను నీట్ పికింగ్ కాకుండా విస్తృత దృక్పథాన్ని తీసుకోవడం దీనికి పరిష్కారం. ఒక బిగ్ పిక్చర్ లో చూస్తే లెన్స్ ద్వారా రోజువారి పనుల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాఠశాలకు తిరిగి వెళ్లాలని అనుకుంటే ఎన్నడూ లేనట్లయితే ఒక అడుగు వెనక్కి తీసుకోండి. ఇది మీ జీవితానికి అర్థమేమిటి? మీ విద్యలో మీ విలువలు లక్ష్యాలేమిటి? కొత్త దృక్పథాన్ని తీసుకోవడం ద్వారా చర్య తీసుకునే ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ పెండింగ్ టాస్క్ లో ఏ యాక్టివిటీ సరళమైంది, ఆనందదాయకంగా ఉంటుంది? మీరు ఇతరుల కంటే ఎక్కువగా చేయడానికి ఇష్టపడే పని ఒకటి ఉండాలి. మీరు ఆసక్తికరమైన ఆనందదాయకమైన పనితో ప్రారంభించినట్లయితే మీరు ఒక ప్రవాహంలోకి ప్రవేశించి మిగిలిన వాటిని పూర్తి చేసే అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీకు గుర్తుందో లేదో, మనం ఎన్ని టాపిక్స్ మాట్లాడుకున్నా, ఏ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నా, చాలా మటుకు టాపిక్స్ లో మనకు మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలుస్తూనే ఉంటుంది. అందుకే సమస్య ఏమైనప్పటికీ మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ ఏంటంటే మనని వర్తమానంలో ఉండేటట్టు చేస్తుంది. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ కమ్ బ్యాక్ టు ద ప్రజెంట్ మూమెంట్. మీరు వాయిదా వేయడానికి, ధ్యానం చేయడానికి ప్రయత్నించారా? వాయిదా వేయడం యొక్క భాగం ఏమిటంటే మీరు మరొక కార్యకలాపాన్ని పూర్తి చేయడానికి మీరే సమయాన్ని వెచ్చిస్తున్నారని మీరు అనుకుంటారు. అది ఇన్కంప్లీట్ గా ఉన్న పని యొక్క బరువుతో మీరు నిజంగా భారంగా భావిస్తారు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం మనం ఇప్పుడు జీవించడం లేదు, కానీ గతంలో లేదా భవిష్యత్తులో చింతిస్తున్నాం లేదా అనంతంగా ప్లాన్ చేసుకుంటున్నాం. ధ్యానం మీకు వర్తమానంలో ఉండేందుకు సహాయపడుతుంది. మీరు మీ ముందున్న దానిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మీరు చాలా ఎక్కువ చేస్తారు. మీరు మీ పని భారం మరియు సమయం క్రంచ్ ని సమన్వయం చేసుకోగలిగినప్పుడు వాయిదా వేసే ఆలోచనలు అవసరం లేదు. ఆలోచించడం ఆపండి, కేవలం పని చేయండి. ప్రధాన పనిని పూర్తిగా చేయడానికి ఉప పనులను పూర్తి చేయండి. మీ షెడ్యూల్కు అనుగుణంగా మీ ప్లాన్ని చేసుకోండి. ఏ డిస్ట్రాక్షన్స్ అయినా ఉంటే వాటిని తొలగించుకోండి. ఎందుకంటే మనం ఏ పని చేసినప్పటికీ పక్కన నుండి ఏదో డిస్ట్రాక్షన్ వస్తుంది, దాంట్లో పడి ఈ మేజర్ వర్క్ ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ టాస్క్ అయితే ఉందో, దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. కాబట్టి వాట్ యు నీడ్ టు డూ ఈజ్ గెట్ రిడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. చిన్న చిన్న పనులు చేస్తూ, అంటే ఫేజ్డ్ వైజ్ గా చేస్తూ ఉంటే మనం పెద్ద టాస్క్ కంప్లీట్ చేస్తాము. చిన్న చిన్నవి అడ్డంకులు వస్తూనే ఉంటాయండి, ఏ పని కూడా స్మూత్ గా అలా గడవదు. బట్ ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ కీప్ యువర్ సెల్ఫ్ ఫోకస్డ్ అండ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. With this very useful information about procrastination and its harmful effects on us and how to avoid that, this is Chetan in Vanilla Program. Maro segment lo malli kaluddam. Antavarku selavu, namaste. Mee salahalu soochanalu kosam meeru call leda message cheyavalsina number 9515227039. I repeat, 9515227039. My email ID feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రం కోసం చక్రి స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన ఈ గీతాన్ని వినండి.

కార్యక్రమం తర్వాత 20వ శతాబ్దం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం జేవి రాఘవులు,

మీరు విన్న పాటను చిత్ర ఆలపించగా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పెరుగురాలు చిత్రంలోనిది. సంగీతం కోటి. కార్యక్రమంలో తర్వాత లోఫ చిత్రం కోసం కారుణ్య ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం సునీల్ కశ్యప్.

శ్రోతలు కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుండి సంధ్యారాగంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం కోసం శశికిరణ్ శ్రావణ భార్గవి ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం మిక్కీ జే మేయర్.

0: మీరు విన్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించగా ముగ్గురు మణగాళ్ళు చిత్రంలోనిది. సంగీతం విద్యాసాగర్.
1: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
0: కార్యక్రమంలో తర్వాత యమలీల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: ఓబ్లేసిందా? సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
1: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా. ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: కార్యక్రమంలో తర్వాత యోగి చిత్రం కోసం సురేష్ ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం రమణ గోగులా.

0: ఓబ్లేసన్న సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
1: ఆ ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: కార్యక్రమంలో తర్వాత ఊయల చిత్రం కోసం చిత్ర పాడిన పాట, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: కార్యక్రమంలో తర్వాత అభిషేకం చిత్రం కోసం ఉన్ని కృష్ణన్, సునీత ఆలపించిన సిరివెన్నెల సాహిత్యాన్ని వినండి. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.
1: ఇవాటి నుంచి నువ్వే అమ్మం చూసుకోవాలి, సరేనా?
2: సరే అంకుల్.

0: ఇంతవరకు మీరు సంధ్యారాగంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు వినండి.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: తెలుగు రాష్ట్రాల నుండి
3: 300కి 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
5: మన శ్రీ చైతన్య విద్యార్థి

0: टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం

0: 5 లక్షలకు పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి, యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఈరోజు సాయంత్రం 6:25 అభిరుచి, 7 గంటలకు కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ఇల్లు వాకిలి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:45 రంగస్థలి కార్యక్రమంలో రామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీ బి రంగస్వామి కిష్టన్న పాడిన సంవాద పద్యాలు వింటారు. 8:00 చిత్రసీమ, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నం కేంద్రం సమర్పించే ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు ప్రత్యక్ష ప్రసారం. ఇక రాత్రి 10:00 ఏకచిత్రగానంలో ఆహ్వానం చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 ఆలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇంతవరకు మీరు ఈ పూట ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 కాస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను కలిశారు. జాతీయ పంచాయతీ పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి గుమ్మిడి సంజయరాణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను ఈరోజు కలిశారు. తొలుత జూబ్లీహిల్స్లోని ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. సైనస్ సమస్య కారణంగా పవన్ కళ్యాణ్కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన

విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇంటికే ప్రధానమంత్రి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి ఉదయం 11:30 కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మధ్యాహ్నం 3:00 ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4:00 భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్కు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో ఆయన సమావేశమవుతారు. జాతీయ పంచాయతీ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఈరోజు స్పందించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం గర్వకారణమని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో ఈ నెల 15 నుంచి 27వ తేదీ వరకు 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలోని ఆకాశవాణితో ఆయన ఈరోజు మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందని తెలిపారు. మహారాష్ట్ర నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తిరుపతి ఐఐటికి ఈ నెల 16వ తేదీన చేరుకుంటారని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టేసాయి ఎన్నికల ప్రధాన కమిషనర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మక్కువ మండలం శ్రీ శంబర పోలమాంబ గుడి మరమ్మత్తులు, అభివృద్ది పనుల కోసం 1 కోటి రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఆలయ అభివృద్ది పనులపై ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో 5 కోట్ల 61 లక్షల రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సూపర్6 హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకుందని తెలిపారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్రంలో 1679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో 1,67,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలు జమ చేశామని తెలిపారు. బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించారు. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందన్నారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రేపు రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించే రెవెన్యూ క్లినిక్లో అన్ని మండలాల తహసీల్దార్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు హాజరవుతారని తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని,
నమోదు స్థితి తెలుసుకోవడానికి ఇతర వివరాలు

కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు. న్యాయ వ్యవస్థలు, బార్ అసోసియేషన్లు సమన్వయంతో పనిచేస్తూ కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోర్టు భవన సముదాయంలో నూతనంగా నిర్మించిన 14వ అదనపు జిల్లా సెషన్ కోర్టు, 2వ అదనపు సివిల్ జడ్జి మ్యాజిస్ట్రేట్ కోర్టులను ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్ మాట్లాడుతూ కేసుల భారాన్ని తగ్గించేందుకు లోక్ అదాలతులు ఎంతగానో దోహదపడతాయని, కక్షిదారులు వీటిని సద్వినియోగం చేసుకునేలా న్యాయవాదులు ప్రోత్సహించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను కలిశారు. జాతీయ పంచాయతీ పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
4: ఎందుకురా?
3: నా పాకెట్ మనీ.
4: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
3: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
4: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
3: మరి మీ మొబైల్ ఇవ్వండి.
4: ఇదిగో,
5: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
7: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా.
8: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు

0: అన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: రేపు ఉదయం 6:10 భక్తి రంజనిలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పి సుశీల ఆలపించిన భక్తి గీతాలు ప్రసారమవుతాయి. సూక్తి శుద్ధలో శ్రీ వై సూర్యచంద్రారెడ్డి గారి హితోక్తులు వింటారు. 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం మానసిక ఒత్తిడి కారణాలు నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ ఇక్రముల్లా గారితో పరిచయం ఉంటుంది. అలాగే చరిత్రలో రేపటి విశేషాలు తెలుసుకుంటారు. 8:00 హిందీలోను, 8:15 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. జిల్లా సమాచార లేఖ. 8:35 అభిరుచి, 9:30 చిత్రాంజలి, 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమం.

కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి 11 గంటలకు, వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి 11:10 రేపు గుజరాత్లోని సోమనాథ్లో గల ప్రభాస్ పటాన్లో సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే సోమనాథ్ అమృత పర్వం సందర్భంగా జరిగే సభలో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్రం 5:00 వందే మాతరం శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారిపై రూపకం ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం, తెలుగు సినీ గీతాలు. 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు. 6:25 అభిరుచి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి. మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో స్త్రీవాద కవిత్వం, మహిళా చైతన్యం ఎన్ విజయలక్ష్మి గారి ప్రసంగం ఉంటుంది. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కడమ కేంద్రం సమర్పించే ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు ప్రత్యక్ష ప్రసారం. ఇక రాత్రి 10:00 ఏకచిత్రగానంలో శ్రీరంగ నీతులు చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 ఆలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇంతవరకు మీరు రేపు ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా మురారి చిత్రం కోసం జిక్కి సునీత సంధ్యా బృందం ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం మణిష్ శర్మ. పాటను వినిపించమంటూ ఉత్తరం పంపినవారు అడ్డాకుల మండలం కాటవరం గ్రామం నుండి శశాంక్ పూజిత వారి కుటుంబ సభ్యులు, అలాగే రంగారెడ్డి జిల్లా ముచర్ల గ్రామం నుండి మారెల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ వారి కుటుంబ సభ్యులు

0: మన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: కార్యక్రమంలో తర్వాత నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం కోసం చిత్ర పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి, పాటను వినిపించమంటూ ఉత్తరం పంపినవారు నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాపల్లె గ్రామం నుండి ఆర్ తిమ్మనాయుడు, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు.

0: मन की बात, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात रविवार सुबह 11 बजे। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से किया जाएगा। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक केंद्रों से किया जाएगा। तो याद रखें, रविवार सुबह 11 बजे मन की बात।
1: श्रोतलु అభిరుచిలో మీరు కొనిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత రైతు కుటుంబం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, సంగీతం కెవి మహాదేవన్. పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: శ్రోతలు అభిరుచిలో మీరు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత రంగారెడ్డి జిల్లా కర్తాల్ నుండి కానుగుల గోపాల్, మహేశ్వరి, ప్రవళ్లిక, విష్ణువర్ధన్, విఘ్నేశ్వర్ కుటుంబ సభ్యులు వీరంత నాని చిత్రం కోసం ఉన్ని కృష్ణన్ సాధనా సర్గం ఆలపించిన గీతాన్ని వినిపించమంటూ ఉత్తరం పంపించారు. సంగీతం యా రెహమాన్.

0: मन की बात, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात रविवार सुबह 11 बजे आकाशवाणी के सभी केंद्र सभी चैनल इसे प्रसारित करेंगे एक साथ। इसके अतिरिक्त दूरदर्शन के यूट्यूब चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। तो याद रखें रविवार सुबह 11 बजे मन की बात
1: కార్యక్రమంలో తర్వాత చింతకాల రవి చిత్రం కోసం రాజేష్ శ్రేయ ఘోషల్ ఆలపించిన చంద్రబోస్ సాహిత్యం సంగీతం విశాల్ శేఖర్ కోరుతున్న శ్రోతలు కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటగారు ధర్మరాజు లక్ష్మీబాయి లక్ష్మీనారాయణ లక్ష్మణ్ శారద విజయ శాంతి విజయకృష్ణ వాసవి వైష్ణవి ఉదిత్ ప్రణీత్ ఉపజ్ఞ నవిఘ్న వారి కుటుంబ సభ్యులు

కార్యక్రమంలో చివరిగా నువ్వు వస్తావని చిత్రం కోసం రాజేష్, సుజాత పాడిన పాట, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్, పాటను వినిపించమంటూ ఉత్తరం పంపినవారు నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపురం గ్రామం నుండి కె లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ్ స్వామి, వెన్నెల తేజ, గౌతమ్ కుమార్, అధిర త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ వారి కుటుంబ సభ్యులు.

ఇంతవరకు మీరు అభిరుచిలో మీరు కోరిన పాటలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:35 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం కుటుంబ సంక్షేమ గీతం వింటారు. వినే ముందు

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు 7:15 ఇల్లు వాకిలి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. తమిళగవెట్రీ గజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అస్సాంలో డాక్టర్ హిమంత బిశ్వ శర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దేశ వికాసానికి రాష్టాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం మోడర్న్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసిందని, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్వేల మీద కనెక్టివిటీని పెంచుతూ దేశ అభివృద్దికి గణనీయమైన కృషి చేసిందన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్దికి 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించగా, కేవలం తెలంగాణకే ఇప్పుడు బడ్జెట్లో 5,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని, మరో 5,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని నరేంద్ర మోదీ చెప్పారు.
1: साथियों, साल 2014 से पहले अविभाजित आंध्र प्रदेश के लिए 1,000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1,000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही

0: लगभग 5,500 करोड़ रूपये का है।
1: వరంగల్ పీఎం మిత్ర పార్కును ప్రారంభించిన ప్రధానమంత్రి భారతదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ పురోభివృద్దికి పీఎం మిత్ర వరంగల్ పార్కు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ రంగంలో దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పలు సంస్కరణలు చేపట్టామని, ఎల్పీజీ, గ్యాస్, సీఎన్జీ ఆధారిత వ్యవస్థల గురించి విదేశాల మీద ఆధారపడకుండా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఎంఎస్ఎంఈ, స్టార్టప్లు, ఉపాధి వికసిత్ భారత్ సాధనకు దోహదపడతాయని, తెలంగాణ అభివృద్దితో దేశాభివృద్ది, వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని నమ్ముతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
0: వరంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పీఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలీ యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కీ యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं.
1: केंद्र मंत्री किशन रेड्डी మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలు తెలంగాణలో ప్రారంభించడం అదృష్టమని, జాతీయ రహదారుల అభివృద్ది, రాష్టంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది చేయడం సంతోషదాయకమన్నారు. మోదీ సహకారంతో రాష్టంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
2: రైల్వే నెట్వర్క్ కూడా ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ది జరుగుతా ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి.
1: హైదరాబాద్ లో అత్యాధునిక సింధు క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1500 ఆపరేట్ థియేటర్లతో నిర్మించిన ఈ

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రాభివృద్దికి కేంద్రం సహకరించాలని 8 కీలకమైన అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణకు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరారు. మూసీ నదీ పునరుజ్జీవన ప్రాజెక్టును జాతీయ స్థాయి పట్టణ నదీ పునరుద్దరణ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం, రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తిగా కేంద్రం నిధులతో చేపట్టాలని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి చొరవ చూపాలని అభ్యర్థించారు. ఫ్యాబ్ సిటీ పరికరాలను సెమీ కండక్టర్ హబ్ గా అభివృద్ది చేసేందుకు ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద తెలంగాణకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట అభ్యంతరం తొలగించేందుకు కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని కూడా కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.

0: ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి పోర్ట్ సెయింట్ జార్జ్ సెక్రటేరియట్కు చేరుకుని బాధ్యతల స్వీకరణకు సంబంధించిన దస్త్రాలపై సంతకం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తమ ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని కోరారు. అందరికీ పారదర్శకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ కీలకమైన దస్త్రాలపై సంతకాలు చేశారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం వీటిలో ఉన్నాయి. ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం రేపు అసెంబ్లీ సమావేశం జరగనుంది. అస్సాంలో సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వశర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హిమంత బిశ్వశర్మ మంగళవారం నాడు వరుసగా రెండవసారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, మరో 2 రాష్ట మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. దేశంలో సంభవించే వరదలు, వడగాల్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్దతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను, వనరుల వినియోగాన్ని, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అంచనా వేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కడపటి సమాచారం అందేసరికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో జెమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఈ సాయంత్రం రాయ్పూర్లో జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేశారు. తమిళగ వెట్రి గరజగం టీవీకే అధినేత సి జోసఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇల్లు వాకిలి

ఇల్లు వాకిలి కార్యక్రమంలో జీవకంచ మొక్క కరోనా గురించి మోజేర్ల ఉద్యానవన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవి గారి ప్రసంగం, ఇంకా ఇప్ప పువ్వు నుండి మహువా తయారీ గురించి మోజేర్ల ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ జడల శంకరస్వామి గారి ప్రసంగం, ఉద్యానవన రంగంలో డ్రోన్ల వినియోగం ఈ అంశం గురించి ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె మిథున్ గారి ప్రసంగం ఉంటాయి. ముందుగా

0: ವಾಣಿಜ್ಯ ಪ್ರಕಟಣೆ.
1: ಗವರ್ನಮೆಂಟ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಮಿನಿಸ್ಟ್ರಿ ಆಫ್ ಸ್ಕಿಲ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಅಂಡ್ ಎಂಟರ್ಪ್ರಿನರ್ಶಿಪ್ ಆಧ್ವರ್ಯಂಲೋ ಡೈರೆಕ್ಟರೇಟ್ ಜನರಲ್ ಟ್ರೈನಿಂಗ್ ವಾರು ದೇಶ ವ್ಯಾಪ್ತంగా ఎన్ఎస్టిఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండ్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటిఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
2: నమస్కారం, నా పేరు డాక్టర్ మాధవి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్లలో పనిచేస్తున్నాను. ఈ రోజు మీకు కరోండా జీవకంచ మొక్క గురించి నేను వివరిస్తాను. కరిస్సా కరాండస్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క అపోసైనేసి కుటుంబానికి చెందినది. ఇది జీవకంచకు అనువైన మొక్క. కరోండా దీన్ని మనము వాక్కాయ లేదా కలిమికాయలని కూడా అంటాము. వీటికి మునదలిన గట్టి ముళ్ళు జతలుగా కలిగి ఉండడం వల్ల ఈ మొక్కను కంచ కొరకు ఉపయోగిస్తారు. కరోండా మొక్క ముళ్ళు దృఢంగా మరియు బలంగా ఉంటాయి, కాబట్టి దీన్ని క్రెస్ట్ తోన్ అని కూడా అంటారు. కరోండా మొక్క ముళ్లతో కూడిన పొద మరియు గుబురుగా శాఖోపశాఖలుగా పెరిగే బహువార్షిక మొక్క. ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకోగలదు, కనుక మెట్ట ప్రాంతాలకు అత్యంత అనువైనది. దీని యొక్క ఉపయోగాలు: ఈ మొక్కలు దట్టంగా పెరుగుతూ ముళ్లను కలిగి ఉండడం వలన పండ్ల తోటల చుట్టూ కంచెగా ఉపయోగిస్తారు. కరోండా కాయలు ఐరన్ మరియు ఆస్కార్బిక్ ఆమ్లం, విటమిన్ సి అధికంగా కలిగి ఉంటాయి, తద్వారా రక్తహీనతను తగ్గించుటకు ఉపయోగపడతాయి. కరోండా కాయలను నిల్వ పచ్చళ్లుగాను చట్నీలుగాను ఉపయోగిస్తారు. కరోండా మొక్క వేర్లు, ఆకులు మరియు కాయలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. కరోండాను జామ్, జెల్లీ, స్క్వాష్, క్యాండీ మరియు సిరప్ల తయారీకి ఉపయోగిస్తారు. కరోండా కాయలను జ్యూస్ మరియు వైన్ తయారీకి కూడా ఉపయోగిస్తారు. కరోండాను ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాల్లో సాగు చేయవచ్చును. ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఈ మొక్క తట్టుకుంటుంది. కానీ ఈ పంట అధిక వర్షపాతము, తక్కువ ఉష్ణోగ్రతను మరియు నీటి నిల్వను అసలు తట్టుకోలేదు. మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ మొక్కను పెంచుకోవచ్చును. ముఖ్యంగా మెట్ట భూములలో, చేలగట్ల మీద మరియు కంచెల చుట్టూ పెంచవచ్చును. అంతేకాక ఏక పంట కూడా సాగు చేసుకోవచ్చును. దీనికి ఎలాంటి నేలలు సరిపోతాయంటే, మురుగు నీరు పోయే సదుపాయం కలిగిన అన్ని నేలలు అనుకూలము. నీరు నిలవని చెలక నేలలు, గరుకు నేలలు, ఎర్ర నేలలు, గరప నేలల్లో బాగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. రాళ్లతో కూడిన గరుకు నేలల్లో కూడా సాగు చేయవచ్చును. ఇది కాయల రంగుని బట్టి దీనిని 3 రకాలుగా విభజించారు. ఆకుపచ్చ రకం, గులాబీ రకం, తెలుపు రకం. మన దగ్గర ఎక్కువగా తెలుపు రకం, ఎరుపు రకం ఎక్కువగా ఉంటాయి. పండు యొక్క వినియోగాన్ని బట్టి దీన్ని ఊరగాయ రకాలు, కోత రకాలు అలా వినియోగించారు. దీంట్లో ఎక్కువగా ఏంటంటే పంత్ మనోహర్, పంత్ సుదర్శన్, కొంకన్ బోల్డ్ రకాలు అనేవి ఉన్నాయి. ఇవి మన దగ్గర ఈ మొక్కలు మనం వేసుకోవడానికి FRS ఫల పరిశోధనా స్థానం సంగారెడ్డిలో మనకి మొక్కలు లభ్యమవుతాయి. అలాగే ఉద్యాన పరిశోధనా స్థానము మల్యాల్లో కూడా ఈ మొక్కలు 20 రూపాయలకి మీకు దొరుకుతాయి. అక్కడ కొనుక్కొని మీరు పొలం గట్లలో గాని మీరు మీ పొలంలో నాటుకోవచ్చును. ఇది విత్తనం లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా చేయవచ్చును. విత్తనం ద్వారా ప్రవర్ధనం చేయదలిచినప్పుడు తాజా విత్తనాలని జూలై, ఆగస్టు నెలల్లో సేకరించుకోవాలి. లేకపోతే విత్తనం తాజాదనం కోల్పోయే కొలది విత్తనం మొలక శాతం అనేది తగ్గుతుంది. వర్షాకాలంలో 1 సంవత్సరం వయసున్న కొమ్మలను కత్తిరింపు చేసి IBA ద్రావణంలో ముంచి నాటినట్లయితే వేర్లు బాగా వస్తాయి. నాటుట ఎలా అంటే, ఆరోగ్యవంతమైన మొక్కలను ఏక పంటగా లేదా కంచ పంట కొరకు 50x50 సెంటీమీటర్ల కొలతతో గుంతను తీయాలి. గుంతలో తవ్విన మట్టిని, పశువుల ఎరువుని నింపి గుంతను నింపి మొక్కలను జూన్, జూలై మాసంలో నాటుకోవాలి. వర్షాకాలంలో నాటడం వలన నీటి ఎద్దడికి గురి కాకుండా ఉండి మొక్కలు బాగా నిలదొక్కుంటాయి. ప్రధాన పంటగా మరియు అంతర పంటగా నాటుటకు 2 మీటర్ల దూరంలో, కంచెగా నాటుటకు 1x1.5 మీటర్ల ఎడంగా నాటుకోవాలి. దీనికి ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే ఎరువులు వేయడం ద్వారా మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి నాణ్యమైన పండ్లను ఇస్తాయి. కానీ మనం ప్రస్తుతం కరోండాని ఎక్కువగా కంచెగా మాత్రమే సాగు చేస్తున్నాము. కరోండాని ఏక పంటగా లేదా కంచ పంటగా సాగు చేయదలిచినప్పుడు కాపుకి వచ్చిన మొక్కలకు జూన్, జూలై మాసంలో 15 నుంచి 20 కిలోల పశువుల ఎరువు వేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పూతకి ముందు, పూత సమయంలో పశువుల ఎరువు వేసుకోకపోతే 2 నుండి 3 కాపులు కాసిన తర్వాత మొక్కలు నిలువుగా ఎండిపోతాయి. కాబట్టి మనం ప్రతి సంవత్సరము పశువుల ఎరువుని క్రమం తప్పకుండా వేసుకోవాలి. అలాగే రసాయన ఎరువులు కూడా భూసార పరీక్ష ఆధారంగానే రసాయన ఎరువులు వేసుకోవాలి. 4 సంవత్సరాలు ఆ పైన మొక్కలకి 200 గ్రాముల నత్రజని, 75 గ్రాముల ఫాస్ఫరస్, పొటాష్ 125 గ్రాములు ఇవ్వాలి. నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే కొత్తగా నాటిన మొక్కలు నిలదొక్కునే వరకు నిదానంగా పెరుగుతాయి. కావున క్రమ క్రమపద్ధతిలో నీటిని ఇవ్వవలసి ఉంటుంది. ఒకసారి మొక్క నిలదొక్కున్న తర్వాత నీరు అంతగా అవసరం ఉండదు, ఎందుకనగా ఇది మొండి జాతి మొక్క కావున నీటి ఎద్దడిని చాలా వరకు తట్టుకుంటుంది. కరోండా మొక్కలు నాటిన 3వ సంవత్సరం నుండి పూత పూసి కాయలు కాస్తాయి. 4వ సంవత్సరంలో కొద్దిగా దిగుబడిని ఆశించవచ్చును. పూత ఫిబ్రవరి మాసంలో ప్రారంభమై జూలై

0: ఆగస్టు వరకు పండ్లు పక్వానికి వస్తాయి. మేలల నుండి పచ్చికాయలు దొరుకుతాయి. కరోనా మొక్కలను మొదటి 2 లేదా 3 సంవత్సరాల గుబురుగా కంచెకు అల్లుకునేటట్లు పెంచుకోవాలి. కరోనా మొక్కలను 2 లేదా 3 సంవత్సరాల కొమ్మ కత్తిరింపులు అవసరం ఉండదు. దీంట్లో 4 లేదా 5 సంవత్సరాల తర్వాత గుబురు ఎక్కువగా ఉంటే, ప్రధాన పంటకు అడ్డంకిగా ఉంటే కొమ్మ కత్తిరింపులు అనేవి చేపట్టుకోవాలి. దిగుబడి విషయానికి వస్తే 4 సంవత్సరాల వయసు కలిగిన మొక్కలు 400 నుంచి 500 కాయల దిగుబడినిస్తాయి. 5 సంవత్సరాల వయసున్న చెట్టు 5 నుంచి 7 కిలోల కాయలు దిగుబడినిస్తుంది. 2 నుండి 3 కోతలు తీసుకోవచ్చును. 1 కిలో కాయల్లో సుమారుగా 250 నుంచి 200 కాయలు ఉంటాయి. మీకెవరికైనా రైతు సోదరులకి కరోనా మొక్కలు కావాలనుకుంటే ఫల పరిశోధనా స్థానం సంగారెడ్డి మరియు ఉద్యాన పరిశోధనా స్థానం మల్యాల్లో ఉన్న రీసెస్ స్టేషన్ లో సంప్రదించినట్లయితే మీకు అక్కడ 20 రూపాయలకి ఒక మొక్క దొరుకుతుంది. మీరు జూన్ జూలైలో ఈ పంటను నాటుకోవాల్సిందిగా కోరుచున్నాను.
1: నమస్కారం. డాక్టర్ జడల శంకరస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, మోజెల్లా, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ. పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్లో భాగంగా మహువా అంటే ఇప్ప పువ్వు నుండి అనేక విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో ఇప్ప పువ్వుకి మధుక లాటిఫోలియా అనే ఒక శాస్త్రీయ నామం ఉంది. మధు అంటే తేనె అని. తేనెలో ఉండే గుణగణాలన్నీ ఈ పుష్పంలో ఉంటాయి కాబట్టి తేనెలో ఉండే షుగర్స్ యొక్క శాతం అంటే ఫ్రక్టోజ్ యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అలాగే మహువాలో కూడా ఫ్రక్టోజ్ యొక్క శాతం అంటే ఫ్రక్టోజ్ అనేది ఒక షుగర్, ఆ షుగర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే కంపౌండ్స్ అంటే మూలకాలు అండ్ రసాయనిక పదార్థాలు ఉండడం వల్ల ఆరోగ్య పరిరక్షణను చేకూర్చే అనేక ప్రయోజనాలను చేకూర్చే ఫ్లేవనాయిడ్స్ అనేటివి. ఫ్లేవనాయిడ్స్ ఏంటంటే మనిషికి వాపు అనేది ఈ మధ్య కాలంలో అనివార్యం. ఈ వాపును తగ్గించడానికి, ఈ వాపునే మనం ఇన్ఫ్లమేషన్ అంటాం, ఈ వాపే క్యాన్సర్ కి దారితీస్తుంది. ఈ క్యాన్సర్ బారి నుండి కూడా మెన్స్ రక్షణని కల్పించడానికి ఈ మహువా పూల నుండి తీసిన అనేక రసాలని ఎక్స్ట్రాక్షన్ చేసి వాటిని వివిధ రకాలైన ఉప ఉత్పత్తులు తయారు చేయడం అనేది జరుగుతుంది. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఈ మహువా చెట్లు ఒక ఆర్థిక అభివృద్ధిని తీసుకొచ్చే మేలు మెట్టుగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే గిరిజన ప్రజలకు కూడా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. సో ఫారెస్ట్ లో ఇది విరివిగా దొరుకుతుంది కాబట్టి గిరిజనులు ఆ ప్రాంతంలో నుండి ఈ కలెక్ట్ చేసిన ఫ్రూట్స్ ని మనం సేకరించి వాటి నుండి వివిధ రకాలైన ఉప ఉత్పత్తులు తయారు చేయడం వల్ల ఆరోగ్యానికి ఉపయోగపడే వివిధ రకాల ఉప ఉత్పత్తులు తయారు చేసేసి ఆరోగ్య ప్రయోజనం కోసం ఇలాంటి ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా మనం వ్యాపారాన్ని సమృద్ధిగా జరుపుకోవడానికి అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే వీటి యొక్క ఉప ఉత్పత్తులు తెలుసుకోవడానికి ముందు వీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి నేర్చుకుంటాం. ఇంత ముందు చెప్పినట్టు ఇన్ఫ్లమేషన్ అంటే ఫ్లేవనాయిడ్స్ అనే గ్రూప్ ఆఫ్ కంపౌండ్స్ ఉంటాయి కాబట్టి ఈ కంపౌండ్స్ వల్ల సో మనకు ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ఎలాంటి అంటే వాపు ఉన్నా, శరీరంలో ఎలాంటి వాపు ఉన్నా కూడా ఈ వాపును నిరోధించే అవకాశం ఉంటుంది. అలాగే దీనిలో టర్పినాయిడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ టర్పినాయిడ్స్ ఏం చేస్తాయంటే ఈ మధ్య కాలంలో కొలెస్ట్రాల్ అనేది విరివిగా పెరుగుతూ ఉంది, మనుషులో మీన్స్ అనారోగ్య పాలు అవ్వడం, హార్ట్ బ్లాక్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణం ఈ మహువా పువ్వులో ఉండే టెర్పనైడ్స్ గ్రూప్ కి ఉంది. అలాగే మనకేంటంటే సపోనిన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ సపోనిన్ వల్ల, సపోనిన్ అనేది కూడా ఒక రకమైన పదార్థం, ఈ మహువా పువ్వులో ఉంటాయి. దీని వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే సో అనేక రకాలైన మీన్స్ లైక్ గాయాలు కానీ, జీర్ణ సంబంధ వ్యాధులు కానీ, సో ఎలాంటి మీన్స్ అంటే గాయం తగిలినా కానీ ఇలాంటి సమస్యలను కూడా నివారించే గుణము అనేది ఉన్నాయి. అలాగే టానిన్స్, ఈ టానిన్స్ అనేటివి ఏంటంటే కడుపులో జీర్ణ సంబంధ వ్యాధులు కానీ, డయేరియా సంబంధ వ్యాధులు కానీ, జీర్ణ కోశానికి సంబంధించిన వ్యాధులను కూడా నివారించే గుణాలు వీటికి ఉంటాయన్నమాట. అంటే సో శరీరంలో ఉండే అనేక రకాలైన రుగ్మతలని నివారించే గుణంతో పాటు శీతల వీర్య అంటే మనకేంటంటే వీర్య కణాల వృద్ధిని పెంపొందించే విధంగా మనకు

వీటిలో పుష్పాల్లో అనేక రకాలైన కెమికల్ కంపౌండ్స్ ఉండడం వల్ల, సో సంతాన సాఫల్య కేంద్రాల్లో ఇది విరివిగా ఉపయోగించినట్టయితే మనకేంటంటే మన మనుషులకి వీర్యవృద్ధి పెంపొందించడమే కాకుండా మనకు ఆర్థిక లావాదేవీల్లో దీనికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు లేకుండా, అంటే సంతాన యోగ్యం పెంచే విధంగా ఈ పుష్పాల యొక్క ప్రాముఖ్యత అనేది ఉంది. సో కాబట్టి శీతల వీర్య అంటే అంటే మనిషిలో స్క్రోటల్ శాఖ అనేది ఉంటుంది. మన యొక్క శుక్ర ఉత్పత్తి జరిగిన తర్వాత అవి నష్టపడకుండా మన బాడీలో టెంపరేచర్ రెగ్యులేట్ అవుతూ వేడి తాకిడికి నాశనం కాకుండా పరిరక్షించి అండ్ శుక్ర కణాల యొక్క చలనాన్ని పెంపొందించి శుక్ర కణాల యొక్క పరిరక్షణ చేకూర్చే గుణాలు ఈ ఇప్ప పువ్వులో ఉన్నాయి. కాబట్టి అనేక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వీటి నుండి వివిధ రకాలైన ఆహార ఉత్పత్తులు అండ్ వివిధ రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు అనేటివి తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్ లో జ్యూస్ ని ఎక్స్ట్రాక్షన్ చేయడం అనేది వివిధ రకాలైన విధి విధానాలని మేము అవలంబిస్తున్నాం. ఈ విధి విధానాల్లో ఏంటంటే ఈ సంవత్సరం దొరికిన మహువా పువ్వులని ఆర్ అదర్వైజ్ ఇప్ప పువ్వులని ఒక సంవత్సరం వరకు స్టోరేజ్ చేసి వాటిని ఒక ద్రావణాన్ని తయారు చేస్తున్నాం. అలాగే ఫ్రెష్ గా దొరికిన పువ్వుల నుండి కూడా ఇంకో రకమైన ద్రావణం తయారు చేసేసి న్యూట్రీ బివరేజ్ రూపంలో వచ్చే నెలలో మేము వాటిని ప్రవేశపెట్టబోతున్నాం. కాబట్టి మనకు ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మహువా పువ్వుల నుండి మనం అనేక రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా తయారు చేసేసి మార్కెట్ లో విక్రయించే విధంగా ఈ ఉప ఉత్పత్తులు మనం తయారు చేసుకుని విక్రయించినట్టయితే వ్యాపారవేత్తలకి ఉపయోగం కలగడమే కాకుండా ఎవరైతే గ్రో చేస్తున్నారో ఫార్మింగ్ కమ్యూనిటీకి గానీ రాబోయే తరంలో యంగ్ జనరేషన్ కి అంటే జెంజిసి కూడా వ్యాపారాన్ని మనం ఏర్పాటు చేసే విధంగా ఒక స్టార్టప్స్ కూడా మనం అవలంబించవచ్చు. ఇది ఎందుకంటే వీటి మీద దృష్టి ఎందుకు సాధించాలంటే ఈ మధ్య కాలంలో కళ్ళలో కూడా కల్తీ, తాగే నీటిలో కల్తీ, అలాగే మనం తాగే బివరేజెస్ లో కూడా కల్తీ, కాబట్టి ఇలాంటి ఫ్రూట్ జ్యూస్ ని కల్తీ జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి కల్తీ ప్రదేశంలో ఆరోగ్య పరిరక్షణ ఇచ్చే విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు మనం మార్కెట్ లో ప్రవేశపెట్టగలిగితే ఆరోగ్యాన్ని పరిరక్షించడమే కాకుండా మనకు అడవి ప్రాంతంలో విరివిగా దొరికే ఈ పువ్వుల్ని గిరిజనుల ద్వారా మనం సేకరించి వాళ్ళకి ఆర్థిక లబ్ధి కలిగే విధంగా వాళ్లకు దోహదపడుతూ మన ఆర్థిక వ్యవస్థని ముందుకు జరిపే అవకాశం ఉంటుంది. అంటే మనకు మన ప్రాంతంలో దొరికే మొక్కల నుండి విరివిగా దొరికే ఈ పుష్పాలను మనం ఉపయోగించుకోవడం వల్ల మనకు మన ప్రాంతంలో ఏర్పడే ఒక రకమైన బివరేజెస్ తయారు చేసేస్తే స్థానికంగా మనం ఎక్కువ ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉండే విధంగా ఈ ఉప ఉత్పత్తులు మనం తయారు చేసుకోవాలి. మన మహువా ప్లాంట్స్ ని కూడా మనం పెంచుకొని రాబే కాలంలో ఇది ఒక పూర్వకాలం నుండి ఒక మంచి పంటగా ఉండేది, కానీ దీన్ని మైనర్ ఫ్రూట్ గా నిర్ధారించారన్నమాట. అంటే తక్కువ మోతాదులో మనం కల్టివేషన్ చెయ్యమన్నమాట. ఓన్లీ మనకు తెలిసినవి ఏంటి, మామిడి చెట్లు అండ్ దానిమ్మ చెట్లు, అరటి చెట్లు, వీటిని మాత్రం మనం ఎక్కువ మోతాదులో కల్టివేషన్ చేస్తున్నాం. దాని స్థాయిలో ఎందుకంటే ఈ మహువా చెట్లు ఏంటంటే నీటి ఎద్దటిని తట్టుకొని వర్షాభావ పరిస్థితుల్లో పెరిగే ఈ మొక్కలు కాబట్టి వీటి నుండి ఆర్థిక లాభం పెంపొందించే విధంగా మనం ఫ్యూచర్ లో ఎప్పుడైతే మనకు కరువు కాటకాలు ఏర్పడినా, సో నీటి ఎద్దటి ఏర్పడినా అలాంటి ప్రదేశాల్లో సో మనం ఇలాంటి పంటలు పెంచుకున్నట్టయితే మనం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు ఉంటాయి. అందుకని రైతు సోదరులకు ఏంటంటే కొత్త పంటల వైపు మొగ్గు చూపుతూ వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు తయారు చేసుకుని వాళ్ళ యొక్క నికర ఆదాయం పెంపొందించుకోగలిగితే మన లైఫ్ స్టైల్ గానీ సాంకేతికంగా గానీ అండ్ ఆర్థికంగా గానీ మనం ఎదిగే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఈ మహువాతో పాటుగా మేము ఏంటంటే బ్యూటియా మోనోస్పర్మ, ఈ బ్యూటియా మోనోస్పర్మ నుండి అనేక రకాలైన క్రీములు కూడా తయారు చేసాం. అంటే మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ దొరికే స్థానికంగా ఉండే మొక్కల్ని మనం పరిగణలోకి తీసుకుని సాగులోకి మనం వీటిని తీసుకొచ్చినట్టయితే మనకు సాగు విధానాల ద్వారా, సో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొక్కల యొక్క డిఫరెంట్ వెరైటీస్ కూడా డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు విరివిగా దొరికే అడవి ప్రాంతంలో దొరికే ఈ అడవి ప్రాంతంలో ఉండే ఈ పండ్లని మనం, ఎందుకంటే ఇవి అడవి ప్రాంతంలో నీటి ఎద్దటిని తట్టుకొని పెరుగుతున్నాయి కాబట్టి రాబోయే కాలంలో నీటి సమస్య, గాలి సమస్య, వాతావరణంలో మార్పులు ఉండే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ వాతావరణంలో మార్పులకి తగ్గట్టు మనం ఫార్మింగ్ సిస్టమ్ ని అలవర్చుకోవాలి. అలవర్చుకుంటే తప్ప మనకి రాబోయే కాలంలో ఈ
ఈ గడ్డు పరిస్థితులను

0: నుండి మనం బయటపడే అవకాశం ఉండదు. సో ఇలాంటి సందర్భంలో మనకు మన స్థానికంగా పెరిగే మొక్కల్ని మనం డొమెస్టికేషన్ చేసుకొని, అంటే మిగతా మొక్కల్ని ఎలాగైతే మనం సాగులోకి తీసుకొచ్చామో అలాగే ఈ మహువా మొక్కలను కూడా సాగులోకి తీసుకురావాలి. ఎందుకంటే తయారు చేసుకున్నట్టయితే సో మనకు ఒక యూనిక్ ప్రోడక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఒక విత్తనమే కాకుండా, ఒక పుష్పమే కాకుండా, కాయనే కాకుండా, సో అలాగే చెట్టు యొక్క బెరడు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి సో అనేక రకాలైన ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని వీటిని సాగులోకి తీసుకురావడమే మన ముఖ్య ధ్యేయంగా నేను పరిగణిస్తున్నాను.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె మిథున్. వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగము, ఉద్యాన కళాశాల, శ్రీ కొండలక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, మోజర్ల వనపర్తి జిల్లా. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఉద్యానవన రంగంలో డ్రోన్ల వినియోగము. డ్రోన్ల గురించి మాట్లాడుకున్నప్పుడు అయితే ఇప్పుడు ఆ డ్రోన్ అన్ని చాలా ఫీల్డ్స్ లో మనం వాడుతూ ఉన్నాము. ఇప్పుడు మనం జనరల్ గా చూసుకుంటే సర్వేయింగ్ అండ్ లెవెలింగ్ ఏదైతే ఉన్నదో ఆ సర్వేయింగ్ అండ్ లెవెలింగ్ పాత పద్ధతులు కాకుండా ఏరియల్ గా మనం డ్రోన్స్ తోటి ల్యాండ్ ఒక టోపోగ్రఫీని క్యాప్చర్ చేసుకుంటూ ఆ డ్రోన్ లో ఆ వెజిటేషన్ ఎలా ఉంది అనేది చెప్పేసి ఇప్పుడు కొత్త వస్తున్న టెక్నాలజీ ఇది. ఇప్పుడు భూమయ్య టెక్నాలజీ, దాంట్లో టోపోగ్రఫీలో ఎక్కడ నీటి లభ్యత ఉన్నది, ఎంత నీటి లభ్యత ఉన్నది, ఆ వెజిటేషన్ ఉంటే ఏ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఉన్నది, మళ్ళీ తర్వాత అక్కడ సాయిల్ యొక్క పారామీటర్స్ ఏమున్నాయి, అక్కడ ఇన్సెక్ట్ అటాక్ ఉందా లేదా, లేకపోతే పిస్ట్ అటాక్ ఉందా లేదా అని చెప్పేసి మనం డ్రోన్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడున్న ఉద్యాన రంగంలో ఆ డ్రోన్స్ ను మనం జీపీఎస్ ట్రాకింగ్ తోటి మనం రిమోట్ కంట్రోల్ కూడా ఆటోమేషన్ చేస్తూ ఉన్నాము. హరిత పందిర్లు కానీ ఇలాంటి వాటిలో కూడా మనం వాడుతూ ఉన్నాము డ్రోన్స్ ని. మళ్ళీ తర్వాత డ్రోన్స్ ని ఎక్కడ అంటే మనము డ్రోన్స్ ని మామూలుగా మాన్యువల్ గా రైతులు ఏం చేస్తారంటే మనకు నాప్సాక్ స్ప్రేయర్లు, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రేయర్స్ ఉంటాయి, బూమ్ స్ప్రేయర్లు అని చెప్పేసి ఆ స్ప్రేయర్లు వాడుతూ ఉండేది. దానివల్ల రైతులకు డ్రడ్జరీ అనేది పెరుగుతూ ఉన్నది. రైతులు ఎవరు కూడా ఈ రోజులల్లో వీపు వెనకాల స్ప్రేయర్లు వేసుకొని చేసుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఇప్పుడు డ్రోన్ల వినియోగం పిచికారీలో బాగా పెరిగింది. డ్రోన్స్ అనేటివి ఆర్చర్డ్ క్రాప్స్ మీద కూడా ఇప్పుడు డైరెక్ట్ ప్రిసైజ్ కంట్రోల్ గా మనం ఎంత మోతాదులో మనం పిచికారీ చేయాలి అని చెప్పేసి డ్రోన్స్ రిమోట్ కంట్రోల్ తోటి మనం చేస్తా ఉన్నాము. అంటే ఫీల్డ్ మీదకి వెళ్లకుండా డైరెక్ట్ రిమోట్ బేస్డ్ గానే మనము చేస్తా ఉన్నాము. డ్రోన్స్ గురించి రైతులకు ట్రైనింగ్ మనము రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి. దాంట్లో డ్రోన్ 3D ప్రోగ్రామ్ అని చెప్పేసి స్వయం సహకార సంఘాల మహిళలకు వాళ్ళను బోనర్స్ చేస్తూ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ తెలంగాణలో చాలా ప్లేసెస్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో వచ్చేసరికి జయశంకర్ యూనివర్సిటీలో తెలంగాణ డ్రోన్ అకాడమీ అని చెప్పేసి ఉన్నది. వివిధ రకాల ప్రైవేట్ ప్లేయర్స్ కూడా మారుత్ డ్రోన్స్ అని చెప్పేసి, పవమాన్ డ్రోన్స్ అని చెప్పేసి వీళ్ళు కూడా డ్రోన్ ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ఆ డ్రోన్ ట్రైనింగ్ ఎవరు పడితే వాళ్ళు ఉండదు, మనం దానికి ఒక స్టిప్యులేటెడ్ టైం ఉంటుంది, ఆ టైం లోపల ట్రైనింగ్ తీసుకోవాలి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. ఇది చార్జబుల్ బేస్డ్ అన్నట్టు, ఫ్రీగా ఇవ్వరు ఎవరు కూడా. కాబట్టి రైతు సోదరులు ఈ డ్రోన్స్ ని ఎంత ఎక్కువ వినియోగంలోకి తీసుకొస్తే అంత వాళ్ళకు పని ఈజీగా అవుతుంది, మళ్ళీ తర్వాత వాళ్ళు చేయాలనుకున్న పని కూడా తొందరగా అవుతుంది. మన ఫెర్టిలైజర్ యూజ్ ఏదైతే ఉన్నదో మాన్యువల్ గా కంటే డ్రోన్స్ లో తక్కువ వాడకం ఉంటుంది. ఇంచుమించు ఒక 25-30% మన ఫెర్టిలైజర్ ఏదైతే మనం డ్రోన్స్ బేస్డ్ లో సేవింగ్స్ అయితే ఉంటుంది. మన వాటర్ అనేది కూడా ఏదైతే మనం డిజాల్వ్ చేయడానికి వాడతామో అది కూడా సేవ్ అవుతుంది. డ్రోన్స్ అల్టిమేట్ గా ఏంటంటే మనకు ఫెర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ అనేది ఒక ఖచ్చితత్వం తోటి అప్లికేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి డ్రోన్స్ అంటే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే డ్రోన్ యొక్క ఖర్చు కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నది. అందుకని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ బేస్డ్ గా చిన్న సన్నకారు రైతులకు డ్రోన్స్ ని అందిస్తూ ఉన్నారు. అయితే ఈ డ్రోన్స్ ను కూడా మన తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనే ఒక కాన్సెప్ట్ ను తీసుకొని వచ్చినాయి. కస్టమ్ హైరింగ్ సెంటర్ లో ఏంటంటే మనకు వివిధ రకాల పనిముట్లను మనకు రెంటల్ బేసిస్ లో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. పంట దుక్కులు దున్నే కాడి నుంచి మనకు కోత అనంతరం విలువ ఆధారిత పదార్థాలు చేసుకునే కాడేదాకా కూడా మనకు కస్టమ్ హైరింగ్ సెంటర్ లో మనకు ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ బేస్డ్ ఫార్మ్ మెషినరీ ఎక్విప్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ అనేది మనకు రైతులకు అందుబాటులోకి తీసుకొని వచ్చినారు. ఇలాంటి సదవకాశాన్ని రైతులు వినియోగించుకోగలరు. రైతులే ఒక సంఘంగా ఏర్పడి ఇలాంటి డ్రోన్లను తీసుకొని వాళ్లే రెంటల్ బేసిస్ లో వాళ్ళు చేయగలిగితే ఇటు రైతులకు ఆదాయం సమకూరుతుంది, అలానే వాళ్లకు సంబంధించిన పనులను కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా NSTIలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండ్ CITS కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ITI, NTS, NCA, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా May 10 దరఖాస్తు చేసుకోవాలి.
3: ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం రంగస్థలి. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో రామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీ బి రంగస్వామి, శ్రీ డి పెద్ద కృష్ణన్న పాడిన సంవాద పద్యాలు వింటారు.

0: నిన్ను క్షమింపగల శక్తివంతుడన ఆంజనేయ. అది ఏనాటి పురాణమో గాని ఇప్పటికి నీ పదవిలో అయ్యేది అప్రస్తుతము. ప్రయోజనం సిద్ధించిన తర్వాత భగవచ్చతికి వృద్ధాపమిచ్చి భక్తి భావమునకు నీరస్థితి ఏర్పడును. ఏమందువా నీ ప్రార్థన మన్నించి మారుతి
1: ప్రభు
0: ప్రార్థన మన్నించి సుగ్రీవునకు అభయమ సంగ.

రామచంద్ర నాదేన నేల సంతతమున రఘురామచంద్ర పా

0: ప్రభు, నీ నిష్ఠుర వాక్యములచే నొప్పింపజేయుట ధర్మమా స్వామి?
1: హిందులో ధర్మం ఉండదా?

దేవా, నేను యుద్ధమునకు సిద్ధమైతును, లేక ఈ అనిమిత్త కలహమునకు ఎంత చింతించుచుంటినో దేవదేవునికే నీకే విషదము.

ఇంతవరకు మీరు రామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీ బి రంగస్వామి, శ్రీ డి పెద్ద కృష్ణన్న పాడిన సంవాద పద్యాలు విన్నారు. ఇంతటితో ఇవాల్టి రంగస్థలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, చిత్రసీమ, తెలుగు సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా స్వాతి చినుకులు చిత్రం కోసం పి సుశీల్ ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఇళయరాజా, గీత రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో తర్వాత అమ్మ రాజీనామా చిత్రం కోసం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సాహిత్యాన్ని వినండి. సంగీతం చక్రవర్తి.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: కార్యక్రమంలో చివరిగా స్వాతిముత్యం చిత్రం కోసం పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతాన్ని వినండి. సంగీతం ఇళయరాజా.

ఇంతవరకు మీరు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నం కేంద్రం సమర్పించే ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, అనంతరం 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి తొంభై వసంతాల ఆకాశవాణి. ఇందులో భాగంగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం వింటారు.
1: ఆధునిక యుగంలో జనజీవనాన్ని చైతన్యం చేసిన ప్రసార మాధ్యమం ఆకాశవాణి. వార్తాపత్రికలు చదవలేని వారికి తన వాణి ద్వారా వివిధ విషయాలు వినిపించి జ్ఞానవంతుల్ని చేయడానికి, సంగీత సాహిత్య సాంస్కృతిక పునరుజ్జీవనానికి సాటిలేని కృషి చేసింది ఈ ఆకాశవాణి. నేను ఆకాశవాణి కార్యక్రమంలో 1961లో తొలిసారిగా పాల్గొన్నాను. అప్పటికి విశాఖపట్టణంలో ఆకాశవాణి స్టేషన్ ఏర్పడలేదు. అప్పుడు నేను ఆనర్స్ 2వ సంవత్సరం చదువుతున్నాను. 1961 సంవత్సరం మాకు విశాఖదత్తుడు రాసిన ముద్రా రాక్షసం అనే నాటకం పాఠ్యాంశంగా ఉండేది. ఒకనాటి క్లాసులో ఆచార్య ఎస్వి జోగారావు గారు ఈ నాటకంలో చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి రాజుగా చేయడానికి అనేకమైన రాజకీయ పుటెత్తులు ప్రదర్శించాడు కదా, చివరకు విషకన్యను కూడా శత్రువుల మీద ప్రయోగించాడు, మరి ఆ చర్యలు సమర్థనీయమేనా అని అడిగారు. నేను సమర్థనీయమేనండి అన్నాను. విషకన్య అంటే ఇక్కడ చిన్న వివరణ అవసరం. ఒక బాలికకు పసితనం నుండి రోజూ చిన్న మోతాదులో విషం తినిపిస్తారు. ఆమె యువతిగా మారేనాటికి విషకన్యగా మారిపోతుంది. ఆమె సాంగత్యం వల్ల పురుషులు మరణిస్తారు, అది విషయం. సమర్థనీయమే అన్నావు కదా, ఎలా సమర్థనీయమో రాసి రేపు క్లాసుకు తీసుకురా అన్నారు. నా జూనియర్ శ్రీమతి సూర్యభాస్కరం చేత చాణక్యులు చేసిన పనులు ఏవీ సరియైన కావు అని రాయించారు. మా ఇద్దరినీ కూర్చోబెట్టి ఆ వ్యాసాలు చదివించారు. ప్రతి అంశానికి సమాధానం వచ్చేలా మా చేత తిరగరాయించారు. మళ్ళీ మళ్ళీ చదివించారు. వాక్యంలో ఎక్కడెక్కడ ఆపాలో, ఎక్కడ నొక్కి పలకాలో నేర్పించారు. అప్పుడు చెప్పారు, వచ్చే ఆదివారం ఉదయం మనం జంఖానా క్లబ్ దగ్గర ఒక ఇంజనీర్ గారి ఇంటికి వెళ్తున్నాం. అక్కడికి విజయవాడ రేడియో కేంద్రం నుండి శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారు వచ్చి ఉన్నారు. ఆమె పర్యవేక్షణలో మీ ఇద్దరి ప్రసంగాలు రికార్డు చేస్తారు, అవి విజయవాడ స్టేషన్ నుండి ప్రసారం అవుతుంది అని చెప్పారు. మేము ఇద్దరం చాలా ఆనందించాం, ఆశ్చర్యపడ్డాం, కొంచెం భయపడ్డాం కూడా. అయితే ఆనాటి శుభారంభం రేడియోతోనూ శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారితోనూ నా అనుబంధాన్ని పెంచుతూ వచ్చింది. శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారు ఆ తర్వాత కూడా విశాఖ వచ్చినప్పుడల్లా యూనివర్సిటీలో కానీ, జిల్లా పరిషత్ ఎదురుగా ఉండే లేడీస్ క్లబ్ ప్రాంగణంలో కానీ వివిధ కార్యక్రమాల్లో రికార్డు చేసేవారు. ఆవిడ ప్రధానంగా

కీలక కార్యక్రమాలు చేసిన ఆంధ్ర కవయిత్రులు, కవికొండల వెంకటరావు గారి కవితలలో కాంతామణులు, కవయిత్రులుగా పేరు పొందిన మొగలు రాణులు, స్త్రీల పాటల్లో శ్రీకృష్ణుడు అనే అంశాల మీద నా చేత ప్రసంగాలు చేయించారు. నేను 1967-68లలో విజయవాడ మ్యారిస్టల్లా కాలేజీలో పనిచేశాను. అప్పుడు ఆమెతో మరింత సన్నిహితంగా మెలిగే అవకాశం ఏర్పడింది. సీతమ్మ గారి సలహాలు అనే పేర ఆవిడప్పుడు చాలా కార్యక్రమాలు నా చేత రాయించారు. ఆ తర్వాత 70ల్లో నేను విశాఖపట్నం వచ్చాను. అప్పటికి విశాఖపట్టణంలో రేడియో స్టేషన్ వచ్చింది, కానీ అది అగనంపూడిలో ఉండేది. అప్పట్లో శ్రీ నరసింహమూర్తి గారు అధికారి. వీరు చిత్రకారులు బాపు గారి సోదరులు. నేను అప్పుడు తెలుగు శాఖలో పరిశోధకురాలిగా ఉండేదాన్ని. మా శాఖ నుండి ఆచార్య జోగారావు గారు, ఆచార్య దొనప్ప గారు, ఆచార్య శ్రీరామూర్తి గారు వెళ్లి ప్రసంగాలు ఇచ్చి వచ్చేవారు. ఇవన్నీ సాహిత్య ప్రసంగాలే. నేను కూడా 2-3 సార్లు ఆ స్టేషన్కు వెళ్లాను. ఆంధ్ర వచనవాంగ్మయ పరిణామం, ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర గ్రంథ వైశిష్ట్యం, జాషువా కవిత్వంలో మానవతా దృక్పథం వంటి ప్రసంగాలు అక్కడ చేసినవే. 1975లో నేను అధ్యాపకురాలిగా ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు శాఖకు వచ్చాను. అప్పటికి మా తెలుగు శాఖ, ఆకాశవాణి కేంద్రం చాలా దగ్గరగా వచ్చాయి, నడిచి వెళ్లే దూరం. అప్పట్లో ఆచార్య జోగారావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఆంధ్ర ప్రబంధ వాంగ్మయ వైశిష్ట్యము, సౌందరనందము, ఆధునిక మహాకావ్యము, భావకవిత్వ ప్రయోజనము అనే అంశాల మీద జరిగిన సంచిక కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నాను. సంచిక కార్యక్రమంలో ఒకరు ప్రధాన వక్తగా ఉంటారు. మరో ఇద్దరు ఆ ప్రధాన వక్త అడిగిన ప్రశ్నలను బట్టి వారి వారి అభిప్రాయాలను సోదాహరణంగా, సోపపత్తికంగా వివరిస్తారు. చివరగా ప్రధాన వక్త చక్కని ఒక సమన్వయంతో కూడిన ముగింపుతో ఆ చర్చా కార్యక్రమం ముగిస్తారు. ఈ సంచికా కార్యక్రమంలో ఒకసారి చలం సాహిత్యం మీద ఒక కార్యక్రమం ఆకాశవాణి నిర్వహించింది. అది విశాఖపట్టణం, విజయవాడ, కడప కేంద్రాలు సంయుక్తంగా చేసినది. దీనిలో విశాఖపట్టణం నుండి నేను, విజయవాడ నుండి డాక్టర్ వావిలాల్ సుబ్బారావు గారు, కడప కేంద్రం నుండి డాక్టర్ ఎన్ రామచంద్ర గారు పాల్గొన్నాం. రాత్రి 10 గంటలకు ప్రసారమైంది. చలం ఆధ్యాత్మిక దృష్టి అనే అంశం మీద నా ప్రసంగం. అప్పట్లో ఇది పలువురు ప్రశంసలను పొందింది. దీన్ని బ్రిడ్జ్ కార్యక్రమం అంటారు. ఒక కవి రచనల మీద వివిధ కోణాల్లో ముగ్గురు మాట్లాడడం ఒక పద్ధతి. నేను, మరో ఇద్దరు సీనియర్ పరిశోధకులు కలిసి డాక్టర్ ఉమర్ అలీషా కవి గారి రచనల గురించి ఒక కార్యక్రమం చేశాం. ఉమర్ అలీషా గారి కవిత్వం గురించి డాక్టర్ బి అరుణకుమారి, ఉమర్ అలీషా గారి నాటకాల గురించి డాక్టర్ సి సూర్యకాంతం, ఉమర్ అలీషా గారి రచనల్లో స్త్రీ జనాభ్యుదయం అనే దాని మీద నేను మాట్లాడాము. ఈ కార్యక్రమం విశాఖపట్టణ కేంద్రం నుండి పలుసార్లు ప్రసారం చేశారు. విశ్వనాథ పంచసతి వైశిష్ట్యము, ఆంధ్ర వాంగ్మయంలో కోకిల, దేశభాషలందు తెలుగు లెస్స, సంగీత సాహిత్యాలు, శతాబ్దాల నాటి కవిత యక్షగానం, తెలుగువారి పెళ్లి పాటలు, చలం సాహిత్యంలో స్త్రీ, చింతాదీక్షితులు గారి లక్కపిడతలు నా సాహిత్య ప్రసంగాల్లో కొన్ని. ఇవి కాక డాక్టర్ కృష్ణకుమారి గారు స్టేషన్ డైరెక్టర్గా ఉండగా ఆధునిక కవులు రచయితల పుట్టినరోజులకు తప్పకుండా వారి వారి సాహిత్యాల మీద ప్రసంగాలు ప్రసారం చేసేవారు. ఆ క్రమంలో ఆమె నా చేత మునిమాణిక్య నరసింహారావు గారి కాంతం, రాయప్రోలు వారి భావకవిత సౌందర్యం, దువ్వూరి రామిరెడ్డి గారి కృషివలుడు అనే అంశాల మీద మాట్లాడించారు. శ్రీయుతులు వై గంగిరెడ్డి గారు స్టేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు 2003-2004 సంవత్సరాల్లో వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అనే తెలుగువారి కోరికను గమనించి వ్యాసపీఠం అనే పేరుతో వ్యాసముని ప్రణీత పరమార్థము తెలుగువారికి తేటతల్లం చేసే బృహత్ ప్రణాళికను చేపట్టారు. ఆ ప్రణాళికలో అరణ్యపర్వం గురించి ప్రసంగించే అవకాశం నాకు లభించింది. 18 మంది సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్క పర్వం మీద 6 ఉపన్యాసాలకు తగ్గకుండా, 10కి మించకుండా, క్రమం తప్పకుండా ప్రతి గురువారం 9 గంటలకు ప్రసారం చేశారు. అదొక మహాయజ్ఞంలా సాగింది. అరణ్యపర్వంలో భారత కథతో పాటు నలకథ, రామకథ, పతివ్రత కథ, సావిత్రి కథ వంటి రసమయమైన కథలు కూడా ఉన్నాయి. నా ఉపన్యాసాలను విన్న మా గురువులు వాటిని అక్షర రూపంలో పెట్టమ్మా అన్నారు. శ్రీ గంగిరెడ్డి గారు అచ్చు వేసుకోవడానికి అనుమతినే కాదు, ఆ వ్యాసపీఠానికి ఒక చక్కటి పీఠికను కూడా అందించారు.

0: ఆకాశవాణి సౌజన్యంతో ఆ పుస్తకావిష్కరణ శ్రీమతి ప్రయాగ వేదవతి గారి అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. అప్పట్లో అసలు రేడియో వారికి ఒక పత్రిక ఉండేది. అందులో ఆ నెలలో ప్రసారమైన మంచి ఉపన్యాసాలను ప్రచురించేవారు. ఆ పత్రిక పేరు వాణి. నా వ్యాసం ఒకటి అందులో ప్రచురింపబడినట్లు గుర్తు. ఆకాశవాణి విశాఖపట్టణం నుండి సుప్రసిద్ధ కథకులు భరాగో, గండికోట బ్రహ్మాజీరావు, ద్విభాష్యం రాజేశ్వరరావు, బలివాడ కాంతారావు గారు వంటి వారి కథలు వారి స్వరాల్లో వినబడేవి.
1: ఇక్కడ కథల విషయంలో మరో విషయం చెప్పాలి. 2000 సంవత్సరంలో శ్రీయుతులు కేవి రావు గారు ప్రోగ్రామ్ హెడ్గా ఉండగా చెన్నై సూరి గారి నీతి చంద్రికలోని 18 కథలను సరళమైన భాషలో సంక్షిప్తంగా వ్రాయించారు. మంచి వాచకం గల వారిచే చదివించి ప్రసారం చేశారు.
0: ఈ మధ్యకాలంలో గిరిజనుల జీవితాన్ని చిత్రిస్తూ చింతకింది శ్రీనివాసరావు గారు కథలు అదే రీతిలో ప్రసారమయ్యాయి. ఆకాశవాణి చేసిన మరో గొప్ప ప్రయోగం, బహుజనాదరణ పొందిన నవలలను చదువుకోలేని శ్రోతల కోసం రేడియో ప్రసారం చేయడం. శ్రీతులు గొల్లపూడి మారుతీరావు గారు ముప్పాళ రంగనాయకమ్మ గారి బలిపీఠం అనే నవలను, ఎద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ నవలను ధారావాహికంగా రేడియోలో ప్రసారం చేయడానికి వీలుగా రూపొందించారు. ఈ 2 నవలలు విజయవాడ స్టేషన్ నుండి ప్రసారం అయ్యాయి. అప్పట్లో ఈ కార్యక్రమం శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నేటికీ నవలలను రేడియోలో ప్రసారం చేయడంలో రేడియో తనదైన ప్రత్యేకతను తాను నిలుపుకునే ఉంది. నాటక ప్రక్రియకు ఆకాశవాణి అందించే ప్రోత్సాహం అంతులేనిది. రేడియో నాటక వారోత్సవాలు, జాతీయ నాటక కార్యక్రమాలు దీనికి మంచి ఉదాహరణలు. ఇవే కాక ప్రాచీన పద్య నాటకాల్లోని పద్యాలు వినిపించడం, బుర్రకథలు, హరికథలు ఆకాశవాణిలో ప్రచారం చేయడం ఇప్పటికీ కొనసాగుతోంది. జానపద కళారూపాలను, జానపద గేయాలను ప్రసారం చేయడం సాహిత్య పోషణలో భాగమే కదా. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు విజయవాడ ఆకాశవాణిలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో ఒక గంట వ్యవధిలో ఎవరైనా అష్టావధానం చేయగలిగితే అవకాశం ఇస్తాము అన్నారు. డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు ముందుకు వచ్చి 45 నిమిషాలలో అష్టావధాన కార్యక్రమాన్ని అవలీలగా అద్భుతంగా పూర్తి చేశారు. అప్పట్లో ఈ సాహిత్య కార్యక్రమం తెలుగునాట ఇంటింటా వార్తగా ప్రసిద్ధికెక్కింది. ఇప్పటికీ విశాఖపట్నం కేంద్రం కవన విజయం అనే పేర వారం వారం ఒక సమస్యను ఇచ్చి శ్రోతల నుండి సమస్యాపూరణాలను ఆహ్వానించి ఆయా పూరణ పద్యాలను ప్రసారం చేస్తున్నది. సకృత్తుగా దత్తపదులు కూడా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తారు. ఆకాశవాణి పద్య సాహితికి ఇచ్చే ప్రోత్సాహానికి ఇది మంచి నిదర్శనం. ఆకాశవాణి సాహిత్య సేవా విభాగాల్లో పుస్తక సమీక్ష కార్యక్రమాలు నిర్వహించడం కూడా చెప్పుకోవాలి. కథా సంపుటులు, కావ్యాలు, నాటకాలు, నవలలు కొత్తగా ఆవిష్కరించబడినప్పుడు ఆకాశవాణికి రచయిత 2 కాపీలు సమీక్షార్థం అని వ్రాసి పంపితే యథావకాశాన ఆ పుస్తకాలను సమర్థులైన వారి చేత సమీక్ష చేయించే పద్ధతి ఉండేది. ఆ సమీక్ష విని శ్రోతలు పుస్తకాలు కొనుక్కునేవారు. ఆంధ్ర కావ్యాలను పెక్కింటిని ఆంగ్లీకరించి ప్రచురించిన అమెరికావాసి ఆచార్య వెల్చేర్ నారాయణరావు గారిని అమెరికాలో శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా స్థాపించి అన్నమాచార్య సాహిత్యాన్ని ప్రచారం చేసిన డాక్టర్ సొంటి శారదాపూర్ణ గారిని, అమెరికాలో ఆంధ్ర సాహిత్య పోషకులుగా ఉంటూ హాస్య కథకులైన శ్రీ చిట్టెన్రాజు గారిని ఆకాశవాణి శ్రోతలకు పరిచయం చేసే అవకాశం నాకు లభించింది. తెలుగు సాహిత్య రంగంలో తమ జీవిత చరిత్రలు వ్రాసుకున్న ప్రముఖుల రచనలను శ్రోతలకు పరిచయం చేసే చక్కని కార్యక్రమం విశాఖపట్టణ కేంద్రం నిర్వహించింది. కళాప్రపూర్ణులు దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారిది, జాషువా గారిది నేను పరిచయం చేశాను. ఆకాశవాణిలో ప్రసారం చేసిన నాటికలను, రూపకాలను సంపుటులుగా ప్రచురించేవారు. సంగీత రూపకాల మీద డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి గారు పరిశోధన చేశారు. ఆకాశవాణిలో ప్రసారం చేసిన తమ భాషా సాహిత్యోపన్యాసాలను పుస్తక రూపంలో ప్రచురించిన వారిలో నాకు తెలిసినంతలో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు ప్రథములు. నా రేడియో ప్రసంగాలు అనే పేర వారు ప్రచురించారు. ఆ తర్వాత ఆచార్య దొనప్ప గారు తమ భాషా సాహిత్య హరికథా సంబంధి ఉపన్యాసాలను ఆకాశ భారతి అనే పేర అచ్చువేశారు. గుంటూరులో ఆచార్య గంగప్ప గారు కూడా వారి ప్రసంగాలను అచ్చువేసినట్లు విన్నాను. నేను సైతం అన్నట్లుగా నా రేడియో ప్రసంగాల

0: మలయమారుతం అనే పేర 2011లో అచ్చువేసుకున్నాను. ఈ పుస్తకాన్ని నేను శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారికి అంకితమిచ్చాను. ఈ పుస్తకానికి శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు గారు, శ్రీమతి ప్రయాగ వేదవతి గారు చాలా విలువైన అభిప్రాయాలు రాశారు. నేను నా భారతోపన్యాసాలు భారతవాణి పేర 2004లోను, మలయమారుతం 2011లోనూ ప్రచురించి ఆకాశవాణితో నాకు గల అనుబంధాన్ని లోకానికి తెలియచెప్పాను. ఆకాశవాణి స్వరపథమైనట్టుది. గాయకుల, కవుల, నటుల, ఉపన్యాసకుల కంఠస్వరాన్ని వారి వారి స్వరపేటికల నుండి స్వీకరించి జాగ్రత్త పెట్టి భావితరాలకు అందిస్తున్నది. శ్రీ నండూరి సుబ్బారావు గారు, శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు, రేడియో అన్నయ్య అక్కయ్యలు ఎప్పటికీ చిరంజీవులే. ఇన్ని చెప్పినా శ్రీ ఉషశ్రీ గారి రామాయణ భారత ప్రవచనాలు నేటికీ చెవుల్లో నినదిస్తూ ఉంటాయి. ఏమైనా ఆకాశవాణి జ్ఞాపకాలు అపురూపమైనవి. ఒకప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ, పనులు చేసుకుంటూ, సమయాన్ని వినియోగించుకుంటూ విజ్ఞానవంతులమయ్యాము. 90 సంవత్సరాలుగా నిర్విరామంగా ఆకాశవాణి జ్ఞానవాణిగా సేవలందించింది. ఆకాశవాణితో నా అనుబంధాన్ని ఆనందంగా నెమరు వేసుకునే అవకాశం ఇచ్చిన విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం వారికి నా ధన్యవాదాలు. త్వరలో శతాబ్ది ఉత్సవాల వైపుగా ప్రయాణిస్తున్న ఆకాశవాణికి జయజయలు. నమస్కారం.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. తెలంగాణను తయారీ కేంద్రంగా నిలపడం, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ వేగంతో ముందుకు సాగుతోందని, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త పుంతలు తొక్కుతోందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడే ఇంధన సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుత తరుణంలో ఇంధనాన్ని పొదుపుగా వాడటం ఎంతో అవసరమని, దీనివలన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా అంతర్జాతీయ ఘర్షణల ప్రభావం మనపై తక్కువగా ఉంటుందన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ నేడు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రధాని వెల్లడించారు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసేందుకు కేంద్రం మరింత వేగంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. సుమారు 1,700 కోట్ల రూపాయలతో వరంగల్లో నిర్మించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశంలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన మొదటి పీఎం మిత్ర పార్కు ఇదే కావడం విశేషం. వ్యవసాయం, దారం, కర్మాగారం, ఫ్యాషన్, విదేశీ మార్కెట్ అనే 5F సూత్రంతో వస్త్రరంగాన్ని బలోపేతం చేస్తామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: జబ్ భారత్ దునియా కీ బహుత్ బడీ ఇకానమీ థా, వస్త్ర ఉద్యోగ్ కీ బహుత్ బడీ భూమికా థీ. వారంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పీఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలీ యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కీ యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. ఉన్హే కేంద్ర సర్కార్ కీ పీఎల్ఐ స్కీమ్ సే భీ మదద్ మిలేగీ. యానీ ఇస్ టెక్స్టైల్ పార్క్ సే బడీ సంఖ్యా మే రోజ్గార్ కా నిర్మాణ్ హోగా.
2: అలాగే గుడేబెల్లూరు మహబూబ్ నగర్ జాతీయ రహదారి 4 లైన్ల విస్తరణ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్దికి శంకుస్థాపన చేశారు. కాజీపేట విజయవాడ రైలు మల్టీ ట్రాకింగ్ కారిడార్, కాజీపేట బైపాస్ లైన్లతో పాటు హైదరాబాద్లో కొత్తగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్

0: టెర్మినల్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. దేశవ్యాప్తంగా తలెత్తే వరదలు వడగాలుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, ముందస్తు సన్నద్ధతపై సమీక్షించారు. ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్ధత, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల సమీకరణ, వివిధ విభాగాల మధ్య సమన్వయంపై అమిత్ షా చర్చించారు. తమిళగ వెట్రకళగం టీవీకే వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన వేడుకలో ఆ రాష్ట గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సి జోసెఫ్ విజయ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలియజేశారు. న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 31న 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరుకానున్నారు. శిఖరాగ్ర భేటీకి ముందుగా మే 28న ఉన్నత అధికారుల సమావేశం, 29న విదేశాంగ మంత్రుల చర్చలు జరగనున్నాయి. ఆర్థిక అభివృద్ది, వాణిజ్యం, రక్షణ, భద్రత, కీలక ఖనిజాలు, ఇంధనం, అంతరిక్షం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సేవా, ఆధ్యాత్మికత, సామాజిక పరివర్తనలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ఈ రోజు జరిగిన 45వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. అనంతరం సభనుద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రాజకీయ వ్యవస్థల కంటే సామాజిక భాగస్వామ్యమే అత్యంత శక్తివంతమైనదని, దేశ నిర్మాణానికి ఇది ఎంతో కీలకమని పేర్కొన్నారు. పర్యావరణ బాధ్యత, యువత సాధికారిత, అంతర్గత శ్రేయస్సు ద్వారా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ఆధ్యాత్మిక కేంద్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రచించిన 2 పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, భారతీయ సమాజం వ్యవస్థల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని విజయవంతంగా నిలబెట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా తమను రక్షించడానికి రాజ్యాంగం ఉందని, హక్కులకు భంగం కలిగితే కోర్టులు ఖచ్చితంగా స్పందిస్తాయన్న భరోసా నేడు ప్రతి పౌరుడిలోనూ కనిపిస్తోందని అమిత్ షా పేర్కొంటూ,
1: 1947 से लेकर आज तक इस देश में पार्लियामेंट के माध्यम से और विधानसभाओं के माध्यम से जितने भी परिवर्तन हुए और बहुत अच्छे तरीके से हमने परिवर्तन किए हैं. पूरे देश की जनता में एक प्रकार से विश्वास है कि मुझे अन्याय होगा तो संविधान जाग रहा है, मेरे अधिकारों पर आघात होगा तो न्याय के द्वार खुले हैं, और कहीं पर भी कमजोर व्यक्ति की आवाज को दबाया जाएगा तो न्यायालय में आवाज जरूर सुनी जाएगी. और
0: భారత నావికాదళం పశ్చిమ నౌకాదళ కమాండ్ తదుపరి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ నియమితులయ్యారు. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ కమాండ్ అరేబియా సముద్రంలోని కీలక సముద్ర మార్గాలను, దేశ పశ్చిమ తీర రక్షణను పర్యవేక్షిస్తుంది. సంజయ్ వాత్సాయన్ ప్రస్తుతం నౌకాదళ వైస్ చీఫ్గా సేవలందిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథ్ క్షేత్రం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ పర్వ్ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హాజరుకానున్నారు. కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ ఈ ఆలయం రికార్డులను సృష్టిస్తోంది. దేశంలోనే మొట్టమొదటి కర్బన ఉద్గార రహిత ఆలయంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. మరోవైపు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్టాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. పశ్చిమ రాజస్థాన్లో రానున్న 4-5 రోజుల పాటు రాత్రి సమయాల్లోనూ ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయని పేర్కొంది. వాయువ్య భారతంలో రానున్న వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2-3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సహా ఈశాన్య భారతం, ఆండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. భారత్ 44 ఏళ్ల తర్వాత తొలిసారి ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యమిస్తోంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీ ఈ నెల 17న ముగుస్తుంది. 28 దేశాల నుండి 180 మంది అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ అర్హత సాధనలో ఈ ఛాంపియన్షిప్ కీలక పాత్ర పోషించనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇంతవరకు మీరు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్ర గానంలో ఆహ్వానం చిత్రం నుండి పాటలు వింటారు. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర హరిహరన్ బృందం. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.
1: Ha ha ha.

0: సరే.
1: నీ మనసులో మాట ఇనుకోవెబుల్లి, కనుసూపు మేరుంది కానున్న పెళ్ళి.
2: హాస్యం కాకపోతే నువ్వు చెబుతావుటే జోస్యం.
3: చెప్పదేవయ్యా.

0: పోతే కుర్రాడి కాస్తంత కోపం.
1: కోపమా? ఏ మాకేం తక్కువ? మాకు ఉంది బోళ్ళొద్దు కోపం.
2: మరి అనే కోపం కోపం శుభం.
1: కరెక్ట్, ఇది కరెక్ట్.

0: నా శాంతి సౌఖ్యముల
1: ఇంతవరకు మీరు ఏకచిత్ర గానంలో ఆహ్వానం చిత్రం నుండి పాటలు విన్నారు. గాయని గాయకులు ఎస్పై బాలసుబ్రహ్మణ్యం, చిత్ర హరిహరన్ బృందం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, ఆకాశవాణి కార్నూలు కేంద్రం, ఆలనాటి మధుర గీతాలు. కార్యక్రమంలో ముందుగా అమ్మ మాట చిత్రం కోసం పి సుశీల్ ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం రమేష్ నాయుడు.

మీరు విన్న పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా అమ్మ కోసం చిత్రంలోనిది. కార్యక్రమంలో తర్వాత సాంధ్యరాగం చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం రమేష్ నాయుడు.

కార్యక్రమంలో తర్వాత అమాయకురాలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మీరు విన్న పాటను ఘంటసాల పిసుసుల ఆలపించక కుల గౌరవం చిత్రంలోనిది. కార్యక్రమంలో తర్వాత జీవన జ్యోతి చిత్రం కోసం పిసుసుల ఆలపించిన గీతాన్ని వినండి. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

కార్యక్రమంలో చివరిగా పాండురంగ మహత్యం చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం టీవీ రాజు.

엄마, 엄마, 엄마, 나는.

మీరు వింటున్న పాటతో ఇవాల్టి ఆలనాడు మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కార్నూలు కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలోను

లాపదరింశాలు ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. రేపు ఉదయం 5:55 102.4 మెగాహెడ్జెస్పై ప్రభాత ప్రసారంలో శ్రీమతి పి సునంద గారు మిమ్మల్ని పలకరిస్తారు. అందాక సెలవు, మరి నమస్తే, జై హింద్.